ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 20వ తేదీ, శనివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:56:02.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఎల్టీ ప్రార్థన కార్యక్రమంలో విందాం శ్రీ వెంకటేశ్వర గానామృతం.

ఇప్పటి వరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం విన్నారు. ఇంతటితో ఈఎల్టీ ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఇక రేపొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాలు ఇలా ఇప్పటి సంది రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఎన్నో విశేషాలు అందించే అంబటాల సంగతుల కార్యక్రమంలో పొద్దుగల 7:15 ఆంగ్లంపై పట్టు సాధించడం ఇలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 7వ భాగంలో వాయిస్ గురించి మొదటి సంభాషణ, అట్లనే ముచ్చట శీర్షికన నా కవిత ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో పొద్దుగల 8:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోట గాంధర్వ గురించి విశేషాలను వింటారు. ఇక పొద్దుగల 10 గంటల నుంచి పగటికి 3 గంటల దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, పగటికి 3 గంటల నుంచి 3:55 వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 23వ విడత నిధులు విడుదల కార్యక్రమంపై వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి 5 గంటల వరకు రిలే అవుతుంది.

ఇక ఇళ్ల పొజ్జమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి చదువు విలువ కథ, అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి భయపడిన దయ్యం కథ ఇంటారు. యువవాణి కార్యక్రమంలో 5:45 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువ నాట్య కళాకారిణి శిక్షకురాలు హిమజతో ముచ్చట ప్రసారమవుతుంది. కొజ్జామట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 2వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం 6:45 ప్రసారమవుతాయి. రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వానకాలం పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పెజ్జొన్న సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామ

గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగుబాయి హంగల్ గురించి విశేషాలు ప్రసారమవుతాయి. షామ్హే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం రాత్రి 9:45 వింటారు. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. అట్లనే రాత్రి 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమం, పొజ్జామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. గిన్నెల మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇక రాత్రి 11:00 మధురిమలో హాయిన పాటల్ని వింటారు. ఇవి ఇవాళ ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్టంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్టిక్స్ లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూ పరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారం

0: వారికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉంది. మేము వ్యవసాయం పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడ్బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవేసి తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామ్ డేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిశీలించాం.
0: అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదేవిధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్చంద్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ది ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛంద్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్టేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్టేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జీ లక్ష్మి తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఒడిశా పశ్చిమ బంగయోః ప్రవాసే భవిష్యతి. ओडिशायाः मयूरभंज मण्डले राष्ट्रपति द्रौपदी मुर्मू वर्यायाः अष्टषष्टीतमे जन्म दिवसोत्सवे प्रधानमंत्री तया सह पहाड़पुर ग्रामे सम्मिलितो भविष्यति. तदनन्तरं तौ नेतारौ ओडिशा राज्ये मोहन चरण माझी प्रशासनस्य वर्षद्वयस्य कार्यकाल पूर्त्यवसरे एकां विशाल जनसभां संबोधयिष्यतः, यत्र हि 47,000 कोटितोप्यधिक रूप्यकाणां विकासात्मक परियोजनानां शुभारम्भो भविष्यति. पश्चिम बंगे प्रधानमंत्री पश्चिम बंग दिवसावसरे भागं ग्रहीष्यति, यत्र हि अनेकासां प्रणालीनां शिलान्यासं उद्घाटनं च विधास्यति. अस्मिन्नेव अवसरे प्रधानमंत्री पीएम कृषि सम्मान निधिं प्रसारयिष्यति, येन देशस्य 9.44 कोटि कृषकेभ्यः 80.88 लाख कोटि रूप्यकाणि साक्षात् तेषां वित्तकोशेषु स्थानान्तरितानि भविष्यन्ति. एनटीए इति राष्ट्रिय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः. परीक्षेयं भारतस्य 150-500 नगरेषु, विदेशस्य च 14 नगरेषु आयोज्यन्ते. इत्यन्तराले एनटीए संस्था परीक्षार्थीनां साहाय्यार्थम् एकाम् आधिकारिक व्हाट्सएप वाहिनीमपि निरमात्. संघटनेन स्पष्टीकृतं यत् सर्वे आधिकारिकाः सन्देशाः केवलं तस्य प्रमाणीकृत संख्यातः एव प्रेषयिष्यन्ते. सा संख्या वर्तते 9178279802877 इति. विदेशमंत्री डॉक्टर एस जयशंकर प्रत्यपादीत यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य रणनीतिक स्वायत्ततायाः अथ बहुध्रुवीयतायाः रक्षणं कुर्वता सहैव विभिन्न भौगोलिक क्षेत्रैः सह स्वसंबंधाः इतोपि सुदृढाः करणीयाः. नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं संबोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारत अमेरिका देशयोर सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं

0: वर्धमानम् अस्ति। तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य वैश्विक उत्कर्षो भविष्यति तथा तथा तस्य राष्ट्रिय हितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्यान्तर्गतं प्रधानमन्त्री विकसित भारत रोजगार योजनायां चतुःशताधिक द्विसहस्र कोटि रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्। एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्च न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते। न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चन्द्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति, सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति। फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलं 1-0 अंकान्तरालेन पराजितम्। क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर्मध्ये तृतीया अन्तिमा च एकदिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितम्बरम क्रीडांगणे भविष्यति। अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी శ్రీ బీబీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు.
2: ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పేదలందరికీ గృహాలు మంజూరు అయ్యే వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. పేదరికరమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యతతో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాలో సుడా నిధులతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెంలో పశు ఆరోగ్య ఉప కేంద్ర నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మధిరలో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మధిరలోని ఎన్ఎస్సీ స్థలంగా ఉన్న సర్వే నెంబర్ 43లోని 1.16 గుంటల ప్రభుత్వ భూమిలో ప్రతిష్టాత్మక ఐటీ హబ్ నిర్మించనుంది. ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు సాఫ్ట్వేర్ కొలువులు, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు నదిపై 180 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన తీగల వంతెన నిర్మాణం పనులు తుది దశకు చేరాయి. కాల్వొడ్డు జలగం నగర్ మధ్య 1.25 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణం 2 ఏళ్లుగా సాగుతోంది. రెండు వైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఉమ్మడి జిల్లాలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరుల్లో 2024లో ఈ ఏటీసీలు ఏర్పాటు చేయగా ఒక్కో చోట 172 మంది విద్యార్థులు చేరారు. మాస్టర్ ట్రైనర్లతో పాటు ఒక్కో కోర్సుకు 2 చొప్పున 12 మంది శిక్షకులను రాష్ట ప్రభుత్వం నియమించింది. ఖమ్మం నగరం సుందరీకరణలో భాగంగా ప్రధాన బస్టాండ్లు ఇక మిస్టింగ్ బస్టాపులుగా మారబోతున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 8 బస్టాప్ పాయింట్లను అధికారులు గుర్తించారు. పచ్చని పందిళ్లుగా బస్టాప్ల నిర్మాణం జరుగుతోంది. బస్సుల కోసం నిరీక్షించే వారికి చల్లదనంతో పాటుగా ఆకర్షణీయ డిజైన్లతో బస్టాప్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పర్యావరణ హితంగా ఉండేలా వెర్నాక్యులర్ డిజైన్ బస్టాప్ నిర్మాణాలు జరిపి వాటికి తీగల మొక్కలను అనుసంధానం చేయనున్నారు. తీగల మొక్కలకు సరిపడా నీరు ఉండేలా నీటి ట్యాంకులు నిర్మాణం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణానికి భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి అప్పగించారు. ఖమ్మం నగర శివారు ధన్సలాపురం రెవెన్యూ సర్వే నెంబర్ 408లో 20.04 కుంటల భూమిని కేటాయించారు. భూమికి సంబంధించిన పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ డి జయచందర్ నుంచి టీటీడీ సర్వేయర్ టి హరినాథ్ అందుకున్నారు.

0: నగర శివారు కొత్తగూడెం అల్లీపురం మధ్య ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వేద పాఠశాల, కళ్యాణ మంటపం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని మునిగొండ మండలం ఎడవల్లి ZPH పాఠశాల హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అన్నారు. ఎడవల్లి ZPH పాఠశాలల విద్యార్థుల కోసం శ్రీనివాసరావు ఈ వేసవిలో ఉచితంగా ఖోఖో శిక్షణా శిబిరం నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. జిల్లా క్రీడారంగంలో శిక్షణ వ్యవస్థ పటిష్టం కావాలని DYSO సునీల్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ లో జిల్లా నుంచి 23,000 మంది భాగస్వాములు కాగా 72 పతకాలు వచ్చాయని, అత్యధిక క్రీడాకారులు పాల్గొంటున్న జిల్లాగా ప్రథమ స్థానంలో నిలిచామని అన్నారు. వేసవి క్రీడా శిబిరాలను 1580 మంది క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని విత్తులు నాటేందుకు సిద్దమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వేసవి తీవ్రతతో అల్లాడిన జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
1: శ్రీ BVRR ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్దత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలీ జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీది నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం 2 ఏళ్లు పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్టంలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిల్లరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్దత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీ కండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ది అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీ కండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీ కండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీ కండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్దిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీ కండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీ కండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట దేవాలయ అభివృద్ది ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జులై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF లో సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్దత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్ ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. విజ్ఞానం, విద్య, చైతన్యం, ఆరోగ్యం, ఇలా అన్ని తీర్ల ముచ్చట్ల సమాహారం అంబటాళ్ళ సంగతుల కార్యక్రమం. ఎల్లటి అంబటాల సంగతుల కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 7వ భాగంలో వాయిస్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన నా కవిత ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతాయి.

తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిథి షష్ఠి మకా నక్షత్రం శనివారం. ఇది ఇయాల్టి తెలుగు తిథి.

వాతావరణ సూచన. జిల్లాల వాతావరణం పొడిగా ఉంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 44%, గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. ఒక 2 నిమిషాల పాటు మనసును హాయిని అందించే వాయిద్య సంగీతాన్ని విందాం.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇయాల్టి కోసం యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: వర్షాకాలంలో ఏంటంటే మనకు తగినంత వర్షపాతం ఉంటుంది మన జిల్లాలో, ముఖ్యంగా చూసుకుంటే. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, పంటకు ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో కూరగాయ పంటలను సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక మన ఆదిలాబాద్ జిల్లాలో టమాటా, వంకాయ, పచ్చిమిరప, అదేవిధంగా బెండ, చిక్కుడు, చిక్కుడులో కూడా తీగ చిక్కుడు, పొద చిక్కుడు రెండు రకాలు. మళ్ళా తీగజాతి కూరగాయలు మనకు ఇది బీర, కాకర, సోర లాంటి తీగజాతి కూరగాయలను ఇట్లా సాగు చేస్తా ఉన్నారు. అట్లాగే మనకు కొన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి, త్వరగా వచ్చేటటువంటి ఎర్లీ హైబ్రిడ్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటల్లో కూడా సాగు చేస్తున్నారు. ఎక్కువ రకాల అనేక రకాల కూరగాయలను మనము సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయ పంటల్లో ఎప్పుడైతే మనము మంచి దిగుబడితో పాటు మంచి నాణ్యమైనటువంటి కూరగాయలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రెండు కూడా సాధ్యపడాలంటే నేల సేంద్రియ కార్బనం అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి. నేల లోపల సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి మనం ఏంటంటే వీలైనంత వరకు ఈ పశువుల ఎరువు కావచ్చు, వర్మి కంపోస్టు ఇలాంటివి ఎరువులను అందించేసి మనము పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు పశువుల ఎరువు వరకు ఇప్పుడు నేల చివరి దుక్కిలో మనం వేసుకున్నట్లయితే కనుక ఒక 10 టన్నుల వరకు, లేదా వర్మి కంపోస్ట్ అయితే కనుక 4 టన్నుల వరకు ఎకరం విస్తీర్ణంలో ఈ మోతాదులో మనం ఈ ఎరువులను అందజేసి కలియ దున్నుకోవాలి. అదేవిధంగా వేసవిలో ముఖ్యంగా లోతు దిక్కులు చేసుకున్నట్లయితే కనుక నేలకు సంబంధించిన శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో, నేల లోపల ఉన్నటువంటి శిలీంధ్రాలు కూడా క్షీణించిపోయి ఈ నేల యొక్క ఆరోగ్యం కూడా, దాని లోపల ఉన్నటువంటి చీడపీడలకు సంబంధించినటువంటి క్రిములు కీటకాలు కూడా నశించి మొక్కల ఎదుగుదలకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలు ఏర్పడతాయి.
0: వానకాలం సాగుకు అనువైన కూరగాయలు, నేల తయారీ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన యవసం సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. చరిత్రలో ఈరోజు. చరిత్రలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. చరిత్ర పుటలు తిరిగేయాలి గాని ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. మరి ఇయాల్టి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? నాటకకర్త, తొలి సినీ గీతా రచయిత చందాల కేశవదాస్ జయంతి, కవి నవల రచయిత విక్రమ్ సేఠ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నటి నీతూ చంద్ర, దర్శకుడు నిర్మాత రచయిత సంపత్ నంది పుట్టినరోజు ఇయ్యలా. ఇంకా ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటున్నారు.

రాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి గిరిజన మహిళ మరియు ప్రతిభా పాటిల్ తర్వాత రెండవ మహిళా రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఇయ్యాల. ఈమె ఒడిశా రాష్ట్రంలోని ఊపర్బేడ గ్రామంలో జన్మించిండ్రు. 1979 నుండి 1983 వరకు ఒడిశా ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత 1994 నుండి 1997 వరకు అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసిండ్రు. ఈమె యొక్క రాజకీయ ప్రవేశం 1997 పంచాయతీ కౌన్సిలర్ ఎన్నికతో మొదలైంది. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి 2000 రాయరంగాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొంది. 2009 మధ్య 2 పర్యాయాలు పనిచేసిండ్రు. 2007 ద్రౌపది ముర్ము ఒడిశా శాసనసభ యొక్క ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డును అందుకున్నారు. ఎన్నో పదవులు చేపట్టిన ద్రౌపది ముర్ము 2015 జార్ఖండ్ గవర్నర్గా, 2022 భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికై తన పదవిని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు.

0: सरकारी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మనయాస మన భాష మన ఎఫ్ఎం. శ్రోతలు మీరింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 7వ భాగంలో వాయిస్ గురించి మొదటి సంభాషణ. ఆంగ్ల భాష వ్యాకరణం, చదవడం రాయడం సులభంగా ఎలా నేర్చుకోవచ్చు, ఆంగ్ల భాష అనర్గళంగా మాట్లాడాలి అంటే ఎసుంటి అంశాల మీద దృష్టి సారించాలో ఈ సంభాషణలో విందాం.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు లెర్నింగ్ స్కిల్స్లో 4వ యూనిట్ అయినటువంటి వాయిస్ను గురించి తెలుసుకుందామా? మరి
2: ముందుగా వాయిస్ అంటే ఏమిటో చెప్పండి.
3: వాయిస్ అనే పదానికి సాధారణంగా గొంతు లేదా స్వరము అనే అర్థం తీసుకుంటాము. కానీ ప్రస్తుత సందర్భంలో వాయిస్ అంటే ఆంగ్ల భాష ఉపయోగించబడే పద్ధతి, విధానము లేదా వాక్య నిర్మాణం యొక్క తీరు అని అనుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ భాష అనేది రెండు రకాల గొంతుల్లో పలికించబడుతుంది అన్నమాట. ఒకటి యాక్టివ్ వాయిస్ అయితే మరొకటి ప్యాసివ్ వాయిస్. ఓకేనా?
2: ఓకే సార్. యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ల మధ్య తేడాను చెప్పండి.
3: యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ వాక్యాల మధ్య గల తేడాను తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ వాక్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు హీ ఏట్ ఎ బనానా, ఇది ఒక వాక్యము. హీ అనేది సబ్జెక్ట్ పార్ట్, కర్త భాగము. ఏట్ అనేది రెండవ క్రియామూల రూపం, అంటే సెకండ్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వి టు. ఆ బనానా అనేది ఆబ్జెక్ట్, అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఏట్ తినను అనే పనిని పొందుతున్నటువంటిది, అనుభవిస్తున్నటువంటిది, కాబట్టి ఆబ్జెక్ట్. అంటే అతడు ఒక అరటి పండును తినెను, ఇది ఈ వాక్యం యొక్క అర్థం. అయితే ఈ వాక్యంలో హీ అనేటువంటి ఆ కర్త భాగము యాక్టివ్గా పనిచేశాడు. He did the action and he was active. కాబట్టి యాక్టివ్గా చురుకుగా ఉండే సబ్జెక్టుతో ప్రారంభమయ్యే వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నది అని అంటాము. మరి ఒక్కొక్కసారి యాక్టివ్ వాయిసే సరిపోదు మనకు. కొన్ని కొన్ని సందర్భాలలో ప్యాసివ్ వాయిస్ కూడా అవసరమవుతుంది. అందుకే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పాలంటే లేదా రాయాలంటే ఏం చేయాలి అంటే, యాక్టివ్ వాయిస్లో ఉండే ఆబ్జెక్ట్ భాగము, కర్మ భాగము, ప్యాసివ్ వాయిస్లోకి వచ్చి కర్త భాగంగా, సబ్జెక్టుగా మారిపోతుంది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఈజ్ మేడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. అయితే ఇక్కడ మరి ఏ బనానా అనేది అక్కడున్న ఆబ్జెక్టు, ఇక్కడికి వచ్చి ఏమైతుంది, సబ్జెక్ట్ అయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ వర్బ్ పార్ట్ తీసుకుందాం. యాక్టివ్ వాయిస్ వాక్యంలో ఎయిట్ వి టు తినేను అనేటువంటి వర్బు ఇక్కడికి వచ్చి వాజ్ ఈటెన్, వాజ్ ప్లస్ ఈటెన్ V3 అలా మారింది. ఇంకా నెక్స్ట్ భాగం ఏంటంటే ఈ ప్యాసివ్ వాయిస్ వాక్యంలో బై అనే ప్రపోజిషన్ను వాడాలి, కాబట్టి బై ఒకటి చేర్చుకుందాము. తర్వాత లాస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి కర్త భాగం అంటే సబ్జెక్ట్ భాగం హీ కదా, ఆ హీ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసి హిమ్గా మారిపోతాడు. ఈ హిమ్ అనేటువంటి పదాన్ని ఏజెంట్ అని అంటారు. అంటే ప్యాసివ్ వాయిస్లో వచ్చిన భాగాలు సబ్జెక్ట్, చేంజ్డ్ వర్బ్, బై అనే ప్రపోజిషను, హిమ్ అనేటువంటి ఏజెంట్. సో వాక్యం ఏమైంది, ఆ బనానా వాజ్ ఈటెన్ బై హిమ్. అంటే ఇందులో ఈ వాక్యాన్ని పరిశీలించినట్టయితే ఈ వాక్యం యొక్క సబ్జెక్ట్ కర్త భాగము ఏ బనానా అనేది యాక్టివ్గా చురుకుగా పని చేయలేదు. మరి ఏమైంది, తినబడెను కదా, ఏ బనానా తినలేదు. అక్కడ పై వాక్యంలో అతడు తిన్నాడు కానీ కింది వాక్యంలో కర్తగా ఉన్నటువంటి ఏ బనానా అనేది తినలేదు, కాబట్టి పని చేయలేదు, కాబట్టి చురుకుగా లేదు. అంటే ఈ సబ్జెక్టు ప్యాసివ్ సబ్జెక్ట్. అంటే ఇనాక్టివ్ సబ్జెక్ట్ అంటే డల్ సబ్జెక్ట్. అంటే ఈ వాక్యము పాసివ్గా ఉన్నటువంటి ఇనాక్టివ్ సబ్జెక్ట్తో ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ వాక్యాన్ని పాసివ్ వాయిస్లో ఉన్నది అని అంటాము. మరొక చిన్న విషయం ఏంటంటే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో హీకి ప్రాధాన్యత ఇచ్చాం కదా, అతడు, హూ ఏట్ ఎ బనానా, హీ అతడు తిన్నాడు. మరి ఇక్కడ పాసివ్ వాయిస్ వాక్యంలో కర్త భాగానికి అంటే ఏ భాగానికి ప్రాధాన్యతనిచ్చాము, ఏ బనానా అంతేనా, అంటే వాట్ వాజ్ ఈటెన్, ఏ బనానా వాజ్ ఈటెన్. అక్కడ హూ ఏట్ అయితే ఇక్కడ వాట్ వాజ్ ఈటెన్, అక్కడ తిన్నదెవరు అంటే ఇక్కడ తినబడింది ఏమిటి. సో ఈ విధంగా మనకుండే అవసరాలను బట్టి దేనికి ప్రాధాన్యతనివ్వాలనో దానికి ప్రాధాన్యతనిస్తూ ఈ విధంగా యాక్టివ్ పద్ధతిలో చెప్పుకోవచ్చు రాసుకోవచ్చు వాక్యాలను, మళ్ళీ పాసివ్ పద్ధతిలో కూడా చెప్పుకోవచ్చు రాసుకోవచ్చు.
2: ఓకే సార్, వాక్యాల్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోనికి మార్చేటప్పుడు సెంటెన్స్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి?
3: మొదటిది ఏంటంటే యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్టు పాసివ్ వాయిస్ లోకి వచ్చి సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత రెండో మార్పు ఏమిటంటే యాక్టివ్ వాయిస్ లో ఉండే సబ్జెక్టు పాసివ్ వాయిస్ లోకి వచ్చి ఏజెంట్ అని అనిపించుకుంటుంది. తర్వాత చేంజెస్ ఇన్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ సర్వనామాలు ఎలా మారుతాయి చూద్దాం. వరుసగా యాక్టివ్ వాయిస్ లో గనక ఐ, నేను ఉంటే పాసివ్ వాయిస్ లో బై మీ, నా చేత అని మార్చబడుతుంది. యాక్టివ్ వాయిస్ లోనే మీ, నాకు ఉంటే పాసివ్ వాయిస్ లో ఐ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో వి, మేము, మనము ఉంటే పాసివ్ వాయిస్ లో బై అజ్, మన చేత లేదా మా చేత. యాక్టివ్ వాయిస్ లోనే అజ్, మాకు, మనకు ఉంటే పాసివ్ వాయిస్ లో వి అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో యు, నీవు, మీరు, పాసివ్ వాయిస్ లో బై యు, నీ చేత, మీ చేత. అలాగే యాక్టివ్ వాయిస్ లో హీ, అతడు ఉంటే పాసివ్ వాయిస్ లో బై హిమ్, అతని చేత. యాక్టివ్ వాయిస్ లోనే హిమ్, అతనికి అనుంటే పాసివ్ వాయిస్ లో హీ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో షీ, ఆమె, పాసివ్ వాయిస్ లో బై హర్, ఆమె చేత. యాక్టివ్ వాయిస్ లోనే హర్, ఆమెకు అనుంటే పాసివ్ వాయిస్ లో మళ్ళీ షీ అవుతుంది. అలాగే ఇట్, అది లేదా ఇది, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంటే పాసివ్ వాయిస్ లో బై ఇట్, దాని చేత లేదా దీని చేత. తర్వాత యాక్టివ్ వాయిస్ లో దే, వారు, అవి. పాసివ్ వాయిస్ లో ఏం కావాలి, బై దెమ్, వారి చేత లేదా వాటి చేత. ఇవి ముఖ్యమైనటువంటి ప్రొనౌన్ చేంజెస్. ఓకేనా?
2: ఓకే సార్.
3: తర్వాత చేంజెస్ ఇన్ వర్బ్స్. ఇంకొక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మధు, టెన్సెస్ గనక ఈ పాటికి బాగా అర్థమై ఉంటే ఆ అన్ని టెన్సెస్ మళ్ళీ ఈ వాయిస్ అనే యూనిట్ లో రిపీట్ అవుతాయి, నువ్వు ఎగ్జామిన్ చేయొచ్చు. ఓకే చూద్దాం. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ లో ముఖ్యమైన క్రియాభాగం V1. యాక్టివ్ వాయిస్ లో V1 ఉంటే అది ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళి యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ V3 గా మారుతుంది. ప్యాసివ్ వాయిస్ లో ఉండే సబ్జెక్టును బట్టి ఆ హెల్పింగ్ వర్బ్ ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ డిసైడ్ చేసుకోవాలి మూడిట్లో. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ తెలుసుకుందాము. ఒకే వాక్యాన్ని అన్ని మార్పులలో మనం ప్రతిక్షేపించి చూస్తే నీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి హీ రైట్స్ పోయమ్స్, ఇది యాక్టివ్ వాయిస్. హీ సబ్జెక్టు, రైట్స్ V1, పోయమ్స్ ఆబ్జెక్ట్. అతడు పద్యాలు రాస్తాడు. ఈ రైట్స్ అనే ఈ V1 ఎలా మారుతుందో చూడు. ఈ వాక్యాన్ని ప్యాసివ్ లోనికి మారుస్తే పోయమ్స్, అంటే అక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చి ఏమైతే సబ్జెక్ట్ కదా, పోయమ్స్. ఇక వర్బ్ ఏంటిది, రైట్స్ ఉన్నది కదా, అది ఇక్కడికి వచ్చి ఏమైంది, యామ్ రిటర్న్ అన్నా, ఆర్ రిటర్న్ అన్నా, ఈజ్ రిటర్న్ అన్నా కావాలి. మరి మూడు హెల్పింగ్ వర్బులలో దేన్ని వాడాలి, పోయమ్స్ అనే సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లోని సబ్జెక్టు బహువచనము కాబట్టి ఆర్ వాడాలి. ఎస్, ఆర్ రిటర్న్. V3 అంటే రైట్ రోట్ రిటర్న్ కదా, రిటర్న్. పోయమ్స్ ఆర్ రిటర్న్. తర్వాత మరి బై అనే ప్రపోజిషన్ తీసుకోవాలిగా. తర్వాత అక్కడ ఉన్న హీ అనే యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చి హిమ్ అనే ఏజెంట్ గా మారాలి కదా, బై హిమ్. అంటే పోయమ్స్ ఆర్ రిటర్న్ బై హిమ్, అంటే పద్యాలు అతని చేత రాయబడతాయి. ఇది పాసివ్ వాయిస్ యొక్క అర్థం. రెండు, ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ లో క్రియాభాగం ఏముంటుంది? యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ అనేది ఉంటుంది. ఇది కనుక యాక్టివ్ వాయిస్ లో వస్తే ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళి యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీగా మార్పు చెందుతుంది. హీ ఈజ్ రైటింగ్ పోయమ్స్ కదా. హీ సబ్జెక్టు, ఈజ్ రైటింగ్ అంటే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది వి వన్ ప్లస్ ఇంగ్, పోయమ్స్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ లో ఏమవుతుంది? పోయమ్స్. మరి పోయమ్స్ అనేది బహువచనం కాబట్టి ఆర్ బీయింగ్ రిటెన్ కదా. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసుకో. తర్వాత హీ వచ్చేసి ఇక్కడ హిమ్ అవుతుంది అవునా. అంటే
2: పోయమ్స్
3: పద్యాలు అతని చేత రాయబడుచున్నవి. ఓకే
2: ఓకే.
3: థర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కి వెళ్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ముఖ్యమైన క్రియారూపం ఏంటిది? క్రియాభాగము హ్యావ్
2: బై హ్యాస్
3: ప్లస్ వి త్రీ కదా.
2: ఓకే.
3: అది ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి హ్యావ్ బై హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీగా మార్పు చెందాలి. బీన్ అనేది అడిషనల్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు హీ హ్యాస్ రిటెన్.

0: ఉదాహరణ హీ రోట్ పోయమ్స్, అవునా? ఈ సబ్జెక్టు రోట్ వి టు, పోయమ్స్ అనేది ఆబ్జెక్ట్. అతడు పద్యాలు రాసేను. రాసి వాయిసులకెళ్ళి పోయమ్స్, మరి బహువచనం కాబట్టి ఏం కావాలి, వర్ రిటెన్ బై, తర్వాత హిమ్.
1: పోయమ్స్ వర్ రిటెన్ బై హిమ్,
0: పద్యాలు అతని చేత రాయబడెను. ఓకేనా?
1: ఓకే సార్.
0: నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ తీసుకుందాం. అందులో ఉండే వర్బ్ పార్ట్ వాజ్ బై వర్ ప్లస్ వివన్ ప్లస్ ఇంగ్, ఇది కాస్త ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళి వాజ్ బై వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3గా మార్పు చెందుతుంది. హీ వాజ్ రైటింగ్ పోయమ్స్, అతడు పద్యాలు రాయుచుండెను. ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళి పోయమ్స్, అది ప్లూరల్ కాబట్టి వర్, మళ్ళీ బీయింగ్, రిటెన్ బై హిమ్, అంటే టోటల్ గా వాక్యం చదువు.
1: పోయమ్స్ వర్ బీయింగ్ రిటెన్ బై హిమ్,
0: అంటే పద్యాలు అతని చేత రాయబడు చుండెను. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కెళ్దాం. ఇందులో ముఖ్యమైన వర్బ్ పార్ట్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3, అంతే కదా? అది ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్ళి ఏమవుతుంది, హ్యాడ్ బీన్ ప్లస్ V3గా మారాలి. మరి హీ హ్యాడ్ రిటెన్ పోయమ్స్, అతడు పద్యాలు రాసియుండెను. ప్యాసివ్ వాయిస్ లోకి వస్తే ఏం కావాలా, పోయమ్స్, మళ్ళీ హ్యాడ్ బీన్, అవునా, రిటెన్ V3 బై హిమ్, అంటే పోయమ్స్ హ్యాడ్ బీన్ రిటెన్ బై హిమ్, పద్యాలు అతని చేత రాయబడి ఉండెను. షల్ బై విల్ ప్లస్ V1 ఏమైతుంది ప్యాసివ్ వాయిస్ లో, షల్ బై విల్ ప్లస్ బీఈబి ప్లస్ V3 ఇలా మారుతుంది. హీ విల్ రైట్ పోయమ్స్, హీ సబ్జెక్టు విల్ రైట్, విల్ ప్లస్ V1, తర్వాత పోయమ్స్ ఆబ్జెక్ట్, అతడు భవిష్యత్తులో పద్యాలు రాస్తాడు. అది అటుపోయి ఏమవుతుంది, పోయమ్స్ విల్ బి రిటెన్ బై హిమ్, పోయమ్స్ విల్ బి రిటెన్ బై హిమ్, పద్యాలు అతని చేత భవిష్యత్తులో రాయబడతాయి. తర్వాత షుడ్ బై వుడ్ ప్లస్ V1 ఉంటే అవి కాస్త ప్యాసివ్ వాయిస్లో షుడ్ బై వుడ్ ప్లస్ బీఈబి ప్లస్ V3గా మార్పు చెందుతాయి. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, షుడ్ అనే దానికి మరొక సబ్స్టిట్యూట్ ఆర్ టు అన్న షుడ్ అన్న ఒకటే. అంటే ఈ షుడ్ ఆర్ టు అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్ ను సలహా ఇవ్వడానికి వాడొచ్చు, ఒకరి డ్యూటీస్ ను గురించి తెలియజెప్పడానికి జ్ఞాపకం చేయడానికి వాడొచ్చు, ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటిని గురించి చెప్పడానికి కూడా వాడొచ్చు. అయితే ఇప్పుడు హీ షుడ్ రైట్ పోయమ్స్ అంటే అతడు పద్యాలు రాస్తే మంచిది, ఇది సలహా అడ్వైస్ అనుకుందాం. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఏం కావాలి, పోయమ్స్ షుడ్ బి రిటెన్ బై హిమ్, అంటే పద్యాలు అతని చేత రాయబడితే మంచిది. ఓకేనా? అలాగే దీన్ని ఆర్ట్ టూతో కూడా చూద్దామా. హీ ఆర్ట్ టు రైట్ పోయమ్స్ అన్నా కూడా అతడు పద్యాలు రాస్తే మంచిది. మరి ప్యాసివ్ లో ఏమైతుంది,
1: పోయమ్స్ ఆర్ట్ టు బి రిటెన్
0: బై హిమ్, ఎస్, పద్యాలు అతని చేత రాయబడితే మంచిది. ఓకే
1: ఓకే.
2: ఇప్పటి వరకు ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 7వ భాగంలో వాయిస్ గురించి మొదటి సంభాషణ విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీటింగ్ చూసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. ఇప్పుడు

0: ముచ్చట శీర్షికన నా కవితా ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట మొదటి భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
1: కవిత్వం అంటే అతనికి చాలా ఇష్టం, సాహిత్యం అంటే అభిమానం. రచనల్లో జనజీవనం కదలాడటం అతని కవిత్వానికి ఉన్న ప్రత్యేకత. కవి, రచయితగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రచనలు చేస్తూ సాహితీ వికాసానికి తోడ్పాటును అందించడమే కాకుండా ఎందరో మంది యువ రచయితల్ని వెలుగులోకి తీసుకొస్తున్న రచయిత అతనే. ఆదిలాబాద్కు చెందిన కవి, రచయిత డాక్టర్ ఉదారి నారాయణ. ఇటీవల వారి కవిత్వంలో తెలంగాణ సారస్వత పరిషత్తు, అలాగే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి 2 పురస్కారాలు ఒకేసారి అందుకున్నారు. ఈ సందర్భంగా వారి రచనా వ్యాసంగం, వారి కవితల్లోని వస్తువులు, తర్వాత ఆయన కవిగా మలిచిన క్రమం, సాధించిన, రచించిన, వెలువరించిన పుస్తకాలు, ఆ అనుభవాలను ఇప్పుడు వారితో పంచుకుందాం. నమస్కారం నారాయణ గారు.
2: నమస్కారం.
1: ముందుగల్లా మీకు ఒకేసారి అటు తెలంగాణ సారస్వత పరిషత్తు, అట్లనే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలు లభించిన సందర్భంగా ఆకాశవాణి తరఫున మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ అవార్డులు ఏదైతే ఈ 2 ఏకకాలంలో అందుకున్నారో, ఈ అవార్డులు ఎట్లా వచ్చినాయి, దాని గురించి చెప్తారా?
2: సంతోషం, ధన్యవాదాలు. అయితే 2025 సంవత్సరంలో తెలంగాణ సారస్వత పరిషత్తు వారి పురస్కారం నేను రాసిన మళ్లీ మనిషిలోకి అనే కవితా సంపుటికి వచ్చింది. అదే సంవత్సరం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పురస్కారం కూడా, కీర్తి పురస్కారం వచ్చింది నాకు. సారస్వత పరిషత్తు వాళ్ళు ఇటీవల అంటే 3-4 సంవత్సరాల నుంచి ఒక ప్రకటన ఇచ్చి పుస్తకాలను ఆహ్వానించి న్యాయ నిర్ణేతలను పెట్టి వాళ్ళు పురస్కారం ఇస్తున్నారు. నా పుస్తకం 48 వచన కవిత సంపుటాలలో న్యాయ నిర్ణేతలు నా ఒక పుస్తకం మళ్లీ మనిషిలోకి ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ఈ సారస్వత పరిషత్ పురస్కారం అందించారు. అదే విధంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారో వాళ్లను ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఎవరినైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన దాంట్లో వచన కవిత సంపుటి అదొకటి, తర్వాత సృజనాత్మక రంగంలో చేసిన కృషికి గాను ఉదారి నారాయణ గారికి ఈ అవార్డు ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ 2 పురస్కారాలు నేను గత సంవత్సరం అందుకున్నాను, దానికి చాలా సంతోషంగా ఉంది.
1: అయితే మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు? ఇంకోటి, ఇప్పుడు ఈ సాహిత్యంలో కవిత్వమే కాకుండా కథ, నవల ఇట్లా వివిధ ప్రక్రియలున్నాయి, అందులో కవిత్వాన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఎప్పటి నుంచి రాయడం మొదలుపెట్టినారు?
2: మాది సాధారణంగా సాహిత్య కుటుంబం. మా నాన్నగారు అచల తత్వ కవి. మా ఇంట్లో తత్వాలు, భజన పాటలు, అదేవిధంగా పద్యాలు, అదేవిధంగా మా అన్నలు వాళ్ళు సాంఘిక నాటకాలు వేసేది. ఆ రకంగా నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇవన్నీ వినడంతో 9వ తరగతిలో ఒక సంఘటన జరిగింది. మాకు పెంపుడు కుక్క ఉండే, దాని పేరు రాము. అది చనిపోయింది సడన్ గా ఎండాకాలము, అది ఎట్ల మొత్తానికి అకస్మాత్తుగా చనిపోవడం వల్ల చాలా బాధ చేసి ఒక 2 పేజీలు, అది కవిత్వమో వ్యాసమో కథనో తెలియదు గాని చదివేసరికి మా ఇంటి వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు, బాధపడ్డారు, బాగా రాసిన ఉన్నారు. అప్పటి నుంచి 10th క్లాస్ లో నాకు రామాచారి సార్ ఉండే, చాలా అద్భుతంగా చెప్తుండే పాఠాలు, పద్యము, వచనము, ఏమన్ని ఆ రకంగా అభిరుచి మా ఇంటి నుంచే కలిగింది. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంటర్ లో కూడా ముదిగొండ ఈశ్వర్ చరణ్ పాఠం చెప్తుంటే, పాఠమే ప్రత్యక్షంగా వాళ్ళు ఇంట్లో కలుసుకోవడం చెప్పడం కాదు. అప్పుడు ఏం చేశానంటే ఇంటర్ లో అప్పుడు పుస్తకాలు బాగా చదివేది, గ్రంథాలయానికి వెళ్లి చదివేది. అయితే భరతపుత్ర శతకం రాసిన, 100 పద్యాల కంటే ఎక్కువ రాసిన. ఆట వెళ్ళది, తేటగీది, కందములు, ఇలా పరుల ఇంటిలోకి పలుమాలు వెళ్లిన అవమాన పడదవు అధికము గాను, కారణంబు లేక కాలు వేయరాదు భరతపుత్ర విరమ భాగ్య చరిత అని రాశాను. అది మంచి బుక్ లాగా తెల్ల పేపర్ లో రాసి చేస్తే అది ఎక్కడో గ్రంథాలయంలో పోయింది, మర్చిపోయింది, చాలా బాధేసింది. డిగ్రీలో కృష్ణమరాజు మాకు లెక్చరర్ ఉండే, ఆయన చాలా ప్రోత్సహించేది. అయితే డిగ్రీ కాలేజీలో కవి సమ్మేళనం జరుగుతున్నప్పుడు తప్పకుండా నాకు ప్రైజ్ వచ్చేది కవి సమ్మేళనంలో నా కవితకు. అదే విధంగా ఆయన నా కవితలు చూసి ఒకసారి డిపార్ట్మెంట్ రమ్మని చెప్పిండు. నువ్వు బాగా రాస్తున్నావు, మంచిగా రాయట్లని రాయాలా అని చెప్పేసి అన్నాను. ఆ రకంగా నాది కవిత వ్యాసంగము వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కథ నవల నాకు ఇష్టమే. నేను 10th క్లాస్ నుంచి నవలలు బాగా చదివాను, పద్య కావ్యాలు, దాశరథి ఇవి వీళ్ళందరి చదివాను. అదేవిధంగా కథలు కూడా బాగా నేను చదివిన. ఒకటేందంటే కవిత్వము ఎందుకు ఏమో అప్పుడు కవి సమ్మేళనాలు బాగా జరిగేది కాలేయాల అక్కడిక్కడ. అయితే చిత్రం ఏంటంటే ఆ మ్యాగజైన్ లో కాలేయ మ్యాగజైన్ లో కవిత అచ్చయింది, చాలా సంతోషం అనిపించింది. రేడియో స్టేషన్ వాళ్ళు కొత్తగా రేడియో స్టేషన్ ఏర్పడ్డప్పుడు యువ కవి సమ్మేళనం అని ఏర్పాటు చేశాడు, అప్పుడు నేను కవితలు చదివాను. కానీ విశేషం ఏంటంటే మొట్టమొదట నాది కథానిక రేడియోలో ప్రసారమైంది. అప్పుడు స్టూడెంట్ గానే ఉన్నా మా ఆవిడతో బదారు కని అట్లా. అయితే నాకు కవిత్వం అనేది అన్ని సమానమైన చూస్తాను, ఇప్పటికి కూడా కథలు నవలలు అన్ని చదువుతాను నేను. కవిత్వం అంటే నాకు అట్లా అభిరుచి ఏర్పడింది. మనము సూటిగా చెప్పొచ్చు, చాలా చెప్పదలుచుకుంది, అందంగా అయిపోవచ్చు ఇట్లా అనిపించింది.
1: అయితే ఇప్పుడు రేడియో ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ కవిత్వం విషయంలో రేడియో ఏ రకంగా ప్రేరణగా నిలిచింది?
2: నిజంగా చెప్పాలంటే నన్ను కవిగా తీర్చిదిద్దింది, ఒక మంచి సాహిత్య అభిమానిగా తీర్చిదిద్దింది రేడియోని. 1978 నుంచి నేను హైదరాబాద్ ఆకాశవాణి హైదరాబాద్ వాళ్ళ కార్యక్రమాలు బాగా వినేవాడిని. ముఖ్యంగా యువవాణి కార్యక్రమంలో విని ఇక్కడ నుంచి ఉత్తరాలు రాసేవాడిని, మా ఇంటి వాళ్ళందరి పేర్లు రాసేవాడిని. ఆ రకంగా నాకు అభిరుచి కలిగింది. అట్లనే మీరు కోరిన పాటలు, మళ్ళీ హిందీలో బినా కటాప్ వినేవాడిని, అదేవిధంగా సిలూన్ పాటలు వినేవాడిని. ఈ రకం కాకుండా ఏకాంబరము చిన్నక్క అనే కార్యక్రమాలు హైదరాబాద్ వచ్చేవి పగటికి, చాలా మన మాండలికంలో అవి కూడా చాలా ఇష్టంగా ఆసక్తిగా వింటుంటుంది. ఆ రేడియోలు ఇవే కాకుండా మంచి మంచి నాటకాలు, నాటికలు, ధారావాహికలు కూడా వినేది. ఆ విధంగా నిజంగా చెప్పాలంటే నా ఎదుగుదలకు ఆకాశవాణి హైదరాబాద్, మళ్ళీ ఆకాశవాణి ఆదిలాబాద్, ఆదిలాబాద్ లో మొదటి ప్రొడక్షన్ అసిస్టెంట్ ని రేడియోలో నేనే. ఆ రకంగా నాకు చాలా అంటే నా ఎదుగుదలకు ఆకాశవాణి హైదరాబాద్, ఆదిలాబాద్ గొప్పగా నాకు ఉపకరించినాయి, కృషి చేసినాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, చెప్పుకోకుండా నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటాను, నాకు సాహిత్య అభిరుచి కలిగించి ఇంతవాణి చేసిన రేడియో స్టేషన్ అని చెప్తున్నాను.
1: అయితే ఇప్పుడు ఈ కవిత్వంలో మీకు గురువులు ఎవరు?
2: కవిత్వంలో నేను 10th క్లాస్ లో నాకు తెలుగు పండితులే రామాచార్య గారు, తర్వాత డిగ్రీలో కృష్ణమరాజు, ముదిగొండ ఈశ్వర్ చరణ్. నాకు ఇంకో విషయం ఏంటంటే నేను కవిత చదివితే బాగా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఒక రకంగా పరోక్షంగా పాఠకులే నా గురువు. ఆ రకంగా నేను 86లో ఇక్కడ రేడియో స్టేషన్ లో పనిచేసినప్పుడు చాలా వినేవాళ్ళని. మొట్టమొదటిసారిగా పిసి రాములు అనే ఆయన ఇక్కడ బ్యాంకులో పనిచేస్తుండే, ఆదిలాబాద్ రేడియో కేంద్రంలో ఆయన కవితలు విని నేను చాలా సంబరపడ్డా. నేను కూడా ఎందుకు రాయలేకపోతున్నాను? అప్పుడు 86-87ల మడిపల్లి భద్రయ్య, వసంతరావు దేశపాండే, బి మురళీధరు, పిసి రాములు, అదేవిధంగా కాంచన రత్నాకర్ వీళ్ళు ఉగాది కవి సమ్మేళనం అవన్నీ పెట్టేది. నేను హైదరాబాద్ లో ఎంఏ కోసం క్యాంపస్కి వెళ్ళినా, అయితే అప్పుడు కూడా పడగలు వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చేది, కానీ చివరికి ఇచ్చేది నేను ఏం అనుకోకపోతుంటే నాకు అవకాశం దొరకడమే గొప్ప అనుకుంటున్నా. ఆ రకంగా ఏంటంటే నాకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఎన్గోపి గారు నాకు వచన కవిత్వం అంటే ఆయన బాగా నాకు మెలకువలు చెప్తుంటే నేను రాసింది ప్రతిదీ ఓపికతో చదివి దిద్దిస్తుంది. అట్లనే మళ్ళీ తర్వాత ఎన్గోపి గారు, అదేవిధంగా మళ్ళా శివారెడ్డి ఆసుపత్రి గీతం మీద ఎన్ఫిల్ చేయడం వల్ల ఆయన పుస్తకాలు మొత్తం చదివేది. ఇట్లా యూనివర్సిటీ స్థాయిలో ఎన్గోపి గారు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలో మన హై స్కూల్లో వీళ్ళు.
1: అయితే ఇప్పుడు మీరు కవితల ద్వారా, మీరు వెలువరించిన కవితా సంపుటల ద్వారా జిల్లా సాహిత్య చరిత్రలో మీకు ఒక స్థానం, గుర్తింపు లభించింది. ఈ ప్రయాణంలో మీ కుటుంబం నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సహకారం గురించి చెప్పండి.
2: సాధారణంగా మేము మాది పెద్ద కుటుంబము, మేము 6 అన్నదమ్ములము. అయితే మాది సాహిత్య కుటుంబం కాబట్టి నన్ను బాగా చదువుకో, మాకు అవకాశం లేకుండే ఎంతైనా చదువుకో అని చెప్పేసి అనేవాళ్ళు. మాకు వ్యవసాయం కూడా ఉండే, కానీ ఎక్కువ చెప్పేది కాదు. నేనే వాళ్ళు పని చేస్తున్నప్పుడు నేను కూడా చేసేవాడిని, కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ మాట ద్వారానే కాకుండా నన్ను ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి వరకు కూడా వాళ్ళు చదివించారు. మాకు ఆ కుటుంబము, మా అన్నదమ్ములు ఉన్నందుకు ఎంతో రుణపడుతున్న వాళ్లకు గర్వపడుతున్నా కూడా అటువంటి కుటుంబం చాలా మందికి దొరకడం కష్టము. ఆ రకంగా ఇప్పటికి కూడా 2000 నుంచి మా నాన్నగారి స్మారకార్థం కవి సమ్మేళనాలు, కవితల పోటీ పెడితే కూడా మా అన్నలందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అది మా కుటుంబానికి కాకుండా నాకు కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఈ రకంగా కాకుండా నా ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఎప్పుడు కూడా ఇంకా రాయాలా, ఇంకా బాగా రాయాలని చెప్పేసి నాకు చాలా గొప్ప సహకారము మా కుటుంబం నుంచి దొరుకుతున్నది, ఇప్పటికి కూడా దొరుకుతున్నది.
1: అయితే ఒక కవిగా ఈ

0: కవిత్వం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది అంటే ఏం చెప్తారు?
1: కవిత్వం అనేది ఒక కళని నిజమే, కళ కళ కోసమే అనేది కాలం పోయింది. ఒకప్పుడు అంటే పూర్వకాలంలో పురాణ సాహిత్యము, ఇతిహాసము, ప్రబంధాలు అక్కడ దాంట్లో వర్ణన ఉండే, శృంగారం ఉండే, అదేగా భక్తి సాహిత్యం ఉండే. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ ఉద్యమాల కారణంగా ఆధునిక ప్రక్రియలు, వచన కవిత్వము, కథ నవల వచ్చినాయి. దానివల్ల ఏమైపోయిందంటే సామాన్య మానవుని కష్టం గురించి, వాళ్ళ సమస్యల గురించి, ఆయన జీవితం గురించి రాయాలనే ఒక ఉద్దేశం, దృక్పథం బలపడ్డది. కాబట్టి ఎవరైనా గాని, ప్రపంచంలో ఎక్కడైనా గాని, ప్రతి మనిషి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకాలనే ఉద్దేశమే ఈ రోజు కవిత్వ ప్రయోజనంగా చెప్పబడుతున్నది. కాబట్టి మనం ఒకవేళ పూర్వకాలంలో ఉన్నటువంటి నానుడు తీసుకున్నా గాని, సర్వే జనా సుఖినోభవంత అనే దాంట్లో మన ఆధునిక ఈ వచన కవిత్వం ప్రయోజనం కూడా ఉంది. అందరూ సుఖంగా ఉండాలి, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి అవమానాలు లేకుండా, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, జీవితం ఒకటేసారి వస్తుంది కాబట్టి అని చెప్పేసి, మేము సగటు మనిషి సంక్షేమం కోసం, అతని బాగోగుల కోసం, అతని సమస్యల నుంచి విముక్తి కావడానికి కవిత్వం రాస్తున్నాం. దాని ప్రధాన ప్రయోజనం కథది, నవలది కానీ దేనన్నా అది.
0: అయితే ఇప్పుడు మీ కవిత్వం మీద ఈ ఉద్యమాల ప్రభావం ఎట్లా పడ్డది, ఏ విధంగా ఉన్నది చెప్తారా?
1: సాధారణంగా కవి సంఘజీవి కాబట్టి సంఘములో జరుగుతున్న ప్రతిది కూడా పరిశీలిస్తుంటాడు. అది మామూలు మనిషి. ఇంకా సాహిత్యకారుడు, కవి రచయిత అయితే అతని దృష్టి వేరుంటుంది. ఆ రకంగా నేనేందంటే ఎంఏ అయిన తర్వాత, ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డి ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత సుగుహాని అనే అంశంపై చేయడం వల్ల నేను అప్పుడే మళ్ళా ఏమైందంటే ఈ దళిత ఉద్యమాలు వచ్చినాయి, మండల కమిషన్ వచ్చింది. దాని వల్ల అటు సామాజిక ఉద్యమాలను ఒకవైపు పరిశీలిస్తూనే, ఇటు నా సాహిత్య ఉద్యమంలో భాగంగా నేను పిహెచ్డి కాపీ తీసుకోవడం వల్ల నేను దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా గాని, కవి సమ్మేళనాలు, సాహిత్య చర్చా గోష్ఠులు జరిగితే కూడా దాంట్లో పాల్గొన్నాను. అటువంటి కవిత్వం కూడా నేను రాయడం జరిగింది. అదే విధంగా దాని తర్వాత తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ మలిదశ ఉద్యమం, అప్పుడు మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ రచయితల వేదిక జిల్లా కార్యదర్శిని నేను ఉన్నాను. అప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా దగ్గరుండి ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నాను. దాని వల్ల కూడా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ బాధలు, తెలంగాణ మోసపోయిన తీరు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి గురించి నేను కవిత్వం రాయడం జరిగింది, నాటికలు రాయడం జరిగింది. అదే విధంగా ఉద్యమ గేయాలు, పాటలు కూడా రాయడం జరిగింది. ఈ విధంగా నా కవితా ప్రయాణంలో ఉద్యమాలు కూడా ఒక భాగమైన అని చెప్పచ్చు. ఇప్పుడు బీసీవాద ఉద్యమం గాని, బహుజనవాద ఉద్యమం గాని, అన్ని కూడా నేను ఒకవైపు గమనిస్తూనే అది నా కవిత్వంలో నేను ప్రతిబింబింపజేస్తున్నాను. ఆ ప్రయత్నం, ఆ దిశగా నాది, నా ప్రయాణం సాగుతున్నది.
0: అయితే ఇప్పుడు మీరు కవితలు రాస్తున్న క్రమంలో ఇప్పుడు యాళ్ళైంది, అట్లాగే ఇంకా రెండు మూడు కవితా సంకలనాన్ని వెలువరించిండ్రు, అట్లాగే మీ సంపాదకత్వంలో ఎలగడి లాంటి ఒక కవితా సంపుటి కూడా వచ్చింది. అంటే మీరు స్వయంగా రాసి ప్రచురించిన కవితా సంకలనాన్ని కాకుండా పలువురు రచయితలు రాసిన, కవులు రాసిన కవిత్వాల్ని సేకరించి ఒక సంపుటి రూపంలో తీసుకొచ్చిండ్రు. మీ మొదటి పుస్తకం, మొదటి ప్రచురణ గురించి చెప్పండి.
1: నాది మొదటి ప్రచురణ ఆకుపచ్చ నేడారి. 2000 సంవత్సరం తర్వాత 2001లో అతని ప్రయత్నం, ముద్రించే ప్రయత్నం చేశాను నేను. అయితే అప్పుడు మొదట గురువు గారు ఎన్గోపి గారి చేత ముందు మాట రాయించాను. సామల సదాశివ గారు కూడా నా మొదటి పుస్తకమైన ఆకుపచ్చ నేడారికి ముందు మాట రాశారు. అతన్ని తీసుకొచ్చి ఆదిలాబాద్ లో పుస్తకావిష్కరణ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో చేయించడం జరిగింది. మా అమ్మకు అంకితం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కుర్మే గారు కూడా నాతో పాటే దమ్మపదం అనే పుస్తకం ప్రచురించారు. అప్పుడు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండే పరిస్థితులు బాగాలేకుండా కాబట్టి నేను తెలుగు యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఆర్థిక సహాయం 5000 రూపాయలు కూడా అందివ్వడం జరిగింది. అయితే అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే కొత్త పుస్తకం, కొత్త ప్రచురణ, ముఖ చిత్రాలు, ముందు మాటలు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది జరిగినా గానీ అప్పుడు నాకు మొదటి సంతానంలో ఎంతైతే సంతోషం కలుగుతుందో, నాకు ఆ మొదటి పుస్తకం ఆకుపచ్చని డారి అంత సంతోషాన్ని ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా అప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది కాబట్టి ఎక్కడైనా తెలంగాణ ధూమ్ధాములో, కవి సమ్మేళనాలు, అక్కడక్కడ మొత్తం నా పుస్తకము కవర్ పేజీ, తర్వాత నా పుస్తకంలో ఉన్నటువంటి కవితా పాదాలు కూడా కోడేయడం అనేది అక్కడక్కడ పెట్టడం జరుగుతుండే. అప్పుడు మొదటి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి గారు చాలా విరివిరిగా సాహిత్య కార్యక్రమాలు చేస్తుండేవాడు. నాకు నిజంగా చెప్పాలంటే ఆకుపచ్చ నేడారికి మంచి సమీక్షలు కూడా రావడం జరిగింది. అది మంచి పుస్తకంగా నాకు పేరు తీసుకొచ్చింది. మళ్ళా కేవీ గోపాలం అనే స్టేషన్ డైరెక్టర్.

0: మాజీ స్టేషన్ డైరెక్టర్ మంచి సమీక్ష రాశాడు. అదేవిధంగా మా మిత్రులు పిసి రాములు గాని ఇంకా చాలా మంది మంచి మంచి సమీక్షలు కూడా రావడం జరిగింది దానివల్ల. అయితే నాకు ఇంకో పుస్తకానికి అది మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
1: మీ ఈ కవితా ప్రయాణం గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు ముచ్చటా శీర్షికన నా కవితా ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో కేలేనిన్ వెట్టిన ముచ్చట మొదటి భాగం విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల్లా 7:15 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలోని ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 8 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Telegram to secure NEET retest. Government empowered to issue emergency blocking directions under IT Act, writes the Indian Express. In its editorial titled Trump's Versailles and a Chance for Peace, the Tribune writes that there is delicious irony in the fact that President Trump signed the Memorandum of Understanding with Iran at Versailles on June 17. The terms of Trump's surrender at Versailles are a far cry from the conditions that he had unilaterally set for the Iranians. Like the original Treaty of Versailles in June 1919, this one will have a profound psychological impact, not just on the US, but also on Israel, on the Gulf states, and indeed on Iran itself. And finally, an app, Abhigyan, has been launched that will soon enable police and agencies to carry out instant fingerprint-based verification of criminal records using scanners linked to a database of over 1.3 crore suspects and convicts, reports The Hindu. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. But now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu and Prime Minister Narendra Modi to inaugurate and lay foundation stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇఎల్టీ పుస్తకంతో. కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోట గాంధర్వ గురించి విశేషాలను వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇలా ఈ పుస్తక ధారావాహిక పఠనంలో 5వ భాగం నుండి చోట గాంధర్వ గురించి విశేషాలను విందాం.
4: ఇంతవరకు హిందుస్థానీ సంగీతంలో గంధర్వాంశ గల 5 గాయకులను గురించి ముచ్చటించుకుంటూ గంధర్వుల్లో చివరి వారైన చోటా గంధర్వ వరకు చేరుకున్నాం. చోటా గంధర్వగా ప్రసిద్ధుడైన ఈ గాయకుని అసలు పేరు సౌధాగర్, తండ్రి పేరు నాగనాథ్, ఇంటి పేరు గోరే. మరాఠీ సంప్రదాయం ప్రకారం అతని పూర్తి పేరు సౌదాగర్ నాగనాథ్ గోరే. సౌదాగర్ 1918 సంవత్సరంలో మహారాష్ట్రలోని సాతారా జిల్లా కోరేగాం సమీపంలోని భాండ్లా అనే గ్రామంలో జన్మించినాడు. చిన్ననాట అతడు కమ్మని కంఠంతో పాడే పాటలను పాఠశాలలోని పంతుళ్లు పాడించుకొని ప్రశంసల వర్షం కురిపించేవారు. పాఠశాలలో చేరిన అనతి కాలంలోనే అతని కమ్మని కంఠం గురించి, అతని పాటల గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ మాటలు ఆనాటి ప్రముఖ నాటక కంపెనీ అధినేత దాము అన్నా జోషి చెవిన పడ్డాయి. దాము అన్నా జోషికి పుణే నగరంలో బాల్మోహన్ నాటక మండలి పేర ఒక నాటక కంపెనీ ఉండేది. పుణే నగరంలోని ప్రముఖ నాటక కంపెనీ

కంపెనీలలో అదొకటి. తమ కంపెనీలో పాత్రలు వేయడానికి గాను బాల కళాకారులను అన్వేషిస్తున్న దాము అన్న జోషికి సౌదాగర్ గురించి తెలిసింది. అతను స్వయంగా సౌదాగర్ చదువుతున్న పాఠశాలకు వచ్చి అతని గానాన్ని విని ముగ్ధుడై తమ కంపెనీలో వేషం వేయడానికి అవకాశాన్నిస్తూ సౌదాగర్ను పుణే నగరానికి తీసుకుని వెళ్ళినాడు. ఆ విధంగా సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకున్న సౌదాగర్ తన 10వ ఏటనే అనగా 1928లో మొదటిసారి ముఖానికి రంగు పూసుకొని నాటక రంగం మీద కాలుమోపినాడు. అతని చదువు ఆనాడే అటకెక్కింది. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి. సౌదాగర్ అందంగా నాజూగ్గా ఉండేవాడు. అతని కంఠం కిన్నెర కంఠం కనుక మొదట అతడు స్త్రీవేషాలే వేసేవాడు. ఆనాటి సంప్రదాయం ప్రకారం పురుషులే స్త్రీవేషం వేసేవారు. అప్పటికింకా స్త్రీలు నాటకరంగం ప్రవేశం చెయ్యలేదు. కనుక సౌదాగర్ స్త్రీవేషం వేయడం సాధారణమైన విషయమైంది. సౌదాగర్ నాటకరంగం ప్రవేశం చేసింది 10 ఏళ్ల చిరుప్రాయంలోనే కనుక బాల్మోహన్ నాటక మండలిలో అతనే చిన్నవాడు అయినందున దాము అన్న జోషి అతన్ని ఛోటా అని పిలిచేవాడు. అతని గాత్రం గంధర్వగాత్రమైనందున అతడు ఛోటా గంధర్వగా చలామణి అయినాడు. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి కనుక ప్రతి నాటక కంపెనీకి ఒక సంగీత దర్శకుడు ఉండేవాడు. బాల్మోహన్ నాటక మండలిలో దత్తుబువా బాగల్కోట్కర్ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. సౌదాగర్ తొలినాళ్లలో అతని వద్దనే సంగీత శిక్షణ పొందినాడు. ఆ తర్వాత నర్హర్ బువా పాటన్కర్ వద్ద కూడా సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. కానీ ఈ శిక్షణ కేవలం అతని నాటకాలలోని పాత్రల వరకే సీమితమైంది. అతనిలోని సంగీత తృష్ణ తీరలేదు. కొంతకాలం కిరాణా ఘరానాకు చెందిన సవై గంధర్వను సేవించుకున్నాడు. జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందిన ఉస్తాద్ బుర్జీ ఖాన్ సాహెబ్ను సేవించుకున్నాడు. ఆ తర్వాత గ్వాలియర్ ఘరానా ఉస్తాదుల వద్ద పండితుల వద్ద ఆ ఘరానా సంగీతాన్ని సాధన చేసినాడు. ఈనాడు ఛోటా గంధర్వను అందరూ గ్వాలియర్ ఘరానా గాయకుడు అంటారు. కాని అతడు అన్ని ఘరానాల సంగీత సంగమ స్థానంలో ఉన్నాడనటం సమంజసం. ఛోటా గంధర్వ యుక్త వయస్కుడయ్యేంత వరకు స్త్రీ పాత్రలే ధరించినాడు. కాని ఆ తరువాత తన 16వ ఏట 1934వ సంవత్సరం నుండి పురుష పాత్రలు వేయడం ప్రారంభించినాడు. ప్రఖ్యాత మరాఠీ రచయిత ప్రహ్లాద్ కేశవ్ అత్రే రచించిన ఘర్ బాహర్ నాటకంలో కథానాయకుని పాత్ర వేసి మెప్పించినాడు. ఇంకా ఉదయాచా సంసార్, లగ్నాచి బేడీ మొదలైన నాటకాలలో కథానాయకునిగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో ఛోటా గంధర్వ బాల్మోహన్ నాటక మండలిని, దాము అన్న జోషిని వదిలి కొంతమంది మిత్రుల సహకారంతో సొంతంగా కళా వికాస నాటక కంపెనీని స్థాపించుకున్నాడు. కానీ అది ఎక్కువ కాలం బతికి బట్టగట్టలేదు. తర్వాత భారత నాట్యకళ అనే సంస్థలో చేరి ఎన్నో నాటకాలలో స్త్రీ పాత్రలు ధరిస్తూ అపారమైన యశస్సును డబ్బును సంపాదించినాడు. ఏ కంపెనీకి చెందకుండా అన్ని కంపెనీలలో కీలకమైన కథానాయక పాత్రలు ధరించటం మొదలుపెట్టినాడు. ముఖ్యంగా కిర్లోస్కర్ నాటక కంపెనీ వారి ప్రఖ్యాత నాటకం సౌభద్ర. ఈ నాటకాన్ని అన్నా సాహెబ్ కిర్లోస్కర్ రచించి ప్రదర్శింపజేసేవారు. ఈ నాటకంలో ఛోటా గంధర్వ సుభద్ర వేషం వేసేవాడు. ఈ నాటకాన్ని సంగీత్ సౌభద్ర అనేవారు. అంతకు పూర్వం సుభద్ర పాత్రను సవై గంధర్వ, బాలగంధర్వలు అద్వితీయంగా పోషించి ఆ పాత్ర మీద తమదైన ముద్ర వేసినారు. అటువంటి సుభద్ర పాత్రను వేసి మరాఠీ సంగీత రసికులను మెప్పించడమంటే ఛోటా గంధర్వకు కత్తిమీద సాము వంటిది. కానీ అతనికది నల్లేరు మీద బండివలే సాగింది. అంతేగాక కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ రచించిన సంగీత్ మానాపమాన్ నాటకం, గోవింద బల్లాల్ దేవల్ నాటకం సంగీత్ సంశయ కల్లోల్, ఈ నాటకాల్లో కథానాయిక వేషాలు వేసి మెప్పించడమంటే మామూలు విషయం కాదు. కానీ ఛోటా గంధర్వ మాత్రం తన కమ్మని కంఠంతో పాడి నటించి ప్రేక్షకాదరణ పొంది శభాష్ అనిపించుకున్నాడు. సౌభద్ర నాటకంలో ఛోటా గంధర్వ గానం చేసిన
లాల్

0: కలేనన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి మెప్పించడమేగాక 100కు పైగా బందిషులు రచించి వాటికి సంగీతాన్ని సమకూర్చినాడు. 1933 సంవత్సరంలో కొలంబియా గ్రామఫోన్ కంపెనీ వారు ఛోటా గంధర్వ సంగీతాన్ని చాలా వరకు రికార్డు చేసి భావితరాలకు ఒక నిధిని సమకూర్చినారు. ఆ రికార్డులలో ఛోటా గంధర్వ పాడిన ప్రియే పహ రజనీనాథ అనే నాట్యగీతాలు సంగీత రసికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఘరానాలలోని సంగీతాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చి అందులో మాధుర్యాన్ని మేళవిస్తే ఛోటా గంధర్వ సంగీతం అవుతుంది. అతని సంగీతంలోని ఆ మాధుర్యమే అతన్ని శ్రోతల హృదయాల్లోకి తీసుకుపోయి అక్కడ తిష్టవేయిస్తుంది. ఈ మధుర గాయకుడు 1997లో స్వర్గస్థుడైనాడు. ప్రేక్షకుల శ్రోతల ఆదరణను ఇంతగా చూరగొన్న ఈ సంగీత కళాకారునికి సంగీత నాటక అకాడమీ నుండి గాని భారత ప్రభుత్వం ప్రతి ఏడు ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ పురస్కారం గాని లభించకపోవడం ఆశ్చర్యకరం. ప్రేక్షకుల శ్రోతల నుండి లభించిన అపారమైన ఆదరణ ముందు ఈ పురస్కారాలలో లెక్క కాదు. అంతర్జాలం పుణ్యమా అని ఈనాడు గూగుల్లోనో లేదా యూట్యూబ్లోనో ఛోటా గంధర్వ కంఠాన్ని విని అతని రూపాన్ని దర్శించుకొని ఆనందించగల సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది. కనుక మనం అదృష్టవంతులం.
1: ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో ఛోటా గంధర్వ గురించి విశేషాలను విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఎల్టీ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారాల్లో రాత్రి 9:30కు, శనివారం ఆదివారాల్లో పొద్దుగల 8:30కు ప్రసారమవుతుంది. ఇక రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగూబాయి హంగల్ గురించి విశేషాలను వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

సింగిడి సినీ గీతాల హరివిల్లు ఎన్నో తీర్ల పాటలతో మిమ్మల్ని అలరిస్తూ మీలో ఉత్తేజాన్ని నింపే సింగిడి సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడగడంతో పాటు అందరూ మెచ్చే ముచ్చట్లను చెప్పుండ్రి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు చేసుడు షురు

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఎలా పలికినా ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, కృతజ్ఞతాభావాన్ని తెలిపే ఒక గొప్ప భావోద్వేగం. ఇది ఇతరుల సహాయాన్ని గుర్తించి వారికి గౌరవించేలా చేస్తుంది. ఇతరులకు ధన్యవాదాలు చెప్పడం వల్ల మన మనసులో సంతోషం, ప్రశాంతత పెరుగుతాయి. మనుషుల మధ్య బంధాలను, నమ్మకాన్ని బలపరుస్తుంది ధన్యవాదాలు అనే మాట. మరి శ్రోతలు, మీరు కూడా ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారా? మీ జీవితంలో తోడుగా ఉంటున్న వారికైనా, లేదా మీ విజయంలో భాగమైన వారికైనా, మనం ఎవరో తెలియకుండా సహాయాన్ని అందించిన వ్యక్తులకైనా, ఇలా ఎవరికైనా ధన్యవాదాలు తెలపాలి అనుకుంటే వెంటనే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీ మనసులోని భావాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పంచుకొనరి. అట్లనే మీ వ్యక్తులకు ధన్యవాదాలు కూడా తెలియజేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి, 2950 మరొక నంబర్ 2300. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల దాకా కొనసాగుతుంది. వెంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరియనుండ్రి. ఇప్పుడు థ్యాంక్ యూ చిత్రం నుండి పాటను విందాం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరిత, ఏం చేస్తుంటారు? అయితే సరిత, మీరు మీ జీవితంలో ఎవరికైనా ధన్యవాదాలు తెలపాలి అనుకుంటున్నారా? ఎవరికైనా, మీకు ఎవరికి చెప్పండి. మరి
1: అమ్మకు చెప్పాలండి.
0: అమ్మకు ఏమన్నా చెప్తారా? మరి అమ్మకు
1: అవును
0: చెప్పండి.
1: ఏం లేదండి, ఎన్ని రోజుల నుంచి అంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసుకొని చేసి పెద్ద చేసి పెళ్ళైన తర్వాత కూడా పక్కకే ఉంటున్నామండి.
0: ఇంటి దగ్గరే ఉంటారా?
1: దగ్గరనే ఉంటారండి.
0: అయితే అన్ని విషయాల్లో తోడు ఉంటది అమ్మ నీకు?
1: అన్ని విషయాల్లో తోడు ఉంటారు. వా అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నా.
0: ఎప్పుడన్నా అంటే చెప్పినరా ఎదురుగా?
1: ఎప్పుడు చెప్పలేదు.
0: ఎప్పుడు చెప్పలేదు, మా ఆకాశవాణి ద్వారానే తెలియజేస్తున్నారు. చెప్పండి మరి అమ్మ, థ్యాంక్ యూ అని చెప్పేసేయండి మనస్ఫూర్తిగా.
1: అమ్మా థ్యాంక్ యూ సో మచ్.
0: చెప్పండి మరి, ఈ పూట ఏ పాట వినిపిస్తున్నారు అమ్మ కోసం?
1: రవితేజ సినిమా ఉంటది చూడండి, అది అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో అమ్మ పాట ఉంటది. ఆ పాట కావాలి.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: సరేనండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి మీకు తెలిసిన వింతలు, విశేషాలు, గట్లనే మీరెవరికైనా ధన్యవాదాలు తెలపాలి అనుకుంటే ఆదన్ గురించి కానీ ఇట్లా ఏవైనా ముచ్చట్లు మాట్లాడకుండా మీకు పసందైన పాటలు వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 81. సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు శాకుంతలం చిత్రం నుండి పాటను విందాం.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే అండి.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు సునీత అండి. నేను శాంతినగర్ నుంచి మాట్లాడుతున్నా. అడ్లవాడ్
0: సునీత, శాంతినగర్.
1: శాంతినగర్.
0: చెప్పండి సునీత, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?
1: అవునండి, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. నేను తప్పకుండా వింటాను ఈ ప్రోగ్రామ్, అస్సలు మిస్ అయ్యాను.
0: సంతోషం అండి. చెప్పండి మరి.
1: చాలా ఇష్టం.
0: ఇంకా మీరు ఎవరికైనా ఇవాళ అంటే మా ఆకాశవాణి ద్వారా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా?
1: అవునండి, నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అక్కకి అంటే మేము ఇద్దరం సిస్టర్ ఇద్దరమే, అక్కకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను నేను
0: అక్కకి.
1: ఎందుకంటే అమ్మ కన్నా నా అమ్మ ఉంది, అమ్మని మార్పిస్తుంది మా అక్క. అక్కకి నేను చాలా రుణపడి ఉంటా, ఎందుకంటే కష్టం సుఖం తీసుకోవడానికి అక్కనే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ గానీ టీచర్ గానీ అమ్మని
0: అన్నిటికీ తోడుగా ఉంటది అన్నట్టు. అందుకే కదండి తోబుట్టువులు ఉండాలి అంటారు, అంతేనా? మరి మీ అక్కకి మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలిపేయండి.
1: నీకు చాలా ధన్యవాదాలు. నీకు రుణపడి ఉంటాను, నా చెల్లిగా పుట్టడం.
0: మీ అక్క సంతోషపడుతూ ఉంటది. చెప్పండి మరి, సింగిడి కార్యక్రమంలో ఏ పాట విందాం?
1: ఏ పాట అంటే అక్క అక్క అనే వేసుకడే సాంగ్ వేయండి.
0: అడవి చుక్క సినిమా నుంచి.
1: అడవి చుక్క.
0: మీ అక్క కోసం ఈ పాట?
1: అవునా, మాకు చూపండి.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నంద్యాల జిల్లా బానుముకుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మేడం.
1: ఏం చేస్తుంటారు
2: మన శ్రోతలందరికి? మేడం కిరాణం షాప్ మేడం మాది.
1: శుభోదయం అండి.
2: మనం ఎందుకంటే ఉదయం నుంచి వందే మాత్రము కా నుంచి రేడియో శుభరాత్రి వరకు వింటూనే ఉంటాం మేడం. రేడియో మన కిరాణం షాప్ కాబట్టి ఫెసిలిటీ మనకు బాగా ఉంది. అన్ని కార్యక్రమాలు వింటుంటాం మేడం.
1: అయితే మీరు రేడియో దోస్త్ అన్నట్టు?
2: అవును మేడం, నా వయసు 62, 52 ఏళ్ళ నుంచి రేడియోలో
1: వింటున్నారు. మరి చెప్పండి, ఈ రోజు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
2: మేడం మాకు వచ్చేసి మూవీ ఖైదీ నుంచి ఒక పాట వినిపించండి.
1: అయితే వినిపిస్తా సర్దార్ గారు. మీరు మీ జీవితంలో ఎవరికైనా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నారా మనస్ఫూర్తిగా?
2: మేడం మనసు నిండా కడుపు నిండా ఆదిలాబాద్ ఎఫ్ఎం మన ఆర్జేలు మన స్టేషన్ డైరెక్టర్ గారికి తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమాలతో అలరిస్తున్నారు, ఆనందపరుస్తున్నారు, సింగిడితో మా మనసును చిగురిస్తున్నారు, ఎంతో ఆనందపరుస్తున్నారు కాబట్టి మంచి పాటలతో చాలా సంతోషకరము. మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు. ఎన్ని చెప్పినా తక్కువే మేడం. ఆకాశానికి చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే, ఎన్ని రేడియో ఛానల్స్ ఉన్నా ఆదిలాబాద్ మాత్రం ఒక్కటే మేడం.
1: చాలా సంతోషం అండి.
2: ఎందుకంటే మేడం వేదం నాదం మోక్షం అన్నీ మీలో ఉన్నాయి, అందరి కోసం మంచి కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు మాకు ఎంతో ఆనందం కల్పిస్తూ ఉన్నారు మేడం గారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాట అందరి కోసం అందరికి థ్యాంక్స్ తెలుపుతూ సెలవు తీసుకుంటారు మేడం.
1: తప్పకుండా అండి, మంచి పాటతో పాటు మాకు ధన్యవాదాలు తెలిపినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం. శ్రోతలు మీరు కూడా గిట్లనే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన ముచ్చట్లని చెప్పుకుంటా మీకు పసందైన పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. నాటకాల్లో మొదట పాడే పాట పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను రాసిన చందాల కేశవదాస్ జయంతి ఇయ్యల్ల. ఈయన తొలి తెలుగు నాటకకర్త, తొలి సినీ గీతారచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథ కళాకారుడు, అష్టావధాని మరియు శతావధాని. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశారు. చందాల కేశవదాసు జూన్ 20వ తేదీన 1876లో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జెక్కేపల్లిలో జన్మించిండ్రు. ఈయన తెలంగాణ అంతటా హరికథలు చెప్పారు. చందాల కేశవదాస్ విధిగా ప్రతిరోజు ఒక పాట, 3 పద్యాల చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించిండ్రు. కేశవ చితకం, బలిబంధనం, సీతా కళ్యాణం, జోల పాటలు మొదలైన రచనలు రాశారు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజ్ వారు అనేక నాటకాలను ప్రదర్శించిండ్రు. కనకతార, లంకా దహనం వంటి నాటకాలు సినిమాలుగా తీశారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలు, పతకాలను దాచుకోకుండా మంచి కార్యక్రమాల కోసం ఖర్చు

మార్గదర్శకంగా నిలిచారు. హరికథల ద్వారా వచ్చిన డబ్బులతోటి భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి భోజన విశ్రాంతి ఏర్పాట్లను చేసిండ్రు చిందాల కేశవదాస్. ఇప్పుడు ఈయన రాసిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి పాటను విందాం.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డేరా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి కార్యక్రమానికి అశోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
7: హలో,
6: శుభోదయం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: ఆదిలాబాద్ సాయినగర్ నుండి పల్లవి.
6: పల్లవి, పల్లవి ఏం చేస్తుంటావు?
7: ఇంటర్ ఫస్ట్ ఇయర్.
6: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా ఇప్పుడా?
7: ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్.
6: ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా? మరి వెళ్తున్నావా కళాశాలకి? మరి చెప్పు, ఏంటి విశేషాలు పల్లవి?
7: నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తనకి థ్యాంక్ యూ చెప్పాలని ఎస్ఎం తరపు నుండి నేను అనుకుంటున్నా. తన పేరు కళ్యాణి. ఆమె తాను నాకంటే క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ లాగా ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటది.
6: కళ్యాణియా, మీరు ఎప్పటి నుంచి దోస్తులు?
7: మేము 6th క్లాస్ నుండి.
6: ఇప్పటికిప్పుడు సేమ్ కాలేజా?
7: అవును.
6: అయితే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది అన్నట్టు కళ్యాణి నీకు. అయితే మరి కళ్యాణికి థ్యాంక్ యూ చెప్పేద్దామా?
7: కళ్యాణి, థ్యాంక్ యూ సో మచ్, నా లైఫ్ లో ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను.
6: మేము కూడా కోరుకుంటున్నాం. పల్లవి చెప్పు, ఏ పాట విందాం సింగిడిలో?
7: ద్వారక మూవీ నుండి ఎంత చిత్రం కదా సాంగ్.
6: తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
7: ఓకే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో మేడం, నమస్తే.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ప్రతిభా.
1: వివరాలన్నీ చెప్పిండ్రు. చెప్పండి మరి, మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా?
2: అవును మేడం, చెప్పాలి
1: కదా. చెప్పండి ఎవరికి.
2: మన అమ్మ నాన్న తర్వాత థ్యాంక్ యూ చెప్పేసి ప్రకృతికి కూడా చెప్పాలి మేడం.
1: ప్రకృతికి. చాలా మంచి ఆలోచన అండి. అంటే మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది, అన్ని మనకు కావాల్సిన వనరులన్నీ ఇస్తుంది ప్రకృతి. అందుకోసం అయితే ప్రకృతిని కాపాడడం కూడా మన బాధ్యత.
2: అవును మేడం.
1: అంతేనా, ధన్యవాదాలు చెప్పడంతోనే సరిపోదు, మనం బాధ్యతయుతంగా మెలుగుకోవాలా? అవునా?
2: అవును మేడం.
1: మరి ప్రకృతికి ఏ విధంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నావు నువ్వు?
2: మనం ఉచితంగా అన్ని ఇస్తుంటాం కదా మేడం. మనం ఉచితంగా ప్రకృతి మనకు అన్ని అందిస్తున్నది.
1: అవును.
2: గాలి గాని, ఎండ గాని, నీళ్లు గాని.
1: అవునవును. అయితే ప్రకృతికి నువ్వు ఏ విధంగా ధన్యవాదాలు తెలపాలి అంటే, ఈ వర్షాకాలం ఎట్లన్నా వస్తుంది కాబట్టి మొక్కలు నాటడం ద్వారా. అవునా?
2: అవును మేడం.
1: నీటి నిల్వలను పెంచడం ద్వారా ఇట్లా అన్ని విధాలుగా మనం ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. మంచి విషయం చెప్పిండ్రు ప్రతిభ. చెప్పండి మరి ఏ పాట విందాం సింగిడి కార్యక్రమంలో? ఏంటండి
2: ఇంకొక థ్యాంక్ యూ కూడా చెప్పాలి?
1: చెప్పండి మరి త్వరగా. ధన్యవాదాలండి. పాట చెప్పండి విందాం.
2: జనతా
1: చాలా అద్భుతమైన పాట మీకోసం వస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, గోదావరి సినిమా ద్వారా అందరికీ సుపరిచితురాలైన నటి నిర్మాత నీతు చంద్ర పుట్టినరోజు ఇయ్యాల. ఈమె నృత్యకారిణి మరియు క్రీడాకారిణి కూడా. 1984 సంవత్సరం జూన్ 20 తేదీన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించిండ్రు. ఢిల్లీలో ఉంటూ వ్యాపార ప్రకటనలో నటించిన నీతు చంద్ర సినిమాలలో నటించడం కోసం ముంబై వచ్చి 2005 సంవత్సరంలో వచ్చిన గరం మసాలా అనే హిందీ సినిమాలో తొలిసారిగా నటించిండ్రు. 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. నిర్మాతగా మారి తమ్ముడు నితిన్ చంద్ర దర్శకత్వంలో దేశ్వా సినిమాను నిర్మించిండ్రు. నీతు చంద్ర నటించిన కొన్ని సినిమాలు విష్ణు, గరం మసాలా, ట్రాఫిక్ సిగ్నల్, 1-2-3, సమ్మర్, సత్యమేవ జయతే. ఇప్పుడు నీతు చంద్ర నటించిన గోదావరి చిత్రం నుండి పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది నాలుగు జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత అయిన సంపత్ నంది పుట్టినరోజు ఇయ్యాల. ఈయన వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించిండ్రు. 10వ తరగతి వరకు హన్మకొండలో చదివారు. ఇంటి దగ్గరలోనే గ్రంథాలయం ఉండడంతో పుస్తక పఠనం బాగా అలవాటైంది. వరుసగా సినిమాలు చూస్తూ రచయిత దృక్కోణంలో విశ్లేషించేవారు సంపత్ నంది. పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేసిండ్రు. ఇదే సమయంలో ముంబై, బెంగళూరులో ప్రకటనలను రూపొందించేవారు. 2010వ సంవత్సరంలో ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడగా మారాడు సంపత్ నంది. తర్వాత వరుసగా 2012వ సంవత్సరంలో రామ్ చరణ్తో రచ్చ సినిమా, అట్లనే రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్, 2017వ సంవత్సరంలో గోపిచంద్తో గౌతమ్ నంద వంటి సినిమాలను చిత్రీకరించిండ్రు. నిర్మాతగా గాలిపటం, పేపర్ బాయ్, సింబా లాంటి సినిమాలను నిర్మించిండ్రు సంపత్ నంది. ఈయన పుట్టినరోజు సందర్భంగా సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ చిత్రం నుండి ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చివరగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, మా విజయనగరం గోడల పంపి.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం మేడం.
0: మరి వర్షాలు పడ్డాయా?
1: లేదు మేడం.
0: వేసిండ్రా పంట వేసిండ్రా?
1: ఇంకా వేయలేదు, రెడీ పెట్టుకున్నాము.
0: రెడీ పెట్టుకున్నారు, అదే మంచిదిలే. వర్షాలు మంచిగా పడ్డ తర్వాతనే విత్తనాలు నాటండి.
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఏ పాట విందాం?
1: సినిమాలో
0: తప్పకుండా అండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇంతటితో ఎల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల 8:45 ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు పొద్దుమట్ల 5 మాట చెప్పండి పాట అయినండ్రి కార్యక్రమానికి, అట్లనే రాత్రి 8 ఉషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వీర్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరం.

భారత వినయం ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్పూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్దతో ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం దీక్షను చేపట్టనుంది. పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్, రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. పార్సీగుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. కన్నిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయం, శాస్త్రాపురం ఈస్ట్ నుంచి వీరందరి కోసం లెజెండ్ సినిమా నుంచి కేజేస్తాస్ చిత్రపడిన ఈ పాట

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మా కోసం బద్రీనాథ్ సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. అలాగే ఆదిభట్ల కరాడి నుంచి గోపికిషన్, ఉమావతి కూడా ఇదే పాట కోసం మెసేజ్ చేశారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జనకంపేట నుంచి శ్యామలాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడిన ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి స్టూడియోస్ లో 10:14 ఇక మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పుచ్చయ్య వీరి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. మజిలీ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ అఖిల అరుణ రాజేందర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వరంగల్ కాశీబొగ్గు నుంచి సుదర్శన్ సరిత వినయ పూజ లోహిత్ కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ కృష్ణవేణి సునీత పూర్ణ భవిత వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాట మజిలీ సినిమా నుంచి.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని,
1: మధుర గానాల మనోరంజని,
2: మన జనరంజని,
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ

ಮನೋಜನರಂಜನೆ. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈ సినిమా నుంచి హరిచరణ్, శేషాద్రి, సింధూరి, విశాల్ పాడిన పాట మాకోసం వినిపించండి అంటున్నారు మహమ్మద్ వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునైద్ వీరి కుటుంబ సభ్యులు. ఇంకా మాకోసం కూడా ఇదే పాట వినిపించండి అంటున్నారు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వరి, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు వీరి కుటుంబ సభ్యులు. మాకోసం ఒక మంచి పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు. పేర్లు అయితే మెన్షన్ చేయలేదండి. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మీరు చాలాసార్లు మెసేజ్లు పంపిస్తున్నారండి. మీ పేర్లు ఆల్రెడీ చాలాసార్లు కూడా చదివాను. రాజు ఉమారాణి నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి. చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మి, శశాంక్ రమాదేవి, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు విజయరాజ్, రుక్మిణి, వినోద్, నవీన్, ఎర్రగడ్డ, హైదరాబాద్ నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్ లో 10:32 ఇక ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం శ్రీమంతుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం, రమ్య లక్ష్మి. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, చింతపల్లి శ్రీనివాస్ ఫ్రం షాపల్లి. మరి వీరందరి కోసం సూరజ్ సంతోష్, రెనీనారెడ్డి పాడిన ఈ పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ నుంచి అపర్ణ, అఖిల, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ మా కోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కీర్తి, రాజ్కుమార్, సంతోష, సరోజ, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, వీరి మిత్ర బృందం, వీరందరూ అడుగుతున్న పాట ట్యాగోర్ సినిమా నుంచి హరిహరం చిత్ర పాడిన ఈ పాట.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: శ్రీరామరాజ్యం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వేయండి అని అడుగుతున్నారు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంధా గౌడ్, నిషిత్ సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే ఉమ్మడి నుంచి దివాకర్ విమల, యష్ణ, ముసాపేట నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వీరందరి కోసం శ్రీరామరాజ్యం సినిమా నుంచి చిత్ర శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

0: ఈసారి ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఐపీఈ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్ షామీర్పేట్ హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ISET స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్.

ఉన్నారు. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద కోరుతున్నారు. ఇంకా నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస లావణ్య, హేమచంద్ర లతిక, జిప్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన వీరందరూ అడుగుతున్నారు. అంజీ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పడిన పాట, మరి వీరందరి కోసం వినిపిస్తున్నాం ఈ పాట.

మరీనాటి ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరి పాట, ఇళయరాజా సంగీత సారథ్యంలో భవతారిణి పాడిన పాట, గుండెల్లా గోదారి సినిమా నుంచి. మరి ఈ పాట మాకోసం వినిపించండి అంటున్నారు కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిరాడంబరత, వినయం, ప్రజాసేవ పట్ల నిబద్దతతో సాగుతున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రయాణం దేశ ప్రజలకు స్పూర్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పటిష్ట సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ ఈ దీక్షలో పాల్గొంటారు. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు ఫిలడెల్ఫియాలో బ్రెజిల్ జట్టు హైతీ జట్టుపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాలు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 11:05. నేను మీ కీర్తి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వీకెండ్ కదా, ఏం మాట్లాడుకుందాం అని బాగా ఆలోచించాను. ఎందుకంటే మరి వీకెండ్స్ అంటే మన మూడ్ ఎలా ఉంటుంది? పార్టీ మూడ్ గా ఉంటుంది. సో పార్టీ ఎంజాయ్ చేయాలి, అండ్ అటువైపు మళ్ళీ మన ఏమంటారు ఇంట్రెస్టింగ్ కబుర్లను కూడా మిస్ అవ్వకూడదు. బాగుండాలి, ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి అంటే అప్పుడు నాకు బాగా గుర్తొచ్చినటువంటి విషయం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలని. అఫ్ కోర్స్ ఎవ్రీ సాటర్డే మనం

మంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాము. ఇవాళ మాట్లాడుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కాస్త స్పెషల్ అన్నమాట. ఆయన పాటలు స్పెషల్, ఆయన బాణీలు స్పెషల్, ఆ పాటల్లో వచ్చేటువంటి సాహిత్యం స్పెషల్, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. వాటి అన్నింటి గురించి చెప్తా మెల్లిమెల్లిగా. ఒక పాట వినిపించేసిన తర్వాత నేను మీ కీర్తి అండ్ ఐఎమ్ హియర్ టుడే. మొదట పాట వినేద్దామా? వినేద్దాం, వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
4: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
6: అది వండర్ఫుల్ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన మ్యూజిక్ నంబర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ కూడా. తన మ్యూజిక్ అంటే ఒక అద్భుతమైన అనుభూతి. మెలోడియస్ గాను ఉంటుంది, మార్వెలస్ గాను ఉంటుంది, మాసీగాను ఉంటుంది, క్లాసీగాను ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా కూడా ఉంటుంది. ఏం చెప్పను, ఇన్నుంటాయన్నమాట. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రవాహాన్ని అంతే అందంగా సాగిస్తూ కొనసాగిస్తూ ఆస్కార్ లెవెల్ వరకు తీసుకువెళ్లినటువంటి ప్రతిభ. ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఇంకా కొన్ని మాటలలో మిగిలిపోయి ఉంటాయి, అబ్బా ఈ మాట కూడా చెప్తే బాగుండు అని. అంత చక్కగా, అంత పొందిగ్గా, అంత ఆనందంగా ఉండేటువంటి పాటలు ఎన్నో ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న పాటల్లో ప్లేస్లో మన కీరవాణి గారి పాటలు కూడా ఉంటాయి. మరి అటువంటి పాటల్ని ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇలాగే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీకోసం మరొక అద్భుతమైన పాట వినిపించేస్తున్నాను. కొండపల్లి రాజా సినిమాలో నుండి బాలుగారు, చిత్ర గారు పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: భలే ఉన్నాయి కదా పాటలు, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? నాకు మెసేజ్ చేయండి 0402324 0852. యాక్చువల్ గా ఇందాక నేను పేరు రివీల్ చెయ్యక ముందే అలా పాట వినిపించానో లేదో బోల్డ్ అని మెసేజెస్ వచ్చాయి. అండ్ అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు కూడా. అయితే మీకు బాగా ఇష్టమైనటువంటి కీరవాణి గారి సినిమా ఏంటి, అంటే ఆయన బాణీలు కూర్చున్నటువంటి సినిమా ఏంటి, ఈ పాట అయితే చాలా బాగుంటుంది. ఈ పాటలో ఇక్కడ ఈ పర్టికులర్ ఏమంటారు చరణం దగ్గర లేకపోతే పల్లవి దగ్గర ఎక్కడ మీకు బాగా నచ్చుతుంది పాట, అది ఎందుకు అంత స్పెషల్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో డూ మెసేజ్ మీ. పద్మశ్రీ కీరవాణి గారి పాటలు అంటే అందరికి ఇష్టమే. అసలు ఒకరికి ఇష్టం ఒకరికి ఇష్టం లేదు అని అనలేము, అనకూడదు, అసలు అనలేం కూడా. అంతే సంగీతానికి సాహిత్యానికి సమన్యాయం చేస్తారాయన. దేనిది పెత్తన ఉండదు, ఈక్వాలిటీ ఉంటుందన్నమాట. అలా అంతేకాదు ప్రశాంతంగా సాగేటువంటి పిల్లవాగుని చూస్తే ఎంత అందంగా హాయిగా అనిపిస్తుందో, పాటలు వింటూ ఉంటే కూడా అంతే హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. కంపారిజన్ కరెక్టో అవునో కాదో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది మనకి కదా. క్షణక్షణం అనేటువంటి ఒక చిత్రంతో మొదలైనటువంటి తన సక్సెస్ జర్నీ, ఆ తర్వాత మరెన్నో అద్భుతమైనటువంటి అటువంటి సక్సెస్ క్షణాలని తన లైఫ్ లోకి యాడ్ చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చింది, ఇంకా వస్తోంది కూడా. సంగీతాన్ని స్వరపరిచినటువంటి తీరు, ఆ విధానం, నిజంగా ఎక్కడ మనం కంప్లైంట్స్ కూడా ఈ పాట ఎందుకో బాగులేదు అని ఎప్పటికీ అనలేమన్నమాట. సో అలా అలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా చెప్పాలంటే ప్రతి మనసుతో మాట్లాడుతుందా అన్నంత లయబద్ధంగా అనిపిస్తాయి కదా. ముమ్మారు మనసుల్ని హత్తుకునేటువంటి పాటల్ని ఎన్నో ఆయన స్వరపరిచారు. కొన్ని పాటల్ని అలాగే విన్నంతసేపు కూడా ఆ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే విధానం ఆ పాటలతోనే ఉంటుందన్నమాట.

0: ఆ సీన్స్ కి సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడైనా వస్తే, కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ తను మాట్లాడాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ లో కానీ ఆయన ఇచ్చే వివరణ కూడా అంతే అందంగా ఉంటుంది కదా. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చూసుంటారు, అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి, చెప్తా. ఆలోపు మీకోసం ఒక మంచి పాట అయితే వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చూడా, మచిలీపట్నం.

0: गोविंदा गोविंदा
1: हरि।
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వండర్ఫుల్ పాట విన్నాం కదా. అలాగా మీకు ఇష్టమైనటువంటి పాటలు కూడా ఏమైనా ఉన్నాయని అడిగా అయితే నాకు ఒక మెసేజ్ పంపించారు జూనియర్ టు మన కీరవాణి గారంట. సో నైస్ మెసేజ్ ఇది పంపించింది ఎవరంటే ముసారాబాగ్ నుండి వచ్చింది మూర్తి. ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ వైఫ్ ఇంటర్మీడియట్ లో కీరవాణి గారికి జూనియర్ అట. సో ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించిందంటే ఇవాళ అందుకనే మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఒక మంచి పాట వినిపించండి అన్నమయ్య చిత్రంలో నుంచి కూడా అని అడిగారు. తప్పకుండా అండి, ఎందుకు వినిపించము. సాంగ్స్ అనేవి నిజంగానే మన జీవితంలో ఒక భాగం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒక పాట హాయిగా వింటే బాగుండే, ఎంత బాగుంది ఈ పాట అని అనుకుంటాం, అవునా కాదా. సో అటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏ కెరియర్లో ఏ టైంలో అయినా అలాంటి పాటలు వినడానికి ఇష్టపడతాం కూడా మనం కదా. సో అటువంటి కొన్ని సాంగ్స్ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే గనక ఒక సిచ్యువేషన్ని చెప్తాను. ఏంటంటే హీరో నానికి కూడా సేమ్ ఇలాంటి ఫీలింగే అనిపిస్తుందంట ఆ పాట వింటే. సినిమా సీతారామయ్య గారి మనవరాలు, అందులో కలికి చిలకల కొలికి అనేటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట వింటేనే ఇంట్లో ఏదో ఒక చక్కని వాతావరణం, ఏదో పండగో లేకపోతే ఏదో పెళ్ళో అవుతున్న ఫీలింగ్ ఉంటుందంట. నిజంగానే ఆయన స్వరపరిచిన చాలా పాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే కొన్ని సినిమాలు నిజంగా ఆ ఫీల్ని మనకు తీసుకొస్తాయి. నిజంగా ఏదైనా ఒక మంచి ఎంటర్టైనింగ్ యూనో ఈవెంట్ ఏదన్నా అవుతుందా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఇది ఉందా అని ఆ ఫీల్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సాంగ్స్ అన్నమాట. అంతేకాదు ఆ సినిమాలోని పాటతో పాటుగా కొన్ని సినిమాలు ఉంటాయి. ఇంకా సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరి ప్రేమికుడు, కొండపల్లి రాజా, పెళ్లి సందడి, ముద్దుల ప్రియుడు, సాహస వీరుడు, సాగర కన్య అండ్ బొంబాయి ప్రియుడు కూడా, ఇలా చాలా. అండ్ అఫ్ కోర్స్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో ఎక్కడికి నీ పరుగు అనేటువంటి పాట అయితే ఆల్ టైమ్ ఎంతో మందికి ఫేవరెట్ పాట అది కదా. సో ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా లిస్ట్ అంత బాగా గుర్తొచ్చినట్టుంది. అసలు మర్చిపోతే కదా అంటారా, నిజమే, ఆ విషయం కూడా ఒప్పుకుంటాను. అయితే అటువంటి పాటలన్నీ కూడా మళ్ళీ మీకు బ్యాక్ టు బ్యాక్ నేను ఇప్పుడు వినిపించేస్తాను. దానికి ముందు ఒక చిన్న స్పాట్ అండ్ ఆ తర్వాత మీకోసం ఈ అద్భుతమైన పాట అన్నమాట. స్టే ట్యూన్డ్.

భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. క్షణ క్షణం సినిమాలో నుండి పాట కావాలి అంటూ కొంతమంది మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేణువై వచ్చాను కూడా. చూద్దాం మనకున్నటువంటి టైంలో మనం వినేటువంటి పాటల్లో ఇంకెన్ని పాటలు ఇంక్లూడ్ అవుతాయో అండ్ ఎన్ని పాటలు మనం ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వింటామో. ఎందుకంటే చాలా తక్కువ టైం కానీ చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి కదా, అది విషయం. అయితే సినిమాలకు సంబంధించినటువంటి ఏ సినిమా కలెక్షన్స్ లో కొంతమంది కొన్ని ఫేవరెట్ సినిమాలు ఉంటాయి, అరే ఈ స్టోరీ బాగుంటుంది, ఈ స్టోరీతో ఈ ఫ్లో చాలా బాగుంటుంది అని. కానీ కొంతమందికి సినిమా కాంబినేషన్ విత్ పాటల లిస్ట్ కొన్ని ఉంటాయి. ఆ పాటల లిస్ట్వి మనం ఆల్మోస్ట్ గ్యాదర్ చేస్తే, అఫ్కోర్స్ రాస్తే 80s లో 90s లో ఎక్కువగా, అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి కీర్తి, ఏంటి నువ్వు ఓన్లీ 80s 90s అంటున్నావు అంట కదా, నిజమే. సో అలా కనుక మనం రాస్తే కీరవాణి గారి సినిమాలు విత్ ద కాంబో ఆఫ్ డైరెక్టర్ బోల్డ్ అని వస్తాయి. బోల్డ్ అని అన్ని కాంబినేషన్ కీరవాణి గారివి. సినిమాతో పాటల ప్రయాణం ఉంటుంది, సినిమాతో పాటల ఇది ఉంటుంది, ఆ కాంబినేషన్ ఉంటుంది, ఆ బంధుత్వం అంటాం కదా అలాంటిది ఉంటుంది అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ గా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు, తన దగ్గర శిష్యరికం చేసి అలాగే తనకంటూ ఒక్కొక్క సొంత స్టైల్ని అలవర్చుకున్నారని చెప్పొచ్చు. అలా కలెక్టర్ గారి అబ్బాయి, అలాగే భారతంలో అర్జునుడు లాంటి సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసినటువంటి పర్సన్ మన కీరవాణి గారు. తర్వాత ఒక బ్రేక్ పడింది, అంటే సినిమా ఒకటి డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్షన్ వహించేటువంటి అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఎక్కువ రివీల్ అవ్వలేదు కూడా. కానీ అది బ్రేక్ పడ్డా ఆ తర్వాత వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏవి కూడా బ్రేక్ లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా సాగుతూ వచ్చాయి అన్నమాట. వేటూరి గారి గైడెన్స్ కూడా ఆయన జర్నీలో పెద్ద పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక కీరవాణి గారు బాణీలు అందించినటువంటి పాటలు మనం వింటే కొన్ని కొన్నిసార్లు మనకి అర్థమవుతూ ఉంటుంది ఏమిటి ఏంటంటే తను ఎంత చక్కగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే తనకి నచ్చినటువంటి కంపోజర్స్ దగ్గర నుండి అని. అంటే వాళ్ళు కంపోజ్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటూనే తన స్టైల్లోకి వెళ్లేటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలయరాజా గారు, అలాగే జాన్ విలియమ్స్, అలాగే నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఈయన వీళ్ళ ముగ్గురి మ్యూజిక్ కంపోజిషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట, చాలా ఇన్స్పైర్ అవుతారంట. ఇలా ఈ రకంగా నేను చెయ్యాలి, ఇంత పర్ఫెక్ట్గా నేను మ్యూజిక్ అందించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారట, అది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఒక చిన్న స్పాట్ అండ్ ఒక మంచి పాట మీకోసం వెయిట్ చేసేస్తోంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి మాత్రమే కాదు సినిమాల నుండి కూడా ఇన్స్పైర్ అవుతారంట మనకి ఇరవాణి గారు. ఫోన్ బూత్, కమింగ్ టు అమెరికా, ఫిడ్లర్ ఆన్ ద రూఫ్, ఇవి మ్యూజికల్గా కూడా తనని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలంట. అలాగే కొన్ని కాంబినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఏమంటారు, ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, ఇందాక సినిమా అండ్ పాటల కాంబినేషన్లో కొన్ని చూసాం కదా, అలాగా కళ్ళు మూసుకుని రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అండ్ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్, ఇవి రెండు ఉన్నాయి అనంటే ఏమిటి అర్థం? సినిమా హిట్ అంతే కదా. సో అది సింపుల్ ఫార్ములా, అందరికీ తెలిసిన ఫార్ములా అండ్ పర్ఫెక్ట్గా ఏమంటారు సక్సెస్ అయినటువంటి ఫార్ములా కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ కూడా వచ్చింది, రాజమౌళి గారు అలాగే కీరవాణి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు కూడా దాదాపేంటి అన్ని ఇచ్చే. వాట్ ఆర్ యూ కీర్తి, ఏం మాట్లాడుతున్నావు కదా. సో వచ్చినటువంటి ప్రతి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ మీన్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కీరవాణి గారు. కానీ సడన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం గుర్తు చేసుకోవాల్సి వస్తే, సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వండర్ఫుల్ మ్యూజికల్ నంబర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి అన్నమాట. అంతే కదా, అవునా కాదా? అంతే. అండ్ ఇంకొక స్పెషల్ సినిమా గురించి చెప్పాలి. ఆల్రెడీ ఫస్ట్లో నేను రివీల్ చేసిన సినిమానే క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా వండర్ఫుల్ హిట్. అంతేకాదు, ఆ సినిమాలోని పాటల సక్సెస్ రేషియోతోనే ఆ తర్వాత తను అందుకున్నటువంటి ప్రతి సినిమా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మరి వాటి ఆ సినిమాలో నుంచి ఒక పాట, బాలుగారు చిత్ర గారు ఆలపించినటువంటి పాట మీకోసం నేను ఇప్పుడు వినిపిస్తానన్నమాట. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
1: గుర్తుకొస్తున్నాయి. Go Retro with Akashwani Telugu. వండర్ఫుల్ పాటలు వింటూ ఉన్నారు కదా. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. తెలుగుతనాన్ని, తెలుగు విధానాన్ని ఆస్కార్ లెవెల్లో వినిపించేలా చేసినటువంటి ఘనుడు కిరవాణి గారు. అటువంటి ఆపర్చునిటీని అంటే ఏదైనా సరే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటి వాటికి ఎగ్జాంపుల్స్గా కొందరి గురించి చెప్తాం కదా మనం. అందులో కీరవాణి గారు కూడా. ఆయన ప్రతిసారి మ్యూజిక్ డైరెక్షన్ వహించేప్పుడు ఇది చేసి ఇంక ఆపేద్దాం, ఈ సినిమాకి చేసి ఆపేద్దాం అనుకున్నారంట. నిజంగా కొద్ది రోజులు చేసి ఇంకా నేను బ్రేక్ తీసేసుకుందాం లేదా ఆపేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చేదంట తనకి. సో వర్క్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే మళ్ళీ సమ్ టైమ్స్ ఇది స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగిందనమాట. కానీ చూసారా, ఆస్కార్ అవార్డు రావాలని రాసి పెట్టుంటే వర్క్ ఎలాగా ఆగుతుంది? అసలు అవుతుందా? నో వే. సో అలాంటివి ఎన్నో కూడా అంటే మనం పని చేస్తూ ఉంటే, మనం ఎన్నుకున్న రంగంలో మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకు సాగుతూ ఉంటే సక్సెస్ అనేది మన వెనకాలే చక్కగా ఐ వాంట్ ఫాలో ఫాలో యూ అన్నట్టుగా ఫాలో అవుతూ వస్తుంది అన్నమాట. ఇది అసలైన కథ. చాలా మంచి మంచి మెసేజెస్ వచ్చాయి ఇవాళ మనకి. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా కిరవాణి గారి గురించి మంచి విషయాలు, మంచి పాటలు వినిపించారు. థ్యాంక్ యూ. అండ్ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో నుండి పాట కూడా మాకు వినిపించరా ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేశారు. చాలా వచ్చాయి, బట్ అఫ్ కోర్స్ ఈ పాట నేను వేద్దాము అని అనుకున్నాను కూడా. అండ్ సూపర్ పాటలు, మంచి పాటలు, బ్యూటిఫుల్ పాటలు క్షణక్షణం సినిమాలోని అఫ్ కోర్స్ వినేసాము. ఇంకా యా వాట్ ఎవర్ అంటే ఎట్లాంటి మెసేజెస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ మెసేజెస్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం అనమాట మనం. ఎందుకంటే ప్రతి పాట మనకి ఎంత స్పెషల్ ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఎంతో కొంత మన యొక్క ఏమంటారు ఎమోషన్స్తో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం బాధ అనిపించినా హ్యాపీగా అనిపించినా విన్నటువంటి పాటలతో మనం ఆ ఫ్యాన్ ఫీల్ని బిల్డ్ చేసుకుంటాం. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, సింగర్ అయినా, ఆర్ లిరిసిస్ట్ అయినా, ఎవరైనా అంతే కదా. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఒక చక్కని పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: స్టూడియో క్లాక్ లో సమయం 12:05 అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి మీ అందరికీ హ్యాపీ హ్యాపీగా వెల్కమ్ చెప్పేస్తూ మరి మన కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా ముందుకు ట్రావెల్ చేసేస్తూ వెళ్ళిపోదాం. ఏమంటారు? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ

0: యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ಮಣಿ ಮುಳೆ ನೀತ ಮದಿ ವಾದಣ್ಣ ಬರ್ತಿಲ್ಲ.

వండర్ఫుల్ పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ఈ ప్రతి పాట కూడా మనకి చాలా చాలా నచ్చేసినటువంటి పాటలు ఇవాళ మనం వింటున్నాం అంటూ మెసేజెస్ వస్తున్నాయి. ఇది నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే మరి మీరు నాతో ట్రావెల్ అవుతూ మెసేజ్ కూడా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కదా. సో మెసేజ్ చేసేయండి హ్యాపీగా 0402324082 నెంబర్స్కి. లైక్ మీకు బాగా నచ్చినటువంటి విషయాలు ఏమిటి, ఎలాంటి వాటి కోసం మీరు అంటే మధ్యాహ్నం అవ్వగానే మీ ఆలోచనలు ఎలాంటివి ఉంటాయి, అంటే ఫుడ్ కాకుండా లంచ్ కాకుండా, ఒకవేళ లంచ్ అయితే ఎలాంటి ఐటమ్స్ యాడ్ చేయాలని, వాట్ ఎవర్ అలాంటివి అన్నమాట. అయితే ఇంకొక విషయం గురించి, ఈ మధ్య ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్స్ గురించి కూడా చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అయిపోతున్నాయని నేను విన్నాను. అండ్ తర్వాత దాని గురించి ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు కొన్ని విషయాలు అయితే తట్టాయి. ఇంతకుముందు చాలా న్యాచురల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా నార్మల్గా ఉండేటువంటి మన ఇంటి పరిసరాలు, ఇంట్లోని ఇంటీరియర్స్ అన్నీ ఇప్పుడు పోలా మారిపోలా, మస్తు మారలే అనేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు చాలా మార్పులు వచ్చాయి. ఇవి మీరు గమనించినవి, నేను గమనించినవి, మనకి అనిపించినవి కూడా కదా. సో అలాంటి విషయాల గురించి కొంచెం మనం ఇవాళ మాట్లాడుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: చిరగట్టి సందు చూసి కన్ను కొట్టి.
1: ఏడుకొండల స్వామి ఏదాలు చదవాలా, శివటి మల్లనేమో సన్నాయి ఊదాలా, అన్నవరం సత్యాన్న అన్నవరాలు ఇవ్వాలా, సింహాద్రి అప్పన్న సిరిశాసలు ఇవ్వాలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:18 అవుతోంది అండ్ మనం ఉన్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అయితే మరి ఈ చేంజెస్ అంటే ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇంట్లో ఇంటీరియర్స్ కానీ ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ చాలా మారిపోలా అనేటువంటి విషయం గురించి, అంటే నేచర్కి దగ్గరగా ఉండడం మనకు కుదరట్లేదు, ఓకే ఒప్పుకుంటున్నావు. అందుకే భూమికి దగ్గరగా ఉంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, మట్టిలో కూర్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, చెట్ల దగ్గర నిల్చుంటే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, ఏదైనా మంచి బీచ్కి వెళ్తే ఏ రకమైన కలర్స్ ఉంటాయి, వాటన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ఇంట్లో ఉండేటువంటి ఇంటీరియర్ ని మార్చేసుకుంటున్నాం. నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారు కదా? ఆ ఫీల్ని మనం కావాలనుకుంటున్నాం, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా కామన్ గా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతో కొంత ఆ నేచర్ లవింగ్ ఫీల్ని మనం ఈ రకంగా ఏమంటారు మౌల్డ్ చేసుకుని మార్చేసుకుంటున్నాం అన్నమాట. టెరకోటా టైప్గా తీసుకొచ్చేటువంటి, అంటే ఒకప్పుడు చిన్నతనంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో అలికేవాళ్ళు కదా, ఆ రకమైన డిజైన్స్ కూడా వస్తున్నాయి, ఆలివ్ గ్రీన్ కానీ సీ గ్రీన్స్ టైప్లో, అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఆ చెట్ల లుక్ని తీసుకురావడానికి ట్రై చేయడము, లేకపోతే మంచి లైట్ బ్లూ కలర్ కాంబోలో ఉండేటువంటి ఆ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని. అంతేనా, టెంపుల్ కి వెళ్లేటువంటి స్టేజ్ నుండి మన ఇంట్లోని ఇంటీరియర్ నే టెంపుల్ డెకరేషన్ కి చేయించుకునేటువంటి స్టేజ్ కి వచ్చేసాం. ఆ చేంజెస్ కూడా మొదలైపోయాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది, ఎక్కువ లోటస్ కాంబినేషన్ లో మనకు నచ్చినటువంటి డిజైన్స్ తయారు చేయించుకుని వాటిని ఇంటీరియర్స్ గా మార్చేసుకుంటున్నాం. ఇలా ఎంతమంది ఇళ్లలో ఇలాంటి డెకరేషన్స్ చేయించుకున్నారో, మీరు విజిట్ చేసినటువంటి ఇళ్లలో చూసుంటారు, డూ మెసేజ్ మీ. మాట్లాడుకుందాం ఇంకా వీటి గురించి ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: మాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 31 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
4: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
5: ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో మాట్లాడుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అండ్ అంతేకాదు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ అలాగే మన యొక్క రూట్స్ మర్చిపోకుండా ఉండేటువంటి యునో ఫర్నిషింగ్ ఆర్ ఇంటీరియర్ ఏదైనా సరే మన ఇంట్లో మనం చేసుకునే వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో స్టోరేజ్ ఉన్నటువంటి బెడ్స్ అంటే ఒకప్పుడు ఓన్లీ మంచం అలాగా వేసేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అందులోనే ఏమంటారు కొన్ని బెడ్షీట్స్ కానీ అవి ఇంకా వాట్ ఎవర్ అట్లాంటివి స్టోర్ చేసుకునేటువంటివి ఇలాంటివి కూడా మొదలైపోయాయి. పోర్టబుల్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టేయచ్చు. ఇలాంటివి కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా బిఫోర్ దట్ వచ్చిన స్పాట్ స్టేట్యూ

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30. ఇప్పుడు కాసేపట్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్టంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: ఒడిషా పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్బంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్టపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్టం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్టం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
1: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ది చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్టస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్టపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్టపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ది, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ది అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ రోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్టంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్టంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి, రాష్టపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా ఇందాక. ఇప్పుడు మరొక అద్భుతమైన లేటెస్ట్ రిలీజ్ సినిమాలో నుంచి ఒక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. రాజా సాబ్ ఈ సినిమాలో నుండి సహనా సహనా పాట చేస్తోంది మీకోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా నేను అడిగాను మీరు ఎంత ఎక్కువ

ఎక్కువ కష్టం అయ్యున్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి మార్పులు, లేదా మీరు ఎక్కడన్నా చూసిన మార్పులు? అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలా వరకు కొంతమంది ఇంటికి మనం అప్రోచ్ అయినప్పుడు, లేదా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం కదా, కొత్తగా చేయించారా, బాగున్నాయి ఇంటీరియర్స్, ఇలా అడుగుతాం కదా. సో వాటి గురించి అనమాట. అలాగ మరి మీరు చూసినవి ఏమైనా ఉంటే, ఆర్ మీరు మీ ఇంట్లో కొత్తగా చేసుకున్న మార్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ పాట తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: 2026. Registrations open on May 20th, 2026. Visit afghat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 12:52 అవుతోంది. అండ్ నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, అంటే లైక్ వాళ్ళు రీసెంట్ గా ఒక ఊరికి వెళ్లారంట, అక్కడ చూసిన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంటున్నారు. నేచర్ కి దగ్గరగా ఉండాలి అనుకోవడం అనేది అందరికీ ఉంటుంది, కానీ నేను చూసింది ఏంటంటే వాళ్ళది ఒక పొలం, ఆ పొలంలో ఎక్కడ కూడా వాటర్ లేవు, అంటే జస్ట్ బోర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చిన్నగా స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకుని అందులో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో మార్పులు, కొత్త కొత్త లైఫ్ స్టైల్స్ మారుతున్నప్పటికీ ఇంకా కూడా మనం ఆ రూట్స్ దగ్గరే ఉండిపోవడం అనేది చాలా బాగుంది అంటూ షేర్ చేసుకున్నారు లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నేను ఇంటీరియర్ లో ఇంటి దగ్గర విషయాలు అడిగాను, అండ్ ఆవిడ చెప్పింది కూడా ఇంట్రెస్టింగ్ విశేషమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు నచ్చినటువంటి ఎనీ ఇన్సిడెంట్ ని హ్యాపీగా ఇలాగే నాతో షేర్ చేసుకోవచ్చు 0402324082 నంబర్స్ తో. మీకోసం ఇంకొక పాట నేను మీకు వినిపించబోతున్నాను అనమాట, అండ్ వినడానికి మీరు రెడీగా ఉన్నారా? బ్యాండ్ మేళం సినిమాలో నుంచి తిప్పుకుంటాను అనే పాట వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మార్పులు అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రెండింగ్ గా ఫీల్ అవుతున్నాము, అలాగే మన ఇంట్లో కూడా చేసేస్తూ ఉన్నాము. సో ఆ చేంజెస్ గురించి, పెరట్లో లేదా ఇంటి ముందు బోల్డ్ అని చెట్లు ఉండేవి ఒకప్పుడు, బట్ ఇప్పుడు వాటి అడ్రస్ మారిపోయిందిగా, అవును కదా, నిజంగానే. సో ఇంట్లో పెంచేసుకుంటున్నాము అండ్ ఆక్సిజన్ ఇంట్లోకి కూడా కావాలి, ఉండాలి అనే ఆ ఫీల్ తోని అది ఆర్ట్ గా కూడా కనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇంట్లో గ్రీనరీ కూడా లుక్ వస్తుంది. అంతేకాదు స్టోన్ తో కూడా మనం కొంచెం కార్వింగ్స్ అలాంటివి చేసి వాటితో కూడా ఆర్ట్ పీసెస్ తయారు చేస్తున్నాను. రాళ్లని గ్యాదర్ చేసి ఒకదానిపైన ఒకటి పేర్చడం, వాటిపైన చక్కని పెయింటింగ్స్ వేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. చెక్కలతో కొన్ని కొన్ని ఆర్ట్ వర్క్స్ ని తయారు చేస్తున్నారు. స్మార్ట్ గా ఉండే హోమ్ ఫీచర్స్ ఎన్నో ఎన్నో వచ్చేసాయి. స్మార్ట్ లైటింగ్, వాయిస్ కంట్రోల్ పరికరాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చి చాలా రోజులు అయింది కీర్తి, ఇప్పుడేం కాదు. అఫ్ కోర్స్ నిజమే అయ్యింది, కానీ మనం ఎదిగే క్రమంలో జరిగిపోయినటువంటి, అంటే అంత సింపుల్ గా ఉండేటువంటి ఇళ్ల విధానాలు ఎంతగా మారిపోయాయి కదా అని చెప్పడం అన్నమాట. మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నామంటే ఆ సెన్సేషన్, ఆ సెన్సార్ ఇదితోనే లైట్స్ వచ్చేయడం, మాట్లాడితే ఫ్యాన్స్ ఆగిపోవడం, మన వాయిస్ విని ఆ మార్పులు రావడం, ఇందాక చెప్పినట్టు వాయిస్ కంట్రోల్, ఆటోమేటిక్ కర్టెన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఇంటిని కట్టుకోవాలంటే, ఇంట్లో ఇన్ని పెట్టుకోవాలి అంటే ఇన్ని జాగ్రత్తలు పెరుగుతూ వస్తున్నాయన్నమాట. కొంతమంది అయితే ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకుంటున్నారు, ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ పార్టీషన్స్ ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుందనో, లేకపోతే ఎక్కువ జనాలు వస్తే సరిపోదనో, ఇలాంటి ప్లానింగ్స్ వల్ల కూడా హ్యాపీగా అలా అంటే మంచి ఓపెన్ కిచెన్స్ ప్లాన్ చేసేసుకొని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మీ అందరి ఇళ్లలో ఉన్నవే, మీ రిలేటివ్స్లోనో లేకపోతే మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో మీరు చూసినవే అయి ఉంటాయి. ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అవును. అలాగే ఒక మంచి మెసేజ్ వచ్చింది, ఇటువంటివన్నీ మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా అందరూ అందరితో కలవలేకపోతున్నారు అనేటువంటి విషయాలు కూడా కలుస్తున్నాయి, చూస్తున్నారా? ఓకే, సో అది కూడా నిజమే. కాకపోతే ఇంటీరియర్స్ అనేవి ఇంకా మనకు నచ్చినటువంటి విధానంలో కట్టుకుంటూ ఉంటాం కదా, సో అందుకని అన్నమాట. వీర రమేష్ గారు మెసేజ్ చేశారు ఈ విషయాన్ని. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫ్రమ్ పుట్టపర్తి. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక పాట వినిపిస్తాను, మెకానిక్ రాకీ సినిమాలో నుండి. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాము.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రేపు యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వడగాలులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. యోగా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని చెప్పారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే యునైటెడ్ నేషన్స్ అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: రాష్టంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. నేటి పరుగుల జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగాయే ఉత్తమ మార్గమని వికారాబాద్ జిల్లా పతంజలి యోగా సమితి గౌరవ అధ్యకులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన తాండూరులో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
3: ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని నేటి మారుతున్న అలవాట్లకు, మానసిక ఒత్తిళ్లకు యోగా అనేది విరుగుడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాభ్యాసన కార్యక్రమానికి కేటాయించి యోగా చేయడం మూలంగా మానసికంగా స్థిరత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని దిగ్విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
0: వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి సుధీర్ రెడ్డి చెప్పారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, యోగా సంఘాల సభ్యులు పాల్గొనాలని సుధీర్ రెడ్డి కోరారు.
4: ఆదివారం రోజు అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొని అంతర్జాతీయ యోగా డే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిర్ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: యోగా ద్వారా శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. మరియు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధిని పతంజలి మహర్షి అష్టాంగ యోగను అందించడం జరిగింది. దాని ఆధారంగా మనము యోగా చేద్దాము. నిత్యము సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తే శారీరక శక్తి పెరుగుతుంటుంది.
0: సిద్దిపేటకు చెందిన యోగా శిక్షకులు బీర్కూరి మనోహర్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
6: యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ఉత్సాహం పెంపొందుతాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో వన మహోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు పెంచాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూలు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2,00,000 మందికి పైగా సిబ్బంది నియమించారు.

0: చారు. అక్రమాలు అరికట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో సహా వివిధ రకాల భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. పరీక్షల్లో మోసాలకు కారణమయ్యే చట్టవిరుద్దమైన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై హైదరాబాద్ కవ్వాడిగూడలోని సీజీఓ టవర్స్ లో పీఐబీ ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం పలు రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలకమని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్లు సమర్థ వేదికగా నిలుస్తాయని నల్గొండ జిల్లా జడ్జి పవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్లు కీలక పాత్ర పోషిస్తాయని కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జి శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 20వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్బంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్టంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోఎ శ్రీహర్షకు గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం లభించడంపై ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హర్షం వ్యక్తం చేశారు. రేపు యోగా దినోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈవేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. రాష్ట వ్యాప్తంగా ఈవేళ వడగాడ్పులు కొనసాగుతాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: షో టైం కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను. మరి మీరు ఎలాగైతే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాగే నేను కూడా క్వశ్చన్స్ తో అంతే రెడీగా ఉన్నానన్నమాట. అయితే అడిగేది మాత్రం సినిమా క్వశ్చన్లు కాదు, కాస్త డిఫరెంట్ గా పొడుపు కథలు అడగబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారు కదా. 0402324085252 నంబర్ కి మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు తోకుంటుంది, పెరిగే కొద్దీ ఆ తోక వెళ్ళిపోతుంది. ఇంతకీ ఈ తోక దేనికుంటుంది, అది ఏమిటి? అండ్ చాలా సింపుల్గానే ఉంది, కానీ మీరు ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. ఏ హెల్ప్ తీసుకోకుండా ఆన్సర్ చేసేయండి. ఆలోపు మీకోసం డియర్ కామ్రేడ్ సినిమాలో నుంచి ఓ మంచి పాట వినిపించేస్తా, స్టే ట్యూన్డ్.
4: They say the view from the top changes everything, but for a few, the view from

క్వశ్చన్ వినేసాం వినేసాం, సమాధానం పంపించేసాం పంపించేసాం అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు నేను చదివేస్తా చదివేస్తా. ఆన్సర్ చాలా సింపుల్ అండి, కప్ప.

టాడ్పోల్ కదా, దాని ఫస్ట్ తోక ఉంటుంది. ఆ తర్వాత ఏమంటారు, అది కప్పగా మారే ఆ రూపాంతరం చెందే టైంలో తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది. రైట్, బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చినవి మాత్రం అగ్రి చెయ్యను, మ్యాథ్స్ చదివేస్తాను. ఎల్బీ నగర్ నుండి ఉర్మిళ గారు, షాపల్లి నుండి శ్రీనివాస్ గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, రైట్ ఆన్సర్. సిరిసిల్ల నుండి శ్రీనివాస్ గారు, ఎన్జిఓస్ కాలనీ నుండి సరిత, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్ గారు, గీతానగర్ నుండి నాగేశ్వరరావు గారు, అనంతపురం నుండి ధనుంజయ్ గారు, చంద్రమొగిలి పద్మరాణి గారు, శాంతి రిషిత సతీష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుండి సుప్రియ, కీర్తిరాజ్, ఆదర్శ్ నగర్, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్, పంతాడి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది వేరే ఆన్సర్ కూడా పంపించారు. చిలుకు నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు కూడా రైట్ ఆన్సర్. ఎస్, సో మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి అలా వెళ్ళిపోదామా. ఆలగడ్డ నంద్యాల నుంచి కూడా వచ్చింది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం నరేష్ గారు, మెర్సీ విజయ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పున్నుగంటి రవి గారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం నుండి కూడా. ఏంటి ఒకే సతీష్ గారు రెండుసార్లు సమాధానం పంపిస్తారా? కట్ల సతీష్ అండ్ సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మెడ, నందిపేట నుండి రాకేష్, యా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్, గుడ్ గుడ్. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వినిపిస్తా, కానీ ఆలోపు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తా. ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది, ఏమిటది? ఆన్సర్ చేసేయండి 0402324085 నంబర్ కి. సిద్ శ్రీరామ్ పాడి నీ పాట మీకోసం, స్టే ట్యూన్డ్.

వావ్, వండర్ఫుల్ పాట. అండ్ ఆ తర్వాత మీ సమాధానం కూడా అన్నమాట. సో ఎంత తవ్వినా పెరుగుతూనే ఉండేది అని అడిగాను. అండ్ కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అయితే లాస్ట్ లో రివీల్ చేద్దాం. మనం ఫస్ట్ రివీల్ చేస్తే మళ్ళీ సమాధానాలు వచ్చేస్తున్నాయిగా. బి దివాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ కట్ల సతీష్ గారు ఒకసారి సమాధానం పెట్టి మార్చేశారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు, అండ్ చదివిన వాళ్ళ పేర్లు రెండు సార్లు అఫ్ కోర్స్ నిజమేనండి, టూ టైమ్స్ పంపించేస్తున్నారు కదా, టూ మచ్ ఇది. దామోజు వెంకటాచారి గారు అండ్ వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఆర్ యూ ప్లేయింగ్ సాంగ్స్ ఇట్స్ వరస్ట్? మీకు పాటలు నచ్చలేదా? ఓకే, సో మీకు నచ్చిన పాటలు పంపించండి, విల్ ట్రై టు ప్లే అలాంటి మంచి పాటలు కూడా. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు పంపించారు రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. చందన చక్రపాణి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండి. నాగభూషణం గారు కోదాడ నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. పూర్తిగా చదవండి మేడం, ఇన్ని ఇన్ని పేర్లు పంపిస్తాయి ఎలాగండి. ధనంజయ్ గారు అనంతపురం జిల్లా. నెక్స్ట్ రోజా నరేష్ గారు అండ్ రాఘవేందర్ నగర్ నుండి సతీష్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజిని. చిత్రాలయ నుండి దామోజు వెంకటాచారి. అండ్ ఫిర్జాదిగూడెం నుంచి శ్రీకాంత్ సంధ్య భూలక్ష్మి వీళ్ళందరూ కూడా పంపించారు. పాలెం పోలయ్య గారు, రాకేష్ అండ్ అజయ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. అండ్ మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి కూడా వెళ్ళిపోదాము. అంటే ఎక్కువగా మీరు ఈ టైంలో కాకుండా పాట ప్లే అయ్యే టైంలో క్వశ్చన్స్ పంపిస్తే, ఐ మీన్ ఆన్సర్స్ పంపిస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఒక చిన్న బ్రేక్, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎస్ షో టైంలో ఉన్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ కలా పరిగెట్టేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటాను, వయసు మీద పడుతున్న కొద్దీ పొట్టిగా మారిపోతాను, హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ చేస్తుంది అన్నమాట ఆ పొడుపు కథ. ఆన్సర్ చేసేయండి 0402324082 నెంబర్కి. రెడీగా ఉన్నారా సమాధానంతో? ఎస్, స్టే ట్యూన్డ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800315708 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.

ఆన్సర్స్ తో రెడీగా ఉన్నారనమాట. ఆ విషయం మాత్రం అర్థమైపోతుంది. అండ్ ఆన్సర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి చెప్పారు. కొందరైతే నాకే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా మేము బోల్డ్ అన్ ఆప్షన్స్ పెడతాం, మీరే సెలెక్ట్ చేసుకోవాలి లాగా పెట్టేశారు. ఫైన్, నో ప్రాబ్లం. అట్లా సతీష్ గారు అయితే రెండో ఆప్షన్స్ ఇచ్చారు. ఫైనల్ గా నేను రివీల్ చేయాలన్నమాట. కాళీ శ్రీనివాస్, మహాలక్ష్మి గారు, శ్రీకాంత్ ఉమ్మెడ నుండి దివాకర్, అండ్ నరేష్ రోజా. అండ్ దిస్ ఇస్ టూ మచ్ అండి. రెండు రెండు సమాధానాలు ఏంటండి? భవానీ వెంకట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాజేశం సరోజిని, ఎల్వి నగర్ నుండి ఊర్మిళ గారు, భూలక్ష్మి అండ్ మంచిర్యాల చంద్రమొగిలి నుంచి పద్మరాణి, అక్షర కృప, బిఎన్ రెడ్డి నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు, సంతోష్ సుప్రియ, చిరంజీవి నాగభూషణం, భవానీ, షేర్ల వెంకటేష్ ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఫిర్జాది కూడా నుండి, శ్రీనివాస్. వా, వీళ్ళు ఇంకా మంచి వెరైటీ సమాధానం పంపించారు. నెక్స్ట్ కుబేర్ జిల్లా నుండి పెన్ బాలాజీ గారు రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, దస్తగిరి సంధ్య. కర్నూలు నుండి బ్రహ్మయ్య, నరకట్పల్లి నుండి వెంకటేశం హేమలత, సికింద్రాబాద్ నుండి రెగ్యులర్గా చదువుతారు శ్రోతలు అభిమానంతో, వాళ్ళ పేర్లు మాత్రం రెగ్యులర్గా చదువుతారు. ఓకే, మీ పేరు కూడా చదువుతామండి. రమణి సుబ్బయ్య గారు,

నెక్స్ట్ చాక్ పీస్ అనికి ఒకరు సమాధానం పంపించారు వెంకటన్ సార్, ఆన్సర్ రివీల్ ఆప్షన్స్ లో ఫ్లోలో వచ్చింది అనమాట. అండ్ హాసిని ఆదిలాబాద్ నుండి ఇంకో ప్రశ్న అడగండి మేడం, అఫ్ కోర్స్ అడుగుతాం, ఎందుకు అడగం. తర్వాత దియా, ఓకే ఇంతే సమాధానాలు వచ్చాయి. అయితే ఏంటంటే కొంతమంది చాక్ పీస్ పంపించారు, కొంతమంది చీపురు పంపించారు, కొంతమంది పెన్సిల్ పంపించారు, కొంతమంది కొవ్వొత్తని పంపించారు. సో ఏదైనా పెరిగే కొద్ది అరుగుతుంది. సో నేను ఒక క్వశ్చన్ అడిగితే దీనికి ఇన్ని ఆన్సర్స్ పంపించడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై. మంచి దెబ్బ దెబ్బ ఐ మీన్ జల్దీ జల్దీ పంపించేశారు కాబట్టి. సో రైట్, మరి మీకోసం మంచి క్వశ్చన్ కూడా మళ్ళీ రివీల్ చేస్తాను. అండ్ అలాగే మనం ఈ ఏమంటారు షో టైం ఇంకా ఇలాగే ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంకో 2-3 క్వశ్చన్స్ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. తీస్తే పెరుగుతుంది, పెరిగితే పెడితే తగ్గుతుంది, ఏమిటి అది? అండ్ ఆన్సర్ చేసేయండి, చాలా సింపుల్. అండ్ తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, కానీ ఒక్కసారి మళ్ళీ మనం క్లోజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. సమాధానం ఏమై ఉంటుంది? తొందరగా నాకు ఆన్సర్ చేసేయండి 0402324085 నెంబర్కి. 7BG బృందావన్ కాలనీ సినిమాలో నుండి ఒక మంచి పాట మీకోసం వినిపించేస్తున్నా. స్టే ట్యూన్డ్.

వావ్, ఎంత అద్భుతమైన పాట కదా. కేకే గారు ఆలపించినటువంటి వండర్ఫుల్ సాంగ్ మనం విన్నాము, అండ్ భలేగా అనిపించింది. ఈ పాట ఆల్మోస్ట్ అందరికీ స్పెషల్ పాటే, అండ్ లవ్ ఫెయిల్యూర్స్కి అయితే ఇంకాస్త వండర్ఫుల్ పాట అన్నమాట, రైట్? అండ్ నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్, తీస్తే పెరుగుతూనే ఉంటుంది, క్లోజ్ చేస్తే ఆగిపోతూ ఉంటుంది, ఏమిటి అని. సో దానికి చాలామంది సమాధానాలు చెప్తారు అనుకున్నాను, కానీ ఏమిటో ఎవ్వరూ సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. అండ్ లెట్ సి, నేనే సమాధానం చెప్పాలి అని డిసైడ్ అయిపోయారన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి దొరకలేదా మరి ఏమిటి? ఇంకొందరు అయితే చాలా మంచి సమాధానమే ఇచ్చారు, అండ్ యాక్సెప్టెడ్. నూతిలో నుండి నీరు తీస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది, ఆపితే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. సో పెరగడం కావాలి కాబట్టి, సో ఇది నేను సమాధానం అనుకుంటున్నాను అని పంపించారు. అండ్ కొంతమంది ఇంకా వెరైటీ ఆన్సర్స్ పంపించారు. అయితే తీస్తే పెరగడం, ఆపితే ఆగిపోవడం అని అంటే మనకున్నటువంటి జ్ఞానం, మనకున్న నాలెడ్జ్ని ఎవరితో అని షేర్ చేసుకున్నాం అనుకోండి, అఫ్కోర్స్ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ మన నాలెడ్జ్ని మనం ఎప్పుడు యూజ్ చేయలేదనుకోండి, మన దగ్గర ఉన్నది కూడా కాస్త మెల్లిమెల్లిగా అంతరించిపోతూ ఉంటుంది. అదన్నమాట సమాధానం. అండ్ దీనికి సరైన సమాధానం చెప్పింది పేరు నందిపేట్ నుండి రాకేష్ ఫరీద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్, దామోజీ వెంకటాచారి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు రైట్ ఆన్సర్ పంపించినందుకు. సంతోష్ సుప్రియ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అందరూ చాలా అలర్ట్ గా పర్ఫెక్ట్ గా ఆన్సర్ పంపించడం స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ యా, ఇప్పుడు మీకోసం మంచి పాట నేను వినిపించేస్తున్నాను. అమ్మాయి బాగుంది చిత్రంలో నుండి ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడినటువంటి పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

బాగా ఆలోచించింది. ఇలా చాలాసార్లు డబ్బులు నష్టం వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 26 మిలియన్ టన్నుల ఆనియన్ని ప్రొడ్యూస్ చేసేవారంట ప్రతి సంవత్సరం. అయితే వాటిని పండించడానికి బానే ఉన్నప్పటికీ స్టోరేజ్ టైంకి మాత్రమే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదట. అలాగే ఆనియన్ తొందరగా పాడయ్యేదట. అందుకే ఇంట్లో వాటిని స్టోర్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, కానీ అది అంత పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేది కూడా కాదంట. అందుకోసమని తను ఇంజనీరింగ్లో చేరాక 2018లో తను ఒక ఇంక్యుబేటర్ని తయారు చేసిందనమాట. ఆ ఇంక్యుబేటర్ చాలా బాగా వర్క్ అయింది. అంతేకాదు, తయారు చేసినటువంటి ఆ ఇంక్యుబేటర్లో వీళ్ళు పెట్టేటువంటి ఈ ఆనియన్స్ ఎక్కువ రోజు పాడవ్వకుండా బాగా హెల్ప్ చేసేదంట. సో దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, అంటే అంతకుముందు స్టోరేజ్కి ఇంకేం లేవా, ఇలాంటి క్వశ్చన్స్ చాలానే మీకు రావచ్చు. కానీ వాటన్నింటి గురించి కూడా చెప్తా డీటెయిల్గా ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. బ్యాక్ టు మీ శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఈ ఇన్నోవేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది అని అంటే, ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ అవార్డ్ విన్నింగ్ ఫేజ్ లోనే ఉంది తను. అండ్ అంతేకాకుండా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా కూడా మారిందన్నమాట. సో కళ్యాణి షిండే స్టోరీ మనందరికీ చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. తను కనుక్కున్నటువంటి ఆ పరికరం ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఏమంటారు ఆనియన్స్ స్టోర్ చేసేటువంటి ప్లేస్, ఆ స్టోరేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉల్లిపాయలు పాడయ్యేటువంటి ఫస్ట్ స్టేజ్ ని ఆ పరికరం కనుక్కుంటుంది. అక్కడ తేమ అంటే తడి మొదలవ్వడం, లేదా మామూలుగా ఉల్లిపాయలు చిన్న చిన్నగా మొలకలు వస్తూ ఉంటాయి, స్ప్రౌటింగ్ అవుతూ ఉంటుంది, అలాంటిది అవ్వకుండా జాగ్రత్త పడి ఉల్లిపాయలు పాడవ్వకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని తగ్గించి, అలా అవుతున్నప్పుడు వాటిని తీసేసేటువంటి అంటే అవి అక్కడ నుంచి రిమూవ్ చేసి ఇంకా ఫ్రెష్ గా ఉన్న వాటికి ఇది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడి ఆ లాస్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిందన్నమాట ఈ ఏమంటారు యంగ్ ఇన్నోవేటర్. 80% మంది రైతులు ఇప్పుడు కాదు, దాదాపు ఒక 15-20 సంవత్సరాలుగా వాళ్ళు పండించినటువంటి ఉల్లి పంటని వేర్ హౌసెస్ లో చాలా జాగ్రత్తగా పెట్టేవారంట. అంటే అది కస్టమర్స్ కి, అంటే కొనుక్కునే వాళ్ళ దగ్గర దాకా వెళ్లేంత వరకు వాళ్ళదే కదా బాధ్యత. సో అలాగ జాగ్రత్త పడి పెట్టేవాళ్ళు. కాకపోతే అవి అంత పర్ఫెక్ట్ గా ఏమంటారు లైఫ్ ఉండేవి కాదు, అలాగని లాస్ రాకుండా ఉండేది అసలే కాదన్నమాట. అందుకే అక్కడ అంటే ఎక్కడైతే ఈ రైతులు వేర్ హౌజెస్ ని ఉపయోగిస్తున్నారో అందులో నుంచే అక్కడే ఏం పెద్దగా చేంజెస్ చేయకుండా ఈ చిన్న టాస్క్ తో ఈ పరికరాన్ని ఉపయోగించి ఆ పాడయ్యేటువంటి వాటికి చెక్ పెట్టాలి అని తీసుకున్నటువంటి డెసిషన్ అది. ఆ డెసిషనే డెడికేషన్ గా మారింది. దానికోసం ప్రత్యేకంగా తాను చాలా శ్రద్ధ తీసుకుని ఆ వేర్ హౌస్ ని కొత్తగా మార్చింది. వేర్ హౌస్ లో స్మార్ట్ గా ఈ టెంపరేచర్ ని ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేసింది. ఏమాత్రం తడొచ్చినా తెలుసుకోవడం, ఆ జరిగినటువంటి ఆ వేస్టేజ్ ని తీసేయడం, మళ్ళీ సేఫ్ గా పెట్టడం ఇలాంటివి చేసింది. దానివల్ల బోల్డ్ అంతా ప్రాఫిట్స్ వచ్చాయి. అందుకే కదా మరి యంగ్ ఇన్నోవేటర్ అయింది. అది విషయం. లెట్ మీ టాక్ మోర్. అండ్ బిఫోర్ దాట్ ఇంకొక అద్భుతమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట ఠాగూర్ సినిమాలో నుంచి విన్నాం కదా, రైట్. సో కళ్యాణి షిండే కొత్తగా ఏమీ కనుక్కోవడం కాదు, ఉన్న దాంట్లోనే మార్పులు చేసి సక్సెస్ రేషియోని అలాగే ప్రాఫిట్ రేషియోస్ని చూపించింది. కాబట్టి సీరియస్లీ ఈ యంగ్ ఇన్నోవేటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం కదా. అంతే, ఉన్న దాంట్లోనే స్పెషల్ మార్పులు చేసి బెటర్ రిజల్ట్ తీసుకొచ్చేందుకు తను చేసిన ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. చిన్నతనం నుండి వాళ్ళ నాన్న పడుతున్న కష్టం చూసి తను బెటర్గా చదువుకోవాలి అనుకుంది, చక్కని తెలివిని సంపాదించుకుంది, ఆ తెలివిని సమస్య పైన సంధించింది, సమాధానాన్ని రాబట్టింది. అందుకు షీఈస్ గ్రేట్ అన్నమాట. 20% నుండి 40% వరకు ఇప్పుడు క్రాప్ వేస్టేజ్ దాదాపు తగ్గిపోయింది. అంతేకాదు ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ ఇన్నోవేషన్ చేసినందుకు గాను తనకు బెస్ట్ యంగ్ ఇన్నోవేటర్గా అవార్డు కూడా అందుకుంది ఈ గ్రేట్ విమెన్. సో అది ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ తన గురించి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: సో కళ్యాణి షిండే స్టోరీ మనకి చాలా చాలా బాగా నచ్చింది కదా. ఇలాంటి స్టోరీస్ అన్ని మన లైఫ్ లో కూడా బోల్డ్ అని ఉండుంటాయి. మీకు అలాంటివి ఏమైనా తెలిస్తే లెట్ మీ నో, ఇంకా మాట్లాడుకుందాం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నాం గోదాం ఇన్నోవేషన్స్ కళ్యాణి స్టోరీ గురించి. టీ అనే ఆకారంలో తయారైనటువంటి ఆ డివైస్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా మారింది. అంతేకాదు ఆ ఉల్లిపాయలు పాడవుతున్నప్పుడు దానిలో నుండి రిలీజ్ అయ్యే గ్యాసెస్ ని, ఆ ఆనియన్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ వేర్ హౌస్ లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ కూడా అయింది. అందుకే ఇది ఇంత యూస్ఫుల్ గా మారి ఇన్నోవేషన్స్ స్థాయిని కూడా పెంచింది. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్.
6: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
6: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
7: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటాను. మళ్ళీ రేపటి శక్తిశీలిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
4: आप सुन रहे हैं विविध भारती. लीजिए प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत.
5: मन चाहे गीत.
6: मन चाहे गीत.
5: मन चाहे गीत.

పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. పిల్లలకు కథలంటే మస్తు ఇష్టముంటాయి. రన్రి కథ చెప్తామని పిలిస్తే ఇక చేతులలో ఏమున్నా వాళ్ళు ఆ పనిని పక్కన ఉంచి మన ముందరచ్చి కూసుంటారు. అన్నందిరి మన్నా కథనే కావాలా వాళ్ళకు.

0: పండుమన్నా కథనే కావాలా? కథలు లేనివే ఈ రెండు పనులు వాళ్ళు చెయ్యరు. మరి గసుంటి పిల్లగన్ల కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM బుధవారం నుండి శనివారం దాకా రోజూ పొజ్జామట్టు 5:30 కథల్ని వినిపిస్తున్నది. ఇయలటి గీ కథిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి చదువు విల్వ కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు టీ స్రవంతి. తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి భయపడిన దయ్యం కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు ఎం వాణి. ఈ కథను వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు విందాం కథిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి చదువు విలువ కథ విందాం. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు టి స్రవంతి.
2: కనకాపురంలో రామయ్య అనే బీద రైతు ఉండేటోడు. ఒకప్పుడు చాలా పొలాలు ఉండి బాగా బతికినవాడే. అయినా చదువు రాక కామందు చేతిలో మోసపోయి కూలి రైతుగా మిగిలిండు. కొడుకు బాబీ అయినా బాగా చదువుకొని పైకి రావాలని రామయ్య ఆశ. బాబీ తెలివైనవాడే, అయినా తండ్రి మాట వినేవాడు కాదు, సోమరి. అందువల్ల చదువు సరిగ్గా ఒంటబట్టలేదు. అలాని తండ్రికి చేదోడు వాదాడుగా ఉంటాడా అంటే అదీ లేదు. పండుగచ్చింది, బాబీకి లడ్డూలంటే మస్తిష్టం. అందుకని పండక్కి తల్లిని అవి చెయ్యమని చెప్పిండు. కాని రామయ్య సంపాదన గంజి నీళ్ళకే సరిపోయేది, లడ్డూలెలా చేయగలదు? అందువల్ల కాదని చెప్పేసింది తల్లి. రామయ్యకి జాలి వేసింది ఒక్కగానొక్క కొడుకు. చిన్న కోరిక తీర్చలేకపోవడానికి తన అసమర్థతే కారణమని తనని తాను నిందించుకున్నాడు. ఎలాగైనా వాడి కోరిక తీర్చాలని అనుకున్నాడు. బాబీ కూడా అడవికి వచ్చి కట్టెలు కొట్టడంలో సాయపడితే కోరినట్టుగా లడ్డూలు చేయిస్తానని కొడుకుతో చెప్పిండు రామయ్య. లడ్డూల మీద ప్రేమతో బాబీ బద్ధకాన్ని పక్కన పెట్టి తండ్రెంట అడవికి బయలుదేరిండు. అడవిలో ముళ్ళతుప్పలు దాటుకుంటూ విషపు పురుగుల బారిన పడకుండా జాగ్రత్త పడుతూ అడవి మధ్యలోకి చేరిండ్రు. రామయ్య ఎండిపోయిన చెట్టు కొట్టసాగిండు. బాబీ లేత మొక్కలైతే త్వరగా నరకచ్చనై అవి నరుకుదామని అన్నాడు. కాని రామయ్య లేత మొక్కలు నరికేస్తే ముందు ముందు చెట్లు ఉండక పర్యావరణం దెబ్బతింటుందని, అది ముందు తరాలకు ముప్పు అని చెప్పి ఎండిన చెట్లనే నరకమన్నాడు. కష్టపడి ఇద్దరూ కట్టెలు కొట్టిండ్రు. బాబీకి తండ్రి రోజూ తన కోసం పడే కష్టం అర్థమైంది. పట్నం వచ్చి కట్టెలమ్మగా వచ్చిన డబ్బులు చూసి బాబీ మస్తు సంతోషపడ్డాడు. ఇంటికెళ్ళి తల్లితో చాలా లడ్డూలు చేయించుకొని తినాలి అనుకున్నాడు. తండ్రి పట్నంలో ఉన్న అన్న కొడుకును చూసి వెళ్దామని చెప్పిండు బాబీతో. అతను పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగంలో చేరి పట్నంలో స్థిరపడ్డాడు. రామయ్య అన్న రంగయ్య పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రికి కూడా ధన సహాయం చేస్తాడు అన్న కొడుకు రమేష్. రంగయ్య కొడుకు రమేష్, భార్య సీత రామయ్య బాబీలను చూసి మస్తు సంతోషపడ్డరు. భోజనంలో లడ్డూలు చేయమని భార్యకు చెప్పిండు రమేష్. బాబీ ఆనందానికి అడ్డు లేకపోయింది. ఇష్టమైనన్ని లడ్డూలు తిన్నాడు. రమేష్ బాగా చదువుకోబట్టే మంచి ఉద్యోగం సంపాదించుకొని చక్కటి జీవితాన్ని సాగిస్తున్నాడు. భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నాడు. వ్యవసాయంలో తండ్రికి ఆర్థిక సహాయం అందిస్తుంటాడు. బాబీని పక్కన కూర్చోబెట్టుకొని రమేష్ చదువుకున్న విలువ గురించి చెప్పిండు. చదువుకొనటం వల్ల

0: లాభాలున్నాయో అర్థమైంది బాబీకి. ముఖ్యంగా ఏది కావాలంటే అది తినొచ్చు, తల్లి తండ్రి కష్టపడకుండా చూడొచ్చు, ముఖ్యంగా ఎవరి చేతిలోనూ మోసపోరు. చదువు వల్ల జీవితం సాఫీగా హాయిగా సాగిపోతుందన్న సంగతి బాబీకి అర్థమై ఆనాటి నుంచి చదువులో ముందంజ వేసిండు.
1: ఇప్పటిదాకా ఆఖిల్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి చదువు విలువ కథ విన్నారు. ఈ కథను చెప్పినారు టి స్రవంతి. ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి భయపడిన దయ్యం కథ. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్తారు ఎం వాణి.
2: అమరావతిలో నివసించే రంగయ్య పొరుగు గ్రామంలో నాగేంద్రుని పుట్ట వద్ద తల వెంట్రుకలు తీయడానికి, చెవులు కుట్టడానికి వెళ్లాడు. చేతునిండుగా పని దొరికింది. ఎంత జాగ్రత్తగా పిల్లలకు గుండు గీసినా చెవులు కుట్టినా చిన్నపాటి గాయాలతో వచ్చే నెత్తురుతో తన చేతి పనిముట్లు చుట్టుకొచ్చిన తెల్లని చేతిగుడ్డ నెత్తుటి మరకలతో నిండింది. సాయంత్రం ఇంటికి బయలుదేరే ముందు నెత్తురు మరకల చేతిగుడ్డలో తన కత్తులు, కత్తెర, అద్దం, నీళ్లగిన్నె తదితర వస్తువులు చుట్టుకొని చేతి సంచిలో పెట్టుకొని అడవి మార్గాన తన ఇంటికి బయలుదేరి పౌర్ణమి వెన్నెల వెలుగులో కాలిబాటన వేగంగా నడవసాగాడు. కొంత సమయం గడిచాక హఠాత్తుగా వచ్చిన దెయ్యం, "ఒరే మనిషి, నిన్ను చంపుతానురా" అంది. అదిరిపడ్డ రంగయ్య, "నువ్వా? హా అమ్మయ్యా, గిలిగాడేమోనని భయపడ్డాను. నువ్వు నన్ను చంపుతావా?" అని పెద్ద పెట్టున నవ్వసాగాడు. అతని చర్యలు అర్థంగాని దెయ్యం, "ఓయ్, ఎవడా గిలిగాడు? నాకన్నా గొప్పవాడా?" అంది. "అవును, మా ఊరివాడే. వాడు దెయ్యాలను బట్టి నిప్పులపై కాల్చుకొని తింటాడు. వాడికంటే నేను ఎంతో నయం. పట్టిన దెయ్యాన్ని పచ్చిగానే తింటాను" అన్నాడు రంగయ్య. అతని మాటలు చర్యలు అర్థంగాని దెయ్యం రంగయ్యను చూసి అయోమయంలో పడ్డది. "ఓ దెయ్యమా, నువ్వు నన్ను చంపలేవు. నేనే నిన్ను చంపగల సామర్థుడను. ఈరోజు ఉదయం ఒక పిల్ల దెయ్యాన్ని పలహారంగా ఆరగించాను. ఈ రాత్రి నా కుటుంబం అందరి ఆకలి తీర్చడానికి భగవంతుడు నిన్ను నా వద్దకు పంపించాడు" అని చేతి సంచిలోని నెత్తుడి మరకలలో చుట్టిన తన వస్తువులు బయటకు తీశాడు రంగయ్య. "ఏమిటి అవి?" అన్నది దెయ్యం భయం భయంగా. "చెబుతా, అన్నింటికి తొందరపడతావు ఎందుకు?" అని అద్దాన్ని చూపిస్తూ, "ముందుగా దీంట్లో నిన్ను బంధిస్తాను. కావాలంటే చూడు, నువ్వు దీనిలో బందీవి అయ్యావు" అని అద్దం దెయ్యం ముందు ఉంచాడు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న దెయ్యం భయంతో బిగుసుకుపోయింది. "చూశావుగా, ఆ తర్వాత నింపాదిగా ఈ కత్తితో నీ పీక కోసి ఈ గిన్నెలోనికి నీ నెత్తురు వట్టి తాగుతాను. ఈ కత్తెరతో నీ మాంసాన్ని గుచ్చుకు పచ్చిగా తింటాను. అప్పుడు నా నోటికి అంటిన నెత్తురును ఈ చేతిగుడ్డతో తుడుచుకుంటాను. భయపడకు, గిలిగాడిలాగా నేను పట్టిన దెయ్యాలను హింసించను, కాల్చుకు తినను. ఏమిటి, నాపై నా సామాన్లపైన నమ్మకం కుదరలేదా? కావాలంటే నా కత్తి పదును చూడు" అని తమకు దగ్గరగా నిద్రిస్తున్న అడవి పిల్లి తోకను కసుక్కున ఒక్క వేటుతో తెగవేశాడు. లబలబలాడుతూ అడవిలోనికి పరుగుదీసింది పిల్లి. అది చూసిన దెయ్యం గజగజ వణికిపోతూ, "అయ్యా, నన్నేమీ చెయ్యకు, మరెప్పుడూ మనుషుల జోలికి రాను" అన్నది చేతులు జోడించి. "భయపడకు, నిన్ను చంపి దినంలే, నాకెన్నో మంత్రాలు వచ్చు. ముందు నిన్ను ఈ అద్దంలో బంధించాను గదా. ఇకపై ఎప్పుడైనా మనుషుల జోలికి వస్తే అద్దంలో నుండి నిన్ను బయటకు తీసి చంపుతాను" అన్నాడు రంగయ్య. "అయ్యా, మరెన్నడూ మీ జోలికి రాను, నన్ను వదిలేయ్" అన్నది భయంగా దయ్యం. "అప్పుడే వదిలేస్తే ఎలా? నేనెంతటివాడినో నీకు తెలియాలిగా" అంటూ కత్తెర చేతిలోనికి తీసుకొని దెయ్యం వేలు

ఇవి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి, అందులో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు ఇనుండ్రి, మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరు అందరు ఇన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి కథిందాం కార్యక్రమం సమాప్తం. ఇక రేపు జమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. తర్వాత జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, వారి అనుభవాలను, అనుభూతులను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం. ఇయ్యల ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువ నాట్య కళాకారిణి శిక్షకురాలు హిమజతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల.
2: ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఈ వేసవి కాలం సెలవులలో మా పిల్లల్ని ఏదైనా నేర్పించాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి, ముఖ్యంగా నెట్టింటికి దూరంగా ఉంచాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. పిల్లలకు ఏదైనా నేర్పించాలనే ఆసక్తితో ఆరాటంతో ఉంటున్నారు. ఈ వేసవి శిబిరాలని అంటే సమ్మర్ క్యాంప్స్ ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. సమ్మర్ క్యాంప్స్ లో పిల్లలకు ఈత నేర్పించడము, లేదంటే కూచిపూడి నాట్యం లాంటివి నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఇంకా రకరకాల గేమ్స్ నేర్పించడం అలాంటివి చేస్తున్నారు. అయితే శిక్షణ ఇచ్చేవాళ్లు కూడా చాలా మందే ఉంటున్నారు. ముఖ్యంగా మన ఆదిలాబాద్ లో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా, గత 3 సంవత్సరాల నుండి ఈ వేసవి శిక్షణ శిబిరాలు అనేటివి చాలా మంది నేర్పిస్తున్నారు. వాటిని ఆసక్తిగా నిర్వహిస్తున్నారు కూడా కళల్లో ఉన్నవాళ్లు. అయితే ఇప్పుడు మనతో ఉన్నారు హిమజ. తను కూడా మంచి సమ్మర్ క్యాంప్ ని నిర్వహిస్తున్నది, కూచిపూడి సంగీతం లాంటివి శిక్షణ ఇస్తున్నది పిల్లలకి. నమస్కారం హిమజ. హాయ్ హిమజ.
3: హలో అండి.
2: చెప్పు, మరి నీ సమ్మర్ క్యాంప్ అనేది ఎప్పటి నుండి, ఎక్కడ స్టార్ట్ చేసినావు, ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది?
3: అసలు సమ్మర్ క్యాంప్ అంటే నేను కాదండి, మా అమ్మగారి గురువు గారు. నేను తన అండర్ లో మమ్మీకి హెల్ప్ చేయడం, అంతే. అమ్మకి హెల్ప్ చేయడం ఎలాంటిది, అమ్మనే ఆర్గనైజ్ చేస్తున్నారు, అమ్మనే నేర్పిస్తారు. అమ్మ కవిత గారండి, కవిత వైద్య గారు. అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మగారు. చాలా ఊహ తెలిసినప్పటి నుంచి సమ్మర్ క్యాంప్స్ అనేది చేస్తున్నారు అన్నమాట. అయితే అలా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈ ఇయర్ మాత్రం ఆర్యభట్ట స్కూల్లో చేస్తున్నారు, ఆర్యభట్ట ఆపోజిట్ బస్ స్టాండ్ అక్కడ. ఈ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సంగీతం నేర్పిస్తారు, డాన్స్ అండ్ వీణా కూడా చాలా మంది నేర్చుకుంటారు.
2: ప్రస్తుతం ఎంత మంది పిల్లలు వస్తున్నారు నీ దగ్గరికి?
3: నా దగ్గరికి కాదండి, అదే మా అమ్మగారు టీచర్. సో
2: మీరు నేర్పించే శిక్షణ శిబిరానికి ప్రస్తుతం ఎంత మంది వస్తున్నారు?
3: ఒక 40 మెంబర్స్ ఉంటారండి. ఎందుకంటే ఇంకా అందరూ కూడా అంత ఇంట్రెస్ట్ నేర్చుకోవడం అంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకున్నామా, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చామా, సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ పోస్ట్ చేసామా, స్టేటస్ పెట్టుకున్నామా, నేర్చుకున్నామన్న పేరు ఒకటి వచ్చిందా, అంతే. దాంతోనే ఆపేస్తున్నారు. ఎవరికి దాన్ని ఒక కెరీర్ పాత్ లాగా గానీ దాని వరకు తీసుకెళ్లే ఒక థాట్స్ లేవండి. కానీ ఆ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి అనుకోండి. అందరికి కూడా ఇప్పుడు పేరు కోసం నేర్చుకుంటున్నారు, నేర్చుకున్నామా లేదా, అది ఒక సైడ్ దానిలాగానే అయిపోయింది. కానీ దీంట్లో కూడా కెరీర్ మెయిన్ గా చూస్ చేసుకుంటే చాలా మంచి ఫ్యూచర్.

0: ఫ్యూచర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఎందుకంటే మనము ఇంట్రెస్ట్ లేని వాళ్ళనైతే అనలేం గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, ఎందుకంటే చేస్తుంటే ఎలాగైనా హ్యాపీనెస్ ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్ ఉంటే. సో మనకి లైఫ్ మొత్తం ఇలానే హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట, నేర్చుకుంటూ నేర్పిస్తూ. అదొక లాంటి ఎక్టసీ అంటారు కదా, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. ఈ సంగీతం పాడుతున్నా గానీ, డాన్స్ కానీ, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ, అది మనం పర్ఫామ్ చేస్తున్నా కానీ, మనది మనమే చేస్తున్నా గానీ, సాధన చేస్తున్నా గానీ, మనకి ఒక చెప్పలేనంత సంతోషం మనం చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలమండి. చెప్తే మాటల్లో చెప్పడానికి ఉండదు అది అంతే.
1: ఇప్పుడు వేసవి సెలవులు అనేటివి ఒక నెల రోజుల పాటు, ఒక నెలన్నర రోజుల పాటు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఈ సంగీతం, అంటే సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది కదా, నాట్యం కూడా అంతే, అన్ని రోజులలో వచ్చేస్తదంటారా పిల్లలకి? మరి
0: వస్తుందని చెప్పలేమండి. ఇప్పుడు చెప్పాను కదా నేను ఇందాకే, ఇప్పుడు అందరికి షార్ట్ టర్మ్ కావాలి, పర్మనెంట్ గా నేర్చుకోవాలి, దాంట్లో ఇంకా డీప్ గా డైవ్ అయ్యి దాంట్లో నేర్చుకుని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న థాట్స్ ఎక్కువ మందికి లేవు. అలాంటి వాళ్ళకి మాక్సిమం ఈ హాలిడేసే టైం దొరుకుతుంది. మనం వీక్ డేస్ లో అదేంటి రెగ్యులర్ గా ఇయర్ మొత్తానికి మూవీస్ చూడడానికి టైం దొరుకుతుంది, రీల్స్ స్క్రోల్ చేయడానికి టైం దొరుకుతుంది, అన్నిటికీ టైం దొరుకుతుంది. కానీ ఇలాంటివి నేర్చుకోవాలంటే అబ్బా అంత టైం, మేము బిజీ అని చెప్పేస్తారు. ఆ టైమ్ సరిగ్గా యూస్ చేసుకోలేము, చేసుకోము అని అనుకున్న వాళ్ళకి ఈ సమ్మర్ క్యాంప్, ఇందులో కూడా మొత్తం వచ్చేస్తదని అని కాదు, బట్ విల్ ట్రై అవర్ బెస్ట్ అన్నమాట. అమ్మ చాలా ఒక్కొక్కరు ఇండివిజువల్ గా కేర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గ్రోత్. ఇప్పుడు మీరు డాన్స్ గానీ సంగీతం గానీ ఏదో చేసినా గానీ మనం ఫిజికల్ గా తో పాటు మెంటల్ ఫిట్నెస్ ఉంటుందండి అన్ని ఫీల్డ్స్ లో. ఇప్పుడు ఒక డాన్స్ లో బాగున్నాం అనుకోండి, ఐదర్ ఏదైనా సంగీతంలో బాగుంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది అన్నమాట.
1: జీవితంని అలవర్చుకుంటారు వాళ్ళు. హిమజ, ఈ మధ్య కాలంలో చదువు పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు, చదువుకుంటేనే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతో ఉంటున్నారు కదా, మరి అసలు మీ లక్ష్యం ఏంటి, ఇలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, మీ తొలి గురువు ఎవరు?
0: నా తొలి గురువు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ మా అమ్మ. అమ్మనే చిన్నప్పటి నుంచి నేర్పించారు మాకు, తన వల్లే మేము ఈ దీని వాల్యూ, దీనికి ఉన్న రెస్పెక్ట్, దీనికి ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాం మేము. లేదంటే మేము కూడా మిగతా పిల్లల్లాగానే ఈ యూట్యూబ్ అని కాదు, దాన్ని మంచిగా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు, కానీ ఈ గేమ్స్ అని, సీరియల్స్ అని, వెబ్ సిరీస్ అని, అవి చూడాలి, అవి కూడా ఒక లైఫ్ లో పార్ట్, కానీ వాటిని మెయిన్ గా చూస్ చేసుకుని
1: సమయాన్ని
0: మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. చదువు కూడా ఇంపార్టెంటే, కానీ చదువుతో పాటు ఇవి ఉండాలండి,
1: కళలు కూడా నేర్చుకోవాలి,
0: కంపల్సరీ ఉండాలి. ఏదన్నా ఒకటి, డాన్స్ అనే కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒకటి. ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూసుంటే ఏ ఫీల్డ్ లోనైనా, ప్రొఫెషనల్ లో గానీ, ఇప్పుడు మీరు డాక్టర్ అయినా గానీ, ఒకవేళ మీకు డాక్టర్ అయ్యి ఉండడంతో పాటు మీకు ఏదైనా ఎక్స్ట్రా ఒక కో కరిక్యులర్ స్కిల్ ఉంటే దానికి రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఏ ఫీల్డ్ లో అయినా మీరు చూస్తే అలా దానికి ఉన్న వాల్యూ, రెస్పెక్ట్ వేరే, హ్యాపీనెస్ వేరే, అన్ని పాజిటివ్ ఉన్నాయి, ఏది నెగిటివ్ అనేది లేదు. మనకి ఇంకా ఆ గుర్తింపు లేక అలా ఉందంతే.
1: అంటే మీరు లక్ష్యం దిశగా ఇలా వెళ్తున్నారు?
0: నేను అంటే నా పర్సనల్ గోల్ వీటిలో అంటే చాలా మంచిగా స్ప్రెడ్ చేయాలండి ఈ డాన్స్ సంగీతము, ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉండాలి, అమ్మాయి కాదు అబ్బాయి కాదు. మనము దీంతో ఇంకా దైవ చింతన పెరుగుతుంది, ఇంకా స్పిరిచువల్ గా మారుతాం మనం. ఒకసారి మనం స్పిరిచువల్ గా మారాక మనకి ఈ మెంటల్ స్ట్రెస్ ఏదైతే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏదైతే నెత్తి మీద వేసుకుంటామో అలాంటివి అసలు ఉండనే ఉండవు. దేవుడు ప్రొటెక్షన్ ఉంటది మనది, మనకి మనం పీస్ఫుల్ గా ఉంటాము. ఏ విధంగా చూసినా గానీ ఈ ఫీల్డ్ లో వెళ్తే చాలా ప్రశాంతమైన
1: జీవితం అలవడుతుంది మనకి. అయితే మీ వేసవి శిక్షణ శిబిరంలో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? మరి
0: ప్రత్యేకత అంటే డాన్స్ నేర్చుకోవడమే అండి. నేర్చుకొస్తారు పిల్లలు, అన్ని ఏజెస్ వాళ్ళు వస్తారు నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు కూచిపూడి, ఒట్టి కూచిపూడి అన్నట్టే కాదు, అంటే కూచిపూడితో పాటు కొంచెం ఫోక్ టచ్ ఇచ్చి సెమీ క్లాసికల్ గాని కొంచెం అన్ని రకాలైన గ్రోత్ లాగా, అంటే ఆ 1 మంత్ ఏదైతే 5:30 to 7:30, 8:30, 9 కూడా అవుతుంది ఒక్కొక్కసారి నేర్చుకుంటూ ఆ టైంలో ఎంత ఎన్ని రకాలుగా మేము వాళ్ళని ఒక డాన్స్ లో కొంచెం థియరీ గాని, డాన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు కదా, అయితే ఆ దాంట్లో థియరీ కూడా ఉంటుందండి. ఒట్టి ప్రాక్టికల్ అనే అనుకుంటాం, డాన్స్ చేయడమే కాదు ఎగ్జామ్ లో, థియరీ కూడా ఉంటది. ముద్రలు అని, దృష్టి భేదాలు, శిరోభేదాలు, పాదాలతోని ఏవైతే అన్ని నవరసాలు, థియరీ గాని ప్రాక్టికల్ గాని అన్ని కూడా ఒక టచ్ ఇచ్చి, అంటే 1 మంత్ లో అయితే ఆబ్వియస్ గా చదువు అనే కాదు, ఏది కూడా నేర్చుకోలేము, బట్ స్టిల్ ఒక ఇంట్రడక్షన్, అంటే ఒక ఓవరాల్ ఒక ఐడియా అలాంటి ఒక అయితే ఇవ్వగలమండి.
1: ఇంతవరకు మీరు ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చి ఉంటారు కదా, ప్రదర్శనలు ఎన్నో ఇచ్చి ఉంటారు. మరి గుర్తింపు పొందిన ప్రదర్శనలు ఏమంటారు? ఇప్పటి వరకు అవార్డు తీసుకునేంత ప్రదర్శనలు ఏమైనా ఇచ్చింది?
0: అవార్డ్స్ అయితే చాలానే వచ్చాయండి. మా అమ్మగారికి అయితే అసలు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. అసలు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పుకోరు, బట్ స్టిల్ షీ గాట్ మినీ అవార్డ్స్ అన్నమాట. దాంట్లో అలానే మాకు కూడా వచ్చాయి, బాగానే వచ్చాయి. రవీంద్ర భారతిలో గానీ, నేషనల్ లెవెల్ లో అన్ని అన్ని వచ్చాయి. శ్రీకాళహస్తి వెళ్ళాము, తిరుపతి ఇలాంటి వేరే వేరే ప్లేసెస్ లో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చామండి. అంటే గుర్తింపు అని కాదు, ప్రతిదానికి గుర్తింపు అని కాదు, కానీ గుర్తింపు అయితే చాలానే తీసుకొస్తాయి. ప్రతి ప్రోగ్రామ్ కి గుర్తింపు ఉంటుంది.
1: గుర్తింపు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు అయి ఉంటాయి దాదాపు?
0: కౌంట్ అయితే చేయలేదండి, కానీ చాలానే ఇచ్చాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. కౌంట్లెస్ అనుకోండి, ఇంకా అమ్మ నేర్పించినవి కూడా చాలా. నేను పర్ఫామ్ చేసినవి కౌంట్లెస్ అయితే, మా అమ్మ స్టూడెంట్స్ ని తీసుకెళ్ళింది అయితే అసలు చెప్పలేము. చాలా మందిని తీసుకెళ్లారు, నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లారు. మమ్మీ స్టూడెంట్స్ ఇప్పుడు కొందరు పాడతా తీయగాళ్ళు కూడా కొందరు వస్తారు. చాలా మంది చాలానే ఉన్నారు.
1: ఇంత మంచి గాత్రం ఉంది, ఇంత మంచి ఉంది కదా మీకు వాయిస్, ఎప్పుడు సినిమాలలో ట్రై చేయాలని అనిపించలేదా? అవకాశాల కోసం ఇప్పుడు ఆలోచించలేదా?
0: ఎప్పుడు ఆలోచించడం ఇప్పుడు వరకు అయితే ఆలోచించలేదు. ఒకవేళ వస్తే మాత్రం చేయడానికి రెడీగానే.
1: అంటే అమ్మ దగ్గర నేర్చుకున్న ఎందరో మంది విద్యార్థులు పాడుతా తీయగా వరకు అట్లాంటి ఒక కొంచెం గుర్తింపునిచ్చే కార్యక్రమాలకు కూడా వెళ్ళిండ్రు కదా, మరి నువ్వెప్పుడు ట్రై చేయలేదా?
0: లేదండి, చేయలేదు.
1: ముందు ముందు
0: సినిమా పాటలు ఏంటంటే అండి, ఇప్పుడు మనం నేర్చుకునే ట్రెడిషనల్ కదా, ఇంట్లో కూడా సినిమా పాటలు అంతా వినిపించవు. అంటే ట్రెడిషనల్ సాంగ్స్ అయితే పాడతాము, అందులో సినిమా పాటలు పాడాలి కదా. సో అంత మూవీ సాంగ్స్ అంతే అంత లేదంటే అంతే.
1: అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సంగీత దిగ్గజాలే
0: అవును పాడుతున్నాయి, పాడుతున్నారు,
1: పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు కదా. అయితే మరి హిమజ ఇంకా అంటే నీ కళను నలుగురికి పంచడానికి ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నావు? ఇంకా నీకు మంచి మంచి ఆలోచనలు ఏమున్నాయి? మరి
0: డాన్స్ అంతే అండి, అందరికి అందాలి. ఈ సంగీతము డాన్స్ అనేది సైడ్ అని కాకుండా మెయిన్ గా కూడా చూస్ చేసుకోవచ్చు దీన్ని. దీనికి మంచి కెరియర్ ఉంది, అన్ని రకాలుగా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను అంతే. చాలా మంది స్టూడెంట్స్ ని అమ్మలాగా నేను కూడా అమ్మ గైడెన్స్ లో కొంచెం పైకి పైకి ఎదిగి చాలా మంది ఇంకా స్టూడెంట్స్ తయారు చేసి దేశం అంతా వరల్డ్ అంతా ఇప్పుడు చూసుంటే మీరు వేరే దేశం వాళ్ళు కూడా మన పద్ధతి మన కల్చర్ ని ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. రష్యాలో చూస్తే చాలా మంది ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అని చాలా మంది అన్ని దేశాల వాళ్ళు అక్కడ వాళ్ళు పీస్ దొరకక మన దేశంలో ఉన్న మన సనాతన ధర్మంలో వాళ్ళకు వచ్చిన ఆ ప్రశాంతత వాళ్ళకి ఎక్కడ దొరకక ఇంత మంచి లైఫ్ ఇక్కడ ఉంది అని తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీరు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా గానీ మీరు చూస్తారు వేరే వేరే దేశాల వాళ్ళే మీకు ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు మన వాల్యూ, మన దానికున్న మన హిస్టరీకున్న వాల్యూ. కానీ మనం ఇంకా మోడర్నైజేషన్ అనే పేరుతోని వెస్టర్నైజ్ అవుతున్నామండి. వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడుతున్నాం. మనం మోడర్నైజేషన్ అంటే మన కల్చర్ ఫాలో అవుతూనే మనం దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఈస్ మోడర్నైజేషన్. కానీ మనం వెస్టర్నైజ్ అవుతున్నాం ప్రతిసారి, ప్రతిదీ గాని ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప, తెలుగు మాట్లాడితే కాదు, వెస్టర్న్ డాన్స్ చేస్తే గొప్ప, కూచిపూడి అంటే ఆ పర్లేదు. అలాంటి మైండ్ సెట్ మనం ముందు మార్చుకోవాలండి. ఆల్రెడీ వేరే దేశాల వాళ్ళే మార్చుకొని మన దాకా వస్తున్నారు, మనం ఇంకా వాళ్ళ వెనకాలే పాకులాడుతున్నాం. అది మారాలి ఫస్ట్. నా మెయిన్ థీమ్ మాత్రం అదే అండి. అసలు మన దేశం ఉన్న వాళ్ళు మన ఇంపార్టెన్స్ తెలీదు.
2: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువ నాట్య కళాకారిణి శిక్షకురాలు హిమజతో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఈ యువవాణి కార్యక్రమం సమాప్తం. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్ల అయినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: राष्ट्रपति द्रौपदी मुर्मू ने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व की सराहना की है। उन्होंने आज कहा कि श्री मोदी ने

0: साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: నాన్నా నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పొద్దుమట్టు ఇంకొంచెంసేపట్లో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 2వ భాగం ప్రసారమవుతుంది. 6:45 జానపద గీతాలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం వింటారు. ఇయల రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో విత్తన శుద్ది ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాలు గురించి భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇయల రాత్రి 9:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహికపఠనం 6వ భాగంలో గంగుబాయి హంగల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:45 షామ్మే గజల్లో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. తర్వాత రాత్రి 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఇయ్యల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపొద్దుగల్లా 8:35 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగుబాయి హంగల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయాల్టి రేపటి కార్యక్రమాల విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2026ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 80% మ్యాపింగ్ పూర్తయిందని, కొత్త ఓటర్లు జూలై 25 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తుందని, యోగా ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. యోగా అనేది అద్భుతమైన ప్రక్రియ అని, ఈ ప్రపంచంలోనే అన్ని వైద్య విధానాలకెల్లా అది ఉత్తమమైనదని రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా గురువు పల్లికొండ గంగాధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ యోగ సాధనను వినియోగించుకున్నట్టయితే ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక బలహీనతలు తొలగిపోతాయి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇద్దరు యోగా చేయాలని ఆశిస్తూ,
0: యోగ సాధనతో శారీరక దృఢత్వాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని మెదక్ జిల్లా యువజన సంఘాల క్రీడల అధికారి రమేష్ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఈ యోగాసనాల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస నియంత్రణ అనేది అదుపులో ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది.
0: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాండురంగ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆదిలాబాద్ జిల్లాలోని పొన్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సంఘటన జరిగిందని, రైతులకు రుణమాఫీ, రైతు బంధు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేస్తున్న వాదనలను ప్రశ్నిస్తూ, బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు వివరాలకై విచారణ జరుపుతున్న నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని విమర్శించారు. అవినీతి పాలనను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, హనుమకొండలలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల హక్కులను కాపాడటం, మంచి పాలనను అందించడం ద్వారా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లతో ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పెంచేందుకు స్టడీ సర్కిళ్లను సంస్కరించాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిషన్ వాత్సల్య, సంక్షేమ్ అంగన్వాడీ, మిషన్ శక్తిలపై హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సును స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక ప్రారంభించారు. బాల్య వివాహాలు, వేధింపులను నిర్మూలించి తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె కోరారు. వానాకాలంలో రైతులు సాగు చేసుకునేందుకు కొరత లేకుండా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం, పంట వివరాలను నమోదు చేస్తే రైతు పేరున ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా సాధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, సంక్షేమం, పారదర్శక పాలనలో పురోగతికి సాక్ష్యంగా నిలుస్తాయని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం స్వానిధి, పీఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇటువంటి పథకాలు ప్రతిష్టాత్మకమైనవని ఆయన ప్రస్తావించారు. అమ్మ పేరున కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా కనీసం ఒక మొక్క నాటాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పాఠశాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఈరోజు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయిలతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. రైతు బీమా కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా బుగ్గమాదరం గ్రామంలో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారాభవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాను పారదర్శకతతో నిర్ధారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి పారదర్శక పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బుర్రద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇలా బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను, గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయలటి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ రెండవ భాగం ఇప్పుడు విందాం. అయితే మొదటి భాగంలో బాలనాగమ్మ కథ మొదటి భాగంలో పానగంటి పట్టణంలో వద్దిరాజు, తారకమ్మ పుత్రులు సూర్యవద్దిరాజు, చంద్రవద్దిరాజు, కార్యవద్దిరాజు, పాపవద్దిరాజు, శరవద్దిరాజు, ఇట్లా ఈ ఇద్దరికి సంతానం, వీరందరి సంతానం ఉండేది. ఇందులో కార్యవద్దిరాజుకు నవభోజరాజు భూలక్ష్మమ్మల చిన్న బిడ్డ అయినటువంటి బాలనాగమ్మను ఈ వద్దిరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. మరి వారిద్దరికీ కూడా కావలసినంత ఆస్తులు, ధనము ఉన్నప్పటికీ వారికి సంతానం లేక బాధపడుతున్నారు. మరి ఇప్పటి ఈ రెండో కథలో ఏం జరుగుతుందో ఇప్పుడు విందాం.

0: కర్ర కథ
1: అవును.
0: మరి బాలనాగమ్మ కథ అవును. కథ చెప్పేవారు పసుపుల లింగన్న, జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్ గ్రామం. మరి కథ పేరు బాలనాగమ్మ, 8 భాగాల కథ. మరి 1 భాగంలో కార్యవతి రాజు వా యొక్క కుమారుడైన బాలవతి రాజు బాలనాగమ్మకు కుమారుడు జన్మించాడు. మరి పేరు పెట్టి ఉయ్యాల్లో సంతోషమున్నారు. కార్యవతి రాజు, మేము వా యొక్క 7 రాజులము గండికోటకు మేము పోతున్నాము, ఈ 7 గిర్రలు గీసాను, ఈ గడప దాటి గిర్రలు దాటి ఎటు ఓకని తలారి రామనని వా యొక్క నేటికి ఊరుకు దగ్గర కావలించి ఆవలగాసే గోవుల చిన్నని కావలించి వాళ్ళు గండికోటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 భాగం ప్రారంభం.
1: Thank you.

0: ఆనాడు మధ్యమున గండికోట రాజుల దగ్గరికి మాత్రం ఏడుగురు వద్ది రాజులు వెళ్లిపోయారు. ఆ సంగతి అలాగుండగా బాలవద్ది రాజు వాయొక్కనడిగి పానగంటు పట్టణంలో పండంత పండుగైంది. ఊరాన ఊరు మంది ఉయ్యాలు లేసి బాలుణ్ణి సంతోషంగా ఊపుతున్నారయ్యా. ఈ సంగతి ఇలాగుండగా మరి అక్కడ ఎవరు నాగబిల్లి గట్టు. ఆ గట్టు లోపట ఎవరున్నారయ్యా? మహదండి వాడు మహిళ పకీర్.
1: పకీర్
0: పకీర్ అంటే సామానుడి గాడు. ఆ నాగల్లపూడి గట్టు లోపట అరే

0: అటువంటి వా యొక్క నాగల్లప్పుడు గట్టు మీద పెద్ద కోట.
1: అవును.
0: ఆ కోటలో కూడా 14 మేడలు.
1: అవును.
0: ఆ మేడల నడుమ 12 వా యొక్క స్తంభాల బంగ్లా.
1: అవును.
0: ఆ బంగ్లాలో మాత్రము గాళ్ల సంగమని వాడు ప్రేమించి అల్లారు ముద్దుగా ఉన్నాడే.

0: వేమన్నుడుగాడు దండి దండి రాజులు దండులై వచ్చిన
1: అవును
0: మంత్ర దండముతోని బండలు చేస్తున్నారు బూడిది చేస్తున్నాడు
1: అవునవును
0: మరి వా యొక్క నేటికి 300 ముక్కిడి భూతాలు
1: అవునవును
0: వాని కింద దాసులు
1: అవును
0: 700 ఎర్ర భూతాలు
1: అవును
0: చెప్పిన పనులు చేస్తాయి
1: అవును
0: మరి గట్టు కింద న్యాయవాది పట్టణం
1: అవును
0: పట్టణం వా యొక్క పలిమార కాడ పలిమార శక్తిని కావలం చుండు పకీరు
1: అవునవును
0: ఆనాడు మొత్తమున ఆడు

0: కర్మ సంగమతోని పకీరు వాడు
1: అవును
0: వాడు తాగేదు వా యొక్క నేటికి మరి గంజాయి
1: అవును
0: ఏడుగు మోసంత సిలుముల
1: అవును
0: ఎద్దు మోసంత గంజాయి నింపి
1: అవును
0: గుడాకు మధ్య చేసి ఎలకాంతో నల్ల మందు మింగి
1: అవును
0: గుడుగుడుకు సొంగ దాగి
1: అవును
0: ఆడువా యొక్క పండుకునేవాడు ఫకీర్
1: ఫకీర్
0: మర్రబడ్డ సిపాయి లేడు
1: అవును
0: మాపియసేమ నగాళ్ళేడు మహిళ ఫకీర్ అరే నాకన్నా దండువాడు లేడే సంగు అని చెప్పి పలికాడు
1: అవును
0: ఆ సంగమయ్యమంటది
1: చూసి అది
0: ఓ ఫకీరా నిశల ఉన్నవురా ఫకీరు
1: అవును.

0: నీ అంత దండివాడు లేడంటివి.
1: అవునవును.
0: అండపిండ బ్రహ్మండ హతల వితల మతల తల తల పాతల భూతాల సత్యలోక సర్గలోక మహలోక యమలోక జరులోక
1: అవునవును
0: ఏడేడు పద్నాలుగు లోకాలలో జహించవాడు లేడంటివి.
1: అవునవును.
0: కానీ ఏడేడు లోకాలు తిరిగినగా నినా అంత చక్కంది లేదో.
1: అవును
0: బావా ఫకీరు
1: బావా,
0: నేనే చక్కందానని చెప్పి పలికాలి.
1: బావా ఫకీరు బావా, మరి నాకన్నా చక్కదానం శ్రీకాంత ఈ దేశంలో ఈ రాజ్యంలో లేదు. నేనే చక్కదానం ఉన్నాను. అవునవును.
0: అంద చందాల కాంతనని చెప్పి పలికితివి.
1: అవునవును.
0: ఓ నీకన్నా చక్కని స్త్రీని ఇప్పుడే తెస్తాను.
1: తెస్తావా?
0: లేదా?
1: లేదు లేదు.
0: నీకన్నా చక్కంది
1: లేదు.
0: అపకారి పకీరు వాడు.
1: అవునవును.
0: అటువంటి వా యొక్క నల్ల పిల్లని చంపి కనుగుట్లు వీకి.
1: అవునవును.
0: ఆకాశం తిరిగే వా యొక్క నేటికి గబ్బిలం చంపి దాని కన్నుగుడ్లు వీకి. సాగరవు బండ మీద మాడిసి ఆడు అంజనమేసి చూసి.

0: రంగమ్మా, ఆనగంట పట్టంలో వద్ది రాజుల భార్య బాల నాగమ్మా ఆ యొక్క నాడుగా నాగమ్మని తెచ్చి మీ మీద సమతిని తెచ్చి ఇద్దరికి కయ్యం పెట్టి ముద్దులింగ మేళ కూర్చుంటేనే.
1: అయితే బాలనామని తీసుకుని వస్తావా?
0: అవును.
1: వాళ్ళు యాడగురు, మన కార్జవద్ది రాజులు. వాళ్ళు ఇట్లా వచ్చింది అనుకో, కార్జవద్ది రాజులు నిన్ను ముక్కలు ముక్కలు ముక్కలు చేసి అక్కడ పడేస్తాను. నువ్వు ఆ బాలనామా తీసుకొస్తావా? నువ్వు, నీ వల్ల కాదు, నీ తరము కాదు, నా దగ్గరనే ఉండి
0: కండి.
1: అవును,
0: వాడెంత మరి లెక్కంత. అత్తిన రాజుని మంత్ర దండముతో అని బండలు వేసి బూతి చేసేదని.
1: అవును,
0: ఇప్పుడే పోతాను.
1: ఎందుకంటే ఇప్పుడే పోయి తీసుకొని వస్తావా?
0: ఏ తీరు పోతామంటావా? బాలనాగమ్మకు సంతానం ఇచ్చిన వాడు ఆ యొక్క కోడి శంభుడు. ఆ శంభుడు వా యొక్క జంగమ్మ దేవర వేషం కట్టి పోతానని చెప్పి పాపగారి వా యొక్క బకీరు వాడు బాలనాగమ్మ చిన్నది కాదు దాన్ని తీసుకొస్తానని చెప్పి.

0: ఫకీర్ జంగమ వేషము కట్టి జంగమ దేవర వేషము కట్టి గంటా గజాసూలము ఆ యొక్క శంఖ పెట్టుకోని బంబము ఆ యొక్క శంకు ఘనఘన గంట పట్టుకోని చిట్లపురాళ్ళ గుట్ట అటువంటి వా యొక్క పానుగంటి పట్టణం దగ్గర ఉన్నది. ఆవుల కాసే గోవుల చిన్నన్న
1: చిన్న
0: వా యొక్క 100 ఆవులను మేపుకుంటా ఆలుగొయ్య పట్టుకుని ఏరిండు. ఇవడో జంగమయ్య వస్తున్నాడు
1: వస్తున్నాడు.
0: రాజులైతే లేరు. నాగమ్మ పచ్చిబాలింత ఉంది. వీణు బలము చూస్తానని చెప్పి పకీరు వచ్చేత వల మూడు

దేవుడైతే మర్రిపోతాడు, వెళ్ళిపోతాడు. మంత్రకాడైతే ఈ దుడ్డు లేచి కొడతాడని చెప్పి మూడు గిర్రెలకిసి దుడ్డు పెట్టాడు. బగిరవాడు తెలియక ఆ బెత్తం మీద గిర్రెలు ఎప్పుడు కాలు పెట్టిందో ఉటా దుడ్డు అన్నాడు. దుడ్డు లేసి ఏమి కొట్టినా.

0: సత్యనంతుడు దుడ్డు లేచకుండా పళ్ళు పళ్ళు కొడుతున్నది. పగిరివాడు కండ్ల చూసిండు, ఈ గిర్ర దాడితే నా పానం పోతదన్నాడు. వెనకకు మర్రి, ఒరే బాబు గోదలు కాస్తున్నావయ్యా, ఈ దుడ్డును తీసుకోరా తండ్రి.
1: అవును దుడ్డునా, అయినా నువ్వు మంచివాణి అయితే ఆ దుడ్డులు ఇవ్వబోతుండే, నువ్వు మంచివాణి కావు కాబట్టి ఆ దుడ్డు లేచి నిన్ను కొడుతున్నది.
0: అంతేనా? నీ పేరు చెప్పురా.
1: నా పేరు నీ ఎందుకు చెప్తా?
0: నా పేరు నువ్వు తెలుసుకోమని చెప్పాను నాడు. అంత లోపల ఆవుల చిన్నన్న తల్లి అటువంటి పెద్దమ్మ పాలకడవా చేత పట్టుకొని సద్యాన్నం తీసుకొని పకిరువానికి ఎదురుగా వచ్చి ఊరి కొడుక చిన్నన్నా పొద్దుగల్ల వచ్చినవు కొడుక ఆకలింతమైందో అన్నము దిందురమ్మని చెప్పి ఆవుల చిన్నన్న తల్లి అన్నది. అరే గిదే పేరన్నాడు చిన్నన్న అని పేరు తెలుసుకొని ఆడు హారి.

0: అన్న ఎప్పుడు వా యొక్క శిల అయిందో గోవులు చుట్టుముట్టు తిరుగుతున్నాయి, ఆ శిల్పరావుత చుట్టుముట్టు. ఈ గోవులు ఉంటే బాగుండదని చెప్పి 6000 వా యొక్క మంత్రం చదివి పిడికడు బుష్క బట్టి ఆవుల మీద ఎప్పుడు తల్లిండో ముండ పొదలు పరుగు పొదలైపోయినాయి ఆవులు. ఆడికల్లి పకీరు పానుగంటి పట్నం వచ్చిండయ్యా, జంగమా వేషము గట్టి పానుగంటి పట్నం ఎప్పుడు వచ్చిండో. తలారి రామ నా కావాలన్నాడు,
1: రామన్న చూసిండు, ఆయన మా రాజులేని టైంలో కూడా వస్తున్నాడు, వీడెవడు కావచ్చు.

0: స్వామి అయినా ఏ ఊరు ఏ పల్లె ఏ పరగానా అయినా అక్కడ నువ్వు ఇక్కడ వస్తున్నావు ఎందుకొరకు వస్తున్నావు?
1: ఓహి, నేను మాత్రం అటువంటి వేరవాణ్ణి గాను. బాలనాగమ్మకు సంతానము లేకుండా వరమిచ్చిన దేవుణ్ణి. నేను దంగమ దేవరిని. బాలింత వా యొక్క నేటికి రోగానికి మందు తీసుకొచ్చినా, మరి వా యొక్క నంది బసవం తెచ్చినా, బాలనాగమ్మకు వా యొక్క నేటికి ఈ మందు ఇచ్చి బాలింత వ్యాధి రాకుండా ఆమెను చూసిపోతుందుకు వచ్చిన. అవును, సంతానం ఇచ్చిన దేవుణ్ణి.
0: సంతానము లేక ఒక్కళ్ళు కాక ఇద్దరిని పెంది ఆడినా, ఇద్దరికి సుగ సంతానము లేదు. అయినా నువ్వు నిజగల్ల దేవుని అయితే ఇప్పుడే నాకు సంతానం ఇవ్వాలా? ఇప్పుడే పుట్టాలా పిల్లగాళ్ళు? ఇప్పుడే పెరగాల? పెరిగితే అప్పుడు నువ్వు దేవుని అని నమ్ముతా.
1: ఇప్పుడు నీ ఇద్దరు భార్యలకు సంతానం కావాలి. ఇప్పుడే పుట్టి ఇప్పుడే వారికి పువ్వ తినాలా?
0: తినాలా? ఇప్పుడు
1: ఆవు పూతాలు అన్నాడు. 300 ముక్కిడి పూతాలు వచ్చినాయి. ముక్కిడి పూతాలని బూడిది చేసి, బిడ్డా ఈ బూడిది తీసుకుపోయి నీ భార్యలకు ఇయ్యు, మిగిలింది ఆడన్నబడయి, నీకు పోరగళ్ళు

0: అదే విధంగా ఇద్దరు భార్యలకు మాత్రం ఇబా బూడిది వేసిండు.
1: అవును,
0: పకీరు ఇచ్చిన బూడిది ఇద్దరు భార్యలకు ఇస్తే మిగిలింది వాళ్ళ యొక్క గట్క కుండలేసిండు, పప్పు కుండలేసిండు, గుమ్ములలేసిండు. వేసిన 5 నిమిషాలు లోపట ఇద్దరు భార్యలకు, అరే ఇద్దరు కొడుకులు.

భార్యలకు ఇద్దరు కుమారులు పుట్టినరు, పిల్లి చుట్లు ఎరవోసుకున్నారు, అమ్మాకలని చంగ చంగ ఎగురుతున్నారు. అయ్యో ఆకలైంది కొడుకులకని చెప్పి అన్నం కుండ కాడికి పోయి అన్నం అన్నేస్తా అని చెప్పి అన్నం కుండ లేపినరు. అలా ఐదుగురు పుట్టినారే అన్నం కుండ లేకపోతే ఐదుగురు పుట్టినరు. పప్పుకుండ మీద మూత తీస్తే 10 మంది పుట్టినరు. అయ్యో భగవంతుని గుమ్ము లేకపోతే 10 మంది పుట్టినారే. తిన్న కొద్ది అంటున్నారు పెడుతున్నారు ఇంకా ఆకలి అంటున్నారు. వీళ్ళ సంబరాన తలారి రామన్న భార్యలు పట్టుకొని కొడుకులు పుట్టిరు సంతోషమే నిజమైన సంగమే అని చెప్పి కొడుకుల ప్రేమలు ఉన్నాడు. మా ఎల్ల పగిరువాడు జంగమ దేవర వేషము గట్టి ఇదే సమయం అని చెప్పి అటువంటి తలారి రామన్నని తప్పించి పానుగంటు పట్టణములో బాలన

ఎప్పుడు వా యొక్క గంట కొట్టాడు. ఇంట్లో ఉన్న వా యొక్క తల్లులు దాసులు ఉంటారు కదా, ఎవడో దంగమయ్య వచ్చినట్టుండబ్బా వృక్షం పెట్టుకోండి అన్నాడు. ఇంట్లో ఉన్న దాసులు అటువంటి బంగారు పెళ్ళ షాట తీసుకొని ముత్యాలు వరహాలు తీసుకొని

0: అయ్యా జగమాస్వామి, నేను ఒక బిచ్చము తీసుకుని వచ్చాను, ఈ సాట లోపట తీసుకో.
1: దాసిదానా? ఎవరికి పెడుతున్నావు భిక్షం?
0: గో ధర్మం తీసుకుని వచ్చాను, నీకే పెడతాను.
1: పద్మ షట్ అప్. నేను వచ్చగాని గాను పిచ్చగాని గాను జోగి సంగముడుని గాని బాలనాగమ్మకు సంతానము లేకుండా వరం ఇచ్చిన దేవుణ్ణి, కొడుకునిచ్చిన కోడి శమ్ముణ్ణి ఎందుకోసమంటే బాలనాగమ్మకు మరి బాలింత రోగం రాకుండా భస్మం తీసుకుని వచ్చిన ఈ బాబుడిది.
0: సరే సరే,
1: మరి ఆమె దచ్చు భిక్షం పెడితే తీసుకుంటా, లేకుంటే వా యొక్క నీ కొడుకు బతికేది నాకు తెలియదు.

అటువంటి దాసిదవ యొక్క నేటికి బాలనాగమ్మ వద్దకు వచ్చింది రో దాశమ్మ. అమ్మా బాలనాగమ్మ, నీ గర్భాన సంతానము లేకుండా వరమిచ్చిన దేవుడు కోడేశంబుడట, నీ భక్తి భావం చూస్తందుకు వచ్చిందట. మరి వా యొక్క నేటికి మాత్రం నీవనంగా బాలింత రోగములు రాకుండా ఈ బాబూర్తి తీసుకుని వచ్చిందట, నువ్వు భిక్షం పెట్టని చెప్పారు అమ్మవారు బాలనాగమ్మ.

వృక్షం పెట్టమని చెప్పి వృక్షము పెడుతున్నాను తీసుకొని గమినవతలండి ఏడు గిరలు గీసండి కదా, గీరలావలుండి వా యొక్క వృక్షం పట్టమంటున్నది. ఈడికి రెండో భాగం కథ సంపూర్ణము. ఆ ఈ కథ చెప్పేవారు మరి కథకులు పద్మలింగన్న, జీ శ్రీనివాసు, సుదర్శను, రామనగర్, అదిలాబాద్. కథ పేరు బాలనాగమ్మ.

0: అనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ బుర్రకథను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్ల వినాలనుకున్నా, శ్రోతల సౌలభ్యం కోసం ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరినుండ్రి, మీ దోస్తుల చుట్టాలకి వినిపించండి. మీరందరు విన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఇక రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం, ఇంకా తలమడుగు మండలం పరంపూర్ గ్రామానికి చెందిన మొరుగు ఆశన్న బృందం పాడిన భజనలు రెండవ భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. జానపద గీతాలు ఇయాల్టి కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం ఇప్పుడు విందాం.
1: పాలకొండ సత్యనారాయణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన బృందం వడ్డాడి మండల్ తాంసి అందుకునేవారు కంబర చిన్నన్న అని దేవన్న అని తబ్లా వాదకు కొట్టెటోడు రమేషు అని పేటి ఎంచెట్వి దాసు. గురుని బోధ వింటే నువ్వు గుర్తు తెలియవు మానవా, అంటే గురుని గురితోని దీక్ష అయితే మన బతుకు ఎట్లా మంచిది అవుతుంది అని. గురుని బోధ వింటే నువ్వు గుర్తు తెలియవు మానవా, గురుని బోధ వినకుంటే బతుకు చీకటి ఆయన, అంటే జ్ఞానం లేకపోతే మన బతుకంతా చీకటి అవుతుందని గురువు చెప్పిన మాట.

ఎన్ని జన్మలెత్తి ఎన్ని తపములు చేసి ఈ జన్మ కస్తివే మనస. 84 లక్ష జీవులలా జన్మ మనది. 84 లక్ష జీవులు ఎత్తి ఈ మానవ జన్మకు వచ్చి ఏం చేసుకుందాం మనం, ఎట్లా చేసుకుందాం, ఎన్ని జన్మలు ఎత్తి ఈ జన్మ కస్తివే మనస.

ఇంతవరకు జానపద గీతాలు. తాంసీ మండలం వడ్యాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన వెంకటయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్లోని ఐటీఐ ఏటీసీలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోర్సులలో ప్రవేశం పొందాలన్నారు. అర్హత గల అభ్యర్థులు itiitelangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని విద్యార్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఇప్పుడు ఇంకో సమాచారం. హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డిఎస్ రావు తెలిపారు. గీతం ఎంట్రన్స్ టెస్టుకు దరఖాస్తునకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉందన్నారు. బుధవారం హైదరాబాద్లో వర్సిటీ ప్రతినిధులతో కలిసి అడ్మిషన్ల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది నుంచి గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిలో 4 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ బీఏబీఈడి బీఎస్సీ బీఈడి కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఫార్మా, ఎంఎస్సి, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వంటి అధునాతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ట్యూషన్ ఫీజు వసతి ఖర్చుల్లో 100% వరకు స్టార్ స్కాలర్షిప్ అందజేస్తామని ఆయన అన్నారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్సైటు www.geetam.edu.ను సందర్శించాలని లేదా 9494656677 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

0: ఇంతటితో ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. రేపు ప్రసారమయ్యే రేపు మరిన్ని విద్యా ఉద్యోగాలను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో ఒడిషా రాష్టం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్దికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్ లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్టపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్దిని ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,880 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశుసంవర్దక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
2: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై. ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగి. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్ లో మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్టపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్టపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్దతకు నిదర్శనమని రాష్టపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్టపతి అభినందనలు తెలియజేశారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్ గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్టలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్టలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్దతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
3: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगांव में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
1: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్ కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్ కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమాపేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్మూ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఇత్తనాలేసింది మొదలైతే పంట దిగుబడులు చేతులకచ్చేదాకా ఏమేమి ఇకుమతులు చేయాలనో ఏం చెయ్యొద్దో వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇన్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, అదైనాక రైతు అంతరంగం శీర్షికన పెజ్జొన్న సాగు అనుభవాలను గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమవుతుంది, వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల్లా ఇనుండ్రి, వానాకాలం పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చట. ముచ్చట పెట్టింది పి అశోక్.
1: నమస్కారం డాక్టర్ రాజశేఖర్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి సార్, ఈ విత్తన శుద్ధి అంటుంటాం కదా, అసలు విత్తన శుద్ధి అంటే ఏమిటి?
2: ముఖ్యంగా ఏంటంటే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లు గాని శిలీంద్రాలు గాని వీటన్నిటిని నిర్మూలించడానికి విత్తనాన్ని కూడా వీటి మందులతోటి శుద్ధి చేయడం అన్నట్టు. సో దాన్ని మనం విత్తన శుద్ధి అంటాము. సో విత్తన శుద్ధి చేయడం వల్ల ముఖ్యంగా అంటే భూమి ద్వారా గాని తర్వాత విత్తనం ద్వారా వ్యాపించే చీడపీడలన్నింటినీ కూడా విత్తనం నుంచి నిర్మూలించవచ్చు. అదేవిధంగా విత్తనం వేసినాక మొక్కకు ఆశించే చీడపీడలన్నింటినీ కూడా ప్రాథమికంగా నివారించేటట్లు చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: అయితే విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలి, మరి దాని వల్ల కలిగే లాభాలు ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత తెలియజేయండి.
2: సో ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది వ్యవసాయంలో ప్రాథమికంగా చేయవలసిన పని. అదేవిధంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి. సో ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఏ పంటలు అయినా కూడా విత్తన శుద్ధి మందులుగా మనకు మార్కెట్లో దొరికే మందులు చూసినట్లయితే సుమారుగా 300 నుంచి 500 రూపాయల వరకు లభిస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ విత్తన శుద్ధి చేయనట్లయితే మరి విత్తనం ద్వారా వ్యాపించే చీడపీడలు కానీ తర్వాత భూమి ద్వారా వ్యాపించే చీడపీడలు కానీ మరి మొక్క పెరిగినాక ఆశించినాక వాతావరణ పరిస్థితులు మరి ఒడుదుడుకులు ఉన్నప్పుడు మరి సడన్గా ఈ యొక్క చీడపీడలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు పిచికారి మందులు ఒక 2-3 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటప్పుడు మరి 2-3 సార్లు చేసినాక కూడా ఖర్చు ఎక్కువైతా ఉంటుంది, మళ్ళీ తగ్గకుండా కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఖర్చు అనేది విత్తన శుద్ధితో పోలిస్తే ఒక 3-4 రెట్లు ఎక్కువైతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రాథమికంగా ఇప్పుడు విత్తన శుద్ధి చేయడం వల్ల తక్కువ ఖర్చుతోటి మరి చీడపీడలను మొదట్లోనే నివారించే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా ఈ విత్తన శుద్ధి వల్ల మరి చాలా వరకు తక్కువ ఖర్చు అదే విధంగా చీడపీడలను కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
1: ఈ విత్తన శుద్ధి అనేది ఏ విధంగా చేసుకోవాలి, అంటే విత్తనాలు పెట్టడానికి ఎన్ని రోజుల ముందుగా చేసుకోవాలి, ఆ విత్తన శుద్ధి చేసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అంటారు?
2: సో విత్తన శుద్ధికి చూసినట్లయితే మార్కెట్ లో కొంత పొడి రూపంలో మందులు అవైలబుల్ ఉన్నాయి, కొంత లిక్విడ్ రూపంలో ఉన్నాయి. సో పౌడర్ ఫామ్ లో లిక్విడ్ ఫామ్ లో మార్కెట్లు అవైలబుల్ ఉన్నాయి. అయితే లిక్విడ్ ఫామ్ లో అంటే కొంత జిగురు అట్లనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా వాటిని మనం విత్తనానికి పట్టించవచ్చు. అదే గనక ఒక పౌడర్ రూపంలో ఉన్నాయైతే మరి గంజి కానీ ఇంత జిగురు ద్రావణం కానీ కొంత కలుపుకొని బెల్లం ద్రావణం కానీ లేదా గంజి లాంటిది కలుపుకొని కొంత నీళ్లు చిలకరించి అయినా కూడా ఈ పౌడర్ ఫామ్లో ఉన్న వాటిని విత్తన శుద్ధిగా చేసుకోవాలి. అదొకటి. తర్వాత విత్తన శుద్ధి అనేది మరి విత్తనం వేసే ముందు ఒక 24 గంటల ముందు చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇక విత్తన శుద్ధి కొరకు మామూలుగా విత్తనంతో పాటు పాలిథిన్ కవర్స్ ఉంటాయి. సో వాటిలో చేసుకోవడము పెద్ద టర్మరిక్ లాంటి వాటిలలో లేకుంటే వరి లాంటి వాటిలో వాటికి అంటే ఎక్కువ మొత్తంలో అవసరమయ్యే వాటికి డ్రమ్ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసేటప్పుడు గ్లౌజెస్ ధరించాలి కంపల్సరీగా, లేకుంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ తెగుళ్ల మందులతోటి ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత కీటకనాశులతోటి, తర్వాత రైజోబియం అనే కల్చర్ ఒక అంటే మామూలు సూక్ష్మజీవి సంబంధించి పోషకాలకు సంబంధించి
1: అంటే ఈ వరుసని మరవదంట,
2: సీక్వెన్స్ ని మర్చిపోకుండా FIR అని గుర్తుపెట్టుకోవాలి, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం. సో ఈ పద్ధతిలో ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఎందుకంటే జీవ సంబంధ సూక్ష్మజీవులు మొదట్లో చేసి తర్వాత రసాయనిక మందులతో చేస్తే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మరి ప్రాథమికంగా రసాయనిక మందులు చేసుకొని తర్వాత జీవ సంబంధ మందులైనటువంటి రైజోబియం

0: ఈ ట్రైకోడర్మా, సూడోమోనస్ లాంటితోటి చివరిగా చేసుకున్నట్లయితే అవి ఎక్కువగా చనిపోకుండా బతికి మంచిగా విత్తనానికి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది చేసేటప్పుడు ఈ పద్ధతులన్నీ
1: వర్ష క్రమాన్ని మాత్రం
0: మర్చిపోవాలి,
1: గుర్తుంచుకోవాలి. అయితే సార్, మరి ఇప్పుడు వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వానాకాలంలో మన ఆదిలాబాద్ పట్టెలో సాగయ్యే వివిధ ముఖ్యమైన పంటల గురించి, ఆ పంటల్లో వాడే విత్తనాలలో విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం. అయితే సార్, విత్తన శుద్ధి మరి ఈ పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఈ పత్తి విత్తనాల ప్యాకెట్స్ వస్తాయి కదా, అందులో విత్తన శుద్ధి చేసి వస్తాయా, లేకుంటే మనం చేసుకుంటే మంచిదా, లేకుంటే అవి విత్తన శుద్ధి చేసినట్టు మనం ఎట్లా గుర్తించాలి?
0: సో చాలా వరకు ఈ హైబ్రిడ్లు, పత్తి హైబ్రిడ్లు ప్రైవేట్ కంపెనీస్ ద్వారా సప్లై అవుతున్నాయి కాబట్టి, సో ముఖ్యంగా మరి చాలా వరకు విత్తన శుద్ధి చేసి ఇస్తున్నాయి. దాంట్లో కీటకనాశులతోటే, సో థయోమిథాక్సమ్ గానీ, ఇమిడాక్లోప్రిడ్ గానీ, వాటితో మాత్రం మాక్సిమం కంపెనీస్ ఈ కీటకనాశులతోటి విత్తన శుద్ధి చేసేస్తున్నాయి. మనం కూడా గమనిస్తూ ఉంటాం, ఆకుపచ్చ రంగులో విత్తనం గానీ, తర్వాత నీలి రంగులో గానీ, ఎరుపు రంగులో గానీ, సో ఆ విధంగా అయితే చాలా మటుకు ఈ యొక్క తెగుళ్ల మందుతోటి మాత్రం విత్తన శుద్ధి చేసి ఇవ్వడం లేదు ప్రత్తిలో. సో దానికి గాను ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ థైరం అనే మందు విటావాక్స్ రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. ఇంకా అది కాకుండా ఫ్లిప్సా పైరాక్సైడ్ అనే మందు దొరుకుతుంది, అది 2 గ్రాములు కేజీ విత్తనానికి. ఇంకా లేటెస్ట్ గా మార్కెట్ లో సెడాక్సిన్ ప్లస్ లూడియాక్సోజోల్ ప్లస్ థయోమిథాక్సమ్, అంటే 2 తెగుళ్ల మందులు 1 పురుగు మందుతోటి, సో ఇట్లా 3 కాంబినేషన్ లో మార్కెట్ లో అవైలబుల్ ఉంది. సో అది కాటన్ లో సూచించి ఉంది కాబట్టి అది కూడా 2 ml కేజీ విత్తనానికి కలుపుకున్నట్లయితే మరి ప్రాథమికంగా ఆశించే చీడపీడలన్నింటినీ కూడా పత్తిలో నివారించుకోవచ్చు. ఓకే, ఇది పత్తికి సంబంధించి.
1: తర్వాత ఆదిలాబాద్ పట్టిలో సాగయ్యే పెద్ద పంట సోయా చిక్కుడు లేదా సోయాబీన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సోయా చిక్కుడులో ఈ విత్తన శుద్ధి చేసి వస్తుందా, మరి మనం ఎట్లా విత్తన శుద్ధి చేసుకోవాలంటారు, ఏ మందుల్ని వాడి చేసుకోవాలంటారు?
0: సో సోయాబీన్ అంటే సాధారణంగా మనము దాని వాల్యూ అడిషన్, ఒకవేళ విత్తనం మిగిలిపోతే తర్వాత దాన్ని ఉపయోగించుకునేటట్లు ఉంటది కాబట్టి సోయాబీన్ లో విత్తన శుద్ధి అనేది చాలా మట్టుకు చేసి రాదన్నట్టు. ఏవైనా మనం అంటే మనం ఉపయోగించుకునే విత్తనాలన్నింటికీ చాలా మట్టుకు సీడ్ ట్రీట్మెంట్ చేసి ఇవ్వరు. అంటే ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఎక్కువ మొత్తంలో తర్వాత వాడుకోవాలి వాల్యుడేషన్, సోయా మిల్క్ గానీ, సోయా పన్నీర్ గానీ
1: అట్లా.
0: సో కాబట్టి ఎంత అవసరం ఉంటే అంటే దాని వరకే రైతుల ద్వారా చేసుకునేటట్లే ఉంటది కాబట్టి విత్తన శుద్ధి కంపెనీ వాళ్ళు గానీ ఎవరు గానీ చేసి ఇవ్వరు. సో దీంట్లో చీడపీడల నివారణకి ముఖ్యంగా ఇటు కీటకాలు, కాండం తొలచు పురుగు, కాండపీగ ఆశిస్తూ ఉంటాయి, అదేవిధంగా తెగుళ్ళు కూడా ఈ మధ్య ఆశిస్తూ ఉన్నాయి. సో వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే మరి ఇండివిజువల్గా అయితే ఇమిడాక్లోప్రిడ్ గౌచ రూపంలో 1.5 ml లేదా థయోమిథాక్సమ్ క్రూజర్ రూపంలో దొరుకుతుంది, 4 నుంచి 6 ml కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. ఓకే, ఇవి కీటకాలకు సంబంధించి. ఇకపోతే తెగుళ్లకు సంబంధించి చూసినట్లయితే కార్బాక్సిన్ ప్లస్ థైరం అనే మందుని 3 గ్రాములు కేజీ విత్తనానికి లేదా ఫెన్ఫూప్లెన్ ప్లస్ ట్రైఫ్లూయాక్సిస్ట్రోబిన్ అనే మందుని ఎవర్గోల్ ఎక్స్టెన్ రూపంలో దొరుకుతుంది, 1 ml కేజీ విత్తనానికి, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ థయోఫినేట్ మిథేల్ అనే మందు జెలెరో రూపంలో దొరుకుతుంది, అది 1.5 ml కేజీ విత్తనానికి. సో ఈ విధంగా ఏవైనా కూడా ఇవన్నీ తెగుళ్ల మందులు, ఆల్టర్నేట్ గా ఏది చేసుకున్నా కూడా ప్రాథమికంగా ఆశించే తెగుళ్లను సోయాబీన్ లో నివారించుకోవచ్చు. అయితే ఇవే కాకుండా మళ్ళా లేటెస్ట్ గా మార్కెట్ లో సోయాబీన్ కు సూచించినటువంటి ముఖ్యంగా థయోఫినేట్ మిథేలు ప్లస్ థయోమిథాక్సమ్ ప్లస్ అజాక్స్ట్రోస్ట్రోబిన్, అంటే 2 తెగుళ్ల మందులు 1 పురుగు మందుతో కలిపిన మిశ్రమం ఉంది కాబట్టి, సో దీన్ని కూడా కలుపుకున్నట్లయితే ప్రాథమికంగా ఆశించే చీడపీడలన్నింటినీ కూడా నివారించుకోవచ్చు. సో మార్కెట్ లో ఏంటంటే 1 గాక 2 గాక 3 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో రైతులు ఇప్పటికైనా తూచా తప్పకుండా ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి.
1: ఈ సోయాబీన్ లో గానీ అదేవిధంగా పత్తిలో గానీ అంతర పంటగా మనం కందిని సాగు చేస్తున్నాం. మరి కొందరు వ్యవసాయదారులు ఏకపంటగా కూడా కందిని సాగు చేస్తున్నారు. అయితే ఈ కంది పంటలో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటారు?
0: సో కందిలో ప్రాథమికంగా ఏంటంటే ముఖ్యంగా ఎండి తెగులు చాలా వరకు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. సో దానికి ప్రాథమికంగా విత్తన శుద్ధి విషయానికి వస్తే మామూలు పంటలో లాగానే కార్బాక్సిన్ ప్లస్ థైరం అనే మందుని 3 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవాలి. ఇకపోతే మళ్ళా ఈ ట్రైకోడర్మా విరిడిని కూడా మరి 100 కిలోల పశువుల పెంటలో కలిపి విత్తన

0: వేసే ముందు చల్లుకోవడము, విత్తన శుద్ధి చేయడము, తర్వాత ఒక 20-30 రోజులకు ఈ డౌరా కొట్టే ముందు కూడా పశువుల పెంటతో కలిపి చల్లుకున్నట్లయితే 100% ఈ కందిలో వచ్చే ఎండు తెగులు నివారించుకోవచ్చు. ప్రాథమికంగా అయితే ఈ యొక్క విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇక కీటకాల విషయానికి వస్తే కూడా మరి సోయాబీన్లో సూచించినట్టే ఈ థయోమిథాక్సమ్ అనే మందుని 4 నుంచి 6 మిల్లీ లీటర్లు కేజీ విత్తనానికి కలుపుకున్నట్లయితే కీటకాలను కూడా నివారించుకోవచ్చు. అయితే ఇవే గాక ముఖ్యంగా మనకు అంటే ఈ లిక్విడ్ సంబంధించిన వాటిలలో కొంత బయోపాలిమర్ సంబంధించిన అంటే అమైలోజ్ అమైలోపెక్టిన్ అనేటివి ఉండడం వల్ల మరి కొంత వాతావరణ పరిస్థితులు అంటే భూమిలో తేమ లేకున్నా కూడా ఇవి మొలకెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా రైతులు ఈ బయోపాలిమర్తో కూడిన లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి కీటక నాశనలు కానీ శిలీంద్ర నాశనలు కానీ విత్తన శుద్ధిగా వాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ చీడపీడలు నివారించడమే కాకుండా మొలక శాతాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తూచా తప్పకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఈ విత్తన శుద్ధిని చేసినట్లయితే ప్రాథమికంగా ఆశించే చీడపీడలన్నింటినీ నివారించే అవకాశం ఉంటుంది.
1: చివరగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ వానాకాలంలో మొక్కజొన్న లేక మక్క పంటను సాగు చేస్తున్నారు. మరి ఈ మక్క పంటలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలంటారు?
0: సో మొక్కజొన్నలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది. కాబట్టి కత్తెర పురుగు సంబంధించి చూసినట్లయితే ఈ థయోమిథాక్సమ్ ప్లస్ సయాంత్రనిప్రోల్ అనే మందు ఫార్చూన్ డియో రూపంలో దొరుకుతుంది. ఒక 6 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. అయితే ఇక తెగుళ్ళ విషయానికి వస్తే మాత్రం కంపెనీ వాళ్ళే థైరమ్ కానీ క్యాప్టన్ కానీ మ్యాంకోజబ్ కానీ విత్తన శుద్ధి చేసిస్తారు. కాబట్టి మొక్కజొన్నలో మరి తెగుళ్ల మందుతోటి అవసరం లేదు. కానీ ఈ కీటకాలకు సంబంధించి మాత్రం ఈ మందుతోటి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మరి చాలా వరకు నష్టపరిచే ఈ యొక్క కత్తెర పురుగు దాంతోపాటు రసం పీల్చే పురుగులన్నింటినీ కూడా నివారించుకోవచ్చు.
1: చాలా మంచిదండి డాక్టర్ రాజశేఖర్ గారు. మరి వివిధ పంటల్లో విత్తన శుద్ధి ప్రాముఖ్యత, మరి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలనో చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతిలో ఈ పంటల్లో విత్తన శుద్ధి చేసుకుని తొలి దశలో వచ్చే ఈ పురుగులను రోగాలను తగ్గించుకుని ఈ పంటల్లో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ విత్తన శుద్ధి గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు వానాకాలం పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చటైనారు. ముచ్చట పెట్టింది పి అశోక్.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదెలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా?
4: 16 నెలల నిజం.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఇలాంటి రైతు అంతరంగంలో పెజ్జొన్న సాగు అనుభవాలను గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటేంటారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. వీరి వ్యవసాయానికి సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం లచ్చారెడ్డి గారు.
7: నమస్తే.
2: ఇప్పుడు మీకు ఎంత భూమి ఉన్నది?
7: 3 ఎకరాలు 20 గుంటలు ఉన్నది.
2: ఇప్పుడు ఇందులో ఏమేం పంటలు వేస్తారు?
7: పత్తి, ఒక సంవత్సరం పత్తి, ఒక సంవత్సరం ఏమో సోయాబీన్ తొగరి. మరి సోయాబీన్ తొగరి తీసినాక ఇప్పుడు ఏమో జొన్న వస్తున్నాము. ముందైతే పత్తి తొగరి వేస్తుంటే మరి సోయాబీన్ పత్తి, లేకుంటే 3 సంవత్సరాలకు కంటిన్యూ పత్తి.
2: ఇప్పుడు మొన్న యాసంగిలో ఏమేసిండ్రు?
7: యాసంగిలో పురం కచ్చి పోయిండే, పురంతో పోయితే పత్తి ఉండే, పత్తి తీసేసి శనగ పోసినాం.
2: ఎంత వచ్చింది శనగ?
7: శనగ వచ్చింది ఎకరకు 10 క్వింటల్ దాకా వచ్చింది.
2: ఈయోడు అంటే మొన్నటి వానాకాలం పంటలు వేసిన పత్తి వానలతోని బాగా మందికి రాలే, మీకు ఈ ప్రాంతంలో ఎట్లా వచ్చింది?
7: పోయిన సంవత్సరం ఏమో మాది పురంకు పోయిండే, జాడంతుండే, అయితే మొత్తం దాన్ని తీసేసి శనగనే పోసేసినాము.
2: ఇట్లా శనగ కొంచెం ఆదుకున్నదా?
7: ఎక్కడికి 10 క్వింటల్ పడ్డట్టు పడ్డది, 8-9 అయితే పడ్డది.
2: ఈయోడు వానాకాలం షూర్ అవుతున్నది సీజన్, ఈయోడు ఏం పంటలు వేయబోతున్నారు?
7: పత్తి వేయాలనుకుంటున్నాం, పత్తి వేస్తున్నాం.
2: అంటే ఒక్క పత్తి ఒకటే వేస్తారా లేక ఇంకా అందులో అంతర్ పంట గానీ ఇంకా వేరే పంట కూడా?
7: పత్తి ఒకటే, పత్తి తీసి వెళ్ళేమో, వెళ్ళిపోతే పత్తి తీసి మరి జొన్న పోయాలనుకుంటున్నాం.
2: ఈ జొన్న వానాకాలం వేస్తారు, యాసంగిలో కూడా వేస్తారు కదా?
7: ఇప్పుడు ఆనాకాలము రాకలేవు జొన్నలు, పందుల దింగానెక్క, మర వర్షాలు ఎక్క పడుతున్నాయి వాళ్ళ లాస్ట్ కు, మొత్తము ఈయన సాపు భూజెక్కి ఖరాబ్ అవుతున్నాయి, తీయరాకలేదు. అయితే ఏసుకి పంటల తీస్తే మంచి దిగుబడి దిగుతున్నాయి.
2: అయితే ఇప్పుడు జొన్న పంటల మీరు వేసే జొన్న ఏసుంటి జొన్నలు వేస్తున్నారు?
7: హైబ్రిడ్ రకం ఇవి ముందు వేసిన జొన్నలు వేస్తున్నాము, మన ఇది జేకెట్ అవి ఉండే కదా అవే జొన్నలు వేస్తున్నాం. ముందు ఆనాకాలం వేస్తుంటే మేది మైకు ఎక్కవనని ఉండే జొన్న, ఆ జొన్న ఆనాకాలం వేస్తే కూడా మస్తు దిగుబడి దిగుతుండే. ఇప్పుడు అవి సీడు లేదంటున్నారు మరి, కానీ ఇప్పుడు ఏసుకిలా కూడా మంచి పంటనే వెళ్తున్నది జొన్న పంట, ఎక్కడికి 15-16 క్వింటల్ కూడా పడుతున్నాయి జొన్నలు.
2: అయితే ఇప్పుడు అంత హైబ్రిడ్లు వచ్చినాయి కదా, ఎనకట ఇప్పుడు మీరు దాదాపు 40-50 ఏళ్ళు అవుతున్నది వ్యవసాయంలో ఉండి, మీరు వ్యవసాయంలో వచ్చిన షురూలా ఈ జొన్న ఉండేనా?
7: ఈ జొన్న లేకుండే, పెద్ద జొన్న అనేది ఉండే, టేకదారి జొన్న మంచి పెద్ద ఉంటే, మర ఇది నారేల జొన్న అనేది ఉండే, గుండి ఇత్తనం అంటుండే పెద్ద మనుషులు మాకు, అప్పుడు ఆ జొన్న వేస్తుంటే. అవి ఎప్పుడు వేస్తుంటామంటే మీరు ఆరిద్ర పెద పూసిన దాకా కూడా వస్తుంటే అప్పుడు, అయితే అవి ఎప్పుడైనా కార్తీక మాసంలో పిసుకుళ్ళు ఉంటుండే.
2: అయితే ఇప్పుడు ఆ పెద్ద జొన్నకు ఎట్లా ఏమి ఎక్కుమతులు చేయాల్సి వస్తుండే?
7: ఏమిక్మతు లేదు, వర్షాకాలము పెద పుష్యము అందులో మంచి భూమి, భారీ భూమి ఉంటేనేమో పెద పుష్యము, లేకుంటే కొంచెం నాదన భూమి ఉంటే ఆరిద్ర లాస్ట్ వీక్ లో వస్తుంటే. తనకి ఏం పోసులు లేకుంటే పోసేసుడు, మంచిగా దూరం దూరము ఒత్తు అయితే పీకేసుడు, అంటే మందు కొట్టు లేక మందు పోసులు లేక ఏం లేక లాస్ట్ వీక్ లా మనము అదే దానికి అదే ఇంతుండే. ఉత్తర్లు ఆనా పడ్డదనుకో, ఉత్తరాస్తంలో షాతిలా, అప్పుడు పెద్ద మనుషులు ఏమంటుండే, షాతిలా పడితే సవలోకం బతుకుతుంది అంటుండే. అప్పుడు పెద్ద ఉన్న పొట్ట మీద ఉంటుండే, అప్పుడు పొట్ట మీద ఉంటే ఆ వర్షంతో అందులో దానికి ఒకటే బేమారు ఉంటుండే. ఎందుకోసరి కంటే ఉత్తర్ల గిట ఆన వడకపోతే మొత్తం మల్లె కొడుతుండే. ఇప్పుడు మల్లె అంటే ఎవరికి తెలియదు, మొత్తం మల్లె కొడుతుండే. మల్లె కొట్టిందంటే సుడి చేస్తుండే, సుడి చేసి దిగుబడి తాక దిగుతుండే. అదే ఉత్తర్లా వడి మరి షాతిలా పడ్డదనుకో, ఇక పెద్దల్లో అనుకున్నంత పండుతుండే.
2: అయితే ఇప్పుడు ఈ పెద్దన్నకు ఎట్లా ఉంటే, కాలం ఎట్లా ఉంటే అది పెరుగుతుండే, మంచి దిగుబడి వస్తుండే?
7: వర్షము ఎట్లున్నా మంచి భూమిలో మంచిగా దిగుబడి వస్తుండే, ఒక జౌకు భూముల కొంచెం ఇది అవుతుండే. గానీ దానికి ఎప్పుడైతే పొలాల కాడికి వెళ్ళి పొలాల దాకా వర్షం పడి పొలాల కాడికి వెళ్ళి పొయ్యి పొడి పొడి ఉండి, ఎప్పుడైతే ఉత్తర మర అస్తంలో గ్యాప్ ఇచ్చి షాతిలా పడ్డదనుకో, ఇక అనుకూలంగా పంటలు పండుతుండే పెద్దన్నలు.
2: అప్పుడు పెద్దొన్నలు వేసినాక ఎన్ని వద్దులకి ఇంటికి వస్తుండే పంట?
7: చూడవుగా మనము ఇప్పుడు పెద పూషంలో వస్తుంటే, పెద పూషంలో వస్తే ఎప్పుడు వస్తుండే అంటే కార్తీక మాసం అయిన తర్వాత కార్తీకంకు బిస్కుళ్ళు ఉంటుండే. అప్పుడు పెద్ద మనుషులు అంటే ఫస్ట్ జొన్న మనది, మన చేనుల పంట వండుతున్నది అని అవే తెచ్చి తులసి లగ్గం చేస్తుంది పెద్ద మనుషులు. అవే చేనుల కర్రలు విక్కచ్చి తులసికి పెట్టి 5 కర్రలు మర అవిటిని తెచ్చి పిసుకులు కాపి చేస్తుంది. మరి పిసుకులు అయిన ఒక 4 రోజులు నడుకోత, 15-4 రోజులు నడుకోతగా చేస్తుండే.
2: అయితే ఇప్పుడు చేస్తున్న జొన్న ఇప్పుడు ఇయ్యాల రేపు ఎట్లా అయిపోయిందంటే, ఏ పంట వేసినా మంచి దిగుబడులు రాలంటే మందు వేసుడు అవుతున్నది. ఎనకట ఇట్లా మందులు వాడలే, ఆ రోజుల్లో మందులు వాడన్నాడు కూడా మంచి దిగుబడులు వచ్చినాయి. ఇప్పుడు మందులు వాడినా కూడా ఒక్కొక్కసారి దిగుబడులు అటు ఇటు అవుతున్నాయి, మరి అప్పుడు ఏం చేస్తుండే, ఏ పద్ధతులలో చేస్తుండే?
7: ఏ పద్ధతులు? భగవంతుడి మీద ఆధారమైంది, వర్ష ఆధారము, భగవంతుని ఆధారము. సుడి వచ్చింది అనుకో, ముడత రోగం వచ్చింది అనుకో, అప్పుడు నమ్మకం భగవంతుని మీద నమ్మకం ఉండే, గంగా నీళ్ళు తెచ్చిపోసుడు, ఎల్లవకడికి ఒకడ రామ్ ఏదో భగవంతుని మీద ఆధారపడే పనులు చేస్తుంది. వర్షాలు పడాక యజ్ఞాలు చేపించుడు, భజనలు చేపించుడు, పెద్ద మనుషులు అట్లా ఎక్కలు పెట్టుడు అంటే అన్నదానం చేస్తున్నది, వర్ణ దేవునికి పూజలు చేస్తుంది. అప్పుడు ఆ భగవంతుడి మీద ఆధారణ పడే పంటలు పండుతుండే.
8: అయితే ఇప్పుడు సాగు చేస్తున్న జొన్న ఏదైతే ఉన్నదో, ఈ జొన్నకు అప్పుడు మీరు వెనకట తీసిన పెజ్జొన్నకు ఏమన్నా ఫరక్, అంటే రుచిలో గాని నాణ్యతలో గాని ఎట్లా ఏమన్నా ఫరక్ ఉండేరా?
7: రుచిలో ఫరక్ అప్పటి జొన్నది రుచి మస్తు ఉండే, కానీ ఇవిటంత దిగుబడి దిగలేదు. ఇప్పుడు ఎందుకోసం కంటే రుచి తక్కువన్నది, పొదుపు ఎక్కువన్నది, ఇది అందరికి అందుతున్నది. ఆనాడు ఎట్లుండే అంటే పంట చక్క పడుతుండే, కొందరికి పాపము పరిశాను. ఇప్పుడు ఇలా రోగాలు ఎక్కస్తున్నాయేమో గాని తింటుంది కన్నా మనందమైంది. ఆ రోజు రోగాలు తక్కువండే, తింతందుకు కొందరికి తినతందుకు కూడా పరిశాన్ ఉండే. ఎందుకోసం కంటే మల్లె కొట్టింది అనుకో, ఒక్కొక్క షేన్లో మల్లె కొడితే సాపు గబాడే పోతుండే. అందుకోసం ఈ రోజే పంటలు ఆనందంగా పడుతున్నాయి. పబ్లిక్ కూడా, మీకు కూడా తెలుసు, మేమేమి చెప్పబడదే. ఆ రోజుకు కరుకు, ఈ రోజుకు అన్నంకు కరువు లేదు. ఆ రోజు మస్తు కరు ఉండే అన్నం. ఎప్పుడైతే పొలాలకు పాతర తీస్తుండో, పాతర తీసేస్తేనే పాతరలో వస్తున్నాయి జొన్నలు. పాతర తీసినాక అప్పుడే పాతరకి ఇచ్చేస్తే మరి జొన్నలు వచ్చేదాకా జొన్నలు లేకుండే. కైకిలి పోయిన మనిషి కూడా పాపము, జొన్నలిస్తుంది కైకిలి. పాతర తీసేదాకా కైకిలి మంచి ఇంటికి రాకపో పాపం. ఎందుకోసం అంటే పాతర తీసినాడే వాళ్ళ కైకిళ్ళు ఉన్నాయి నలుగు అని జొన్నలు ఇస్తుంది. కుడేడు జొన్నలు పొద్దున పని చేస్తే కుడేడు జొన్నలు ఇస్తుంది. ఆ రోజులు అట్లుండే.
8: ఇప్పుడు చెప్పు మరి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు వ్యవసాయం? ఎట్లా అప్పుడు వెనకటి నుంచి అంటే దాదాపు ఒక 40-50 ఏళ్ల నుంచి చూసుకుంటూ వచ్చింది కదా, కాలంలో ఏం ఫరక్ అయింది, ఏమన్నా ఫరక్ గమనించిందా మీరు?
7: కాలం అయితే ఇప్పుడు పైసా ఉత్త పైసా కాలంటున్నారు. మేనతు తక్క పైసా ఎక్క. ఆ రోజుల్లో మేం చేసినట్టు మేనతు చేస్తే ఈ రోజు ఇంత ఉత్పత్తికి ఇంకా మస్తు మంచి అవుతారు. ఎందుకోసం కంటే అంటే మనకు వీళ్ళు ఏం పటాకాలు నరుకుతున్నాడు అంటారు, మేము చేసి అతను అతడు చేసాడు, మేం చేసినాము, మేము జీతం చేసినాము, ఇంత భూమి కొనుక్కున్నాము, అది వేరే విషయం. కానీ ఇట్లా అంటే అరే బాపు మా మీరు ఏం చేసిండు, అరే చెప్పు, జీతం ఉండి కూడా పుట్టకపోతుంది ఉంటుంది కదా. అరే అప్పుడు పరిస్థితులు అట్లుండ్యా, ఏం చేస్తావు, పని పొద్దునిండా పని చేసి కూడా పాపం ఎందరో మందికి కూడా పరిశాను ఉండే. ఎందరో మందికి ఎందుకు, మాకే పరిశాను ఉండే. ఇంకా మంది సంగతి పోనీ, పాతర వెళ్లేదాకా జొన్నలు, పాతర వెళ్లేదాకా మాలకింటికి ఒకడ లేకుండే. పాతర వెళ్తేనే అదేనా వెళ్తిరి ఉండి తీరేమున్నాడే పాతర తీస్తుంది, అప్పుడు జీతం జొన్నలు ఇస్తుంది. అప్పటికిప్పటికి నా అనుభవంకి అయితే ఇప్పటి దివసమే మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే అందరికి చేతి నిండా పని చేసుకున్న వాళ్ళకు జేబు నిండా పైసలు ఉన్నాయి. ఇక చెయ్యనోడికైతే ఆనాడే ఏం లేకుండా, ఆనాడు చేసి కూడా ఏం లేకుండే ఇలా చేసినోడికి ఆనందం ఉన్నది.
8: అప్పుడైనా ఇప్పుడైనా పడ్డ కష్టం బట్టి ఫలితం ఉంటుంది అంట.
7: ఫలితం ఉన్నది పడ్డ కష్టము. ఆనాడు కష్టపడితే కూడా ఫలితం రాలేదు కొందరికి, అట్లా ఉండే. గానీ ఈ రోజుల్లో ఎట్లున్నదంటే అన్ని టెక్నికల్ అయినాయి, మందులు కొట్టుడు ఉన్నది, మర షేర్ల గింజలు పెట్టేటి మిషన్లు వచ్చినాయి, అన్ని ట్రాక్టర్లే దుక్కి దున్తున్నాయి. కష్టం తక్క ఫలితం ఎక్కున్నది. ఈరోజు ఇక పోతున్నాయి నాకేం మిగులుతలేవంటే అందరం పంచుకున్నాక అందులో మిగిలేడిది ఏముంటది? వ్యవసాయానికి ఎట్టున్నదంటే 21 కోళ్ళం ఉన్నాము పంచుకునేటోళ్ళం. మీరు ఆలోచించు, అడుగుతూ కూడా నేను చెప్తా 21 కోళ్ళు అలాంటి 21 మంచి భూమిలా పంచుకునే మంచి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాలు భాగము అందులో పోతున్నది. 21లోకి వెళ్ళి 22 మనం వ్యవసాయం చేసిన వాళ్ళం. అయితే 20 భాగాలు తెలిసి ఒక భాగం మనకు మిగులుతుంది. అయినా ఒక భాగంలో కూడా మస్తు మిగిలినట్టు సార్. ఎందుకోసం కంటే 21 భాగం వాళ్ళకు పోయినా 22 మనకు మిగులుతున్నది అంటే మనకు మంచిగా మిగిలినట్టు. అంటే కష్టపడక నువ్వు అన్నిటితో చేపించి వ్యవసాయం చేస్తున్నావు అంటే నీకు ఒక్క పాలు 22 ఒకటి చాలు కదా. మా అనుభవం కైతే గట్ల అనిపిస్తుంది. మరి
8: మరి ఇప్పుడు ఈ ఆనాకాలం ఏం పంటలు వేస్తున్నారు?
7: ఆనాకాలం పత్తి, సోయాబీన్, తొగరి మా ఏరియాలోనే వేస్తారు. సోయాబీన్ కొందరు నీళ్ళు లేని వాళ్ళు ఏమో సోయాబీన్ తొగరేస్తారు, నీళ్ళు ఉన్న వాళ్ళేమో అచ్చం సోయాబీన్ వస్తారు. పత్తి
8: ఎట్లా ఉన్నాయి మీ సైడ్ భూములు? ఎట్లా ఉన్నాయి
7: భూములు? మంచిగా ఉన్నాయి, నల్ల రేగలు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి, కొద్దిగా జౌకులు కూడా ఉన్నాయి.
8: ఇట్లా అన్ని పంటలకు అనుకూలంగా ఉన్నాయి భూములు?
7: అన్ని పంటలకు అనుకూలంగా ఉన్నాయి అన్ని పంటలు. కొన్ని భూములలో మంచిగా పంట దిగుబడి దిగుతుంది, నల్ల రేగాలు ఉన్నాయి. అందరికి ఎంత తోడేమంటే కూడా పోయింది, పుచ్చొచ్చింది అంటే కూడా 70% మందికి ఎక్కడికి 10 క్వింటాలు పడ్డది. ఈ రోజు కూడా ఆఖరికి మంచిగా వర్షం మంచిగా పడ్డది, మంచిగా అందరికి వెళ్ళింది. కొందరికి ఆఖరికి మందు కొట్టక వెళ్ళలేదు, కానీ లేకుంటే అందరికి మంచిగా వెళ్ళింది.
8: మరి ఎట్లా ఈ ఆనాకాలంలో కూడా జొన్నలు వేస్తారా, మళ్ళా యాసంగి వేస్తారా?
7: మరని యాసంగిల్ని ఇప్పుడు ఒయ్యలు పోస్తే రాకలేదు సార్. ఎందుకోసం అంటే ముందు వర్షాకాలంలో అబ్రేట్లు వచ్చినాయి, వర్షం ఎప్పుడు పోతుండే పొలాలు అయితే పోయింది. మేము

0: ఒక 20 ఏండ్లు చూసినాము ఆ అప్డేట్ పోసినాము. పోలాలా అంటే వర్షం పోతుండే, పోలాలా అంటే వర్షం పోతుండే ఉత్తరకు కోత కచ్చేస్తుండే సెప్టెంబర్ లో అది అప్డేట్. అప్పుడు వర్షాలు లేక ఏం లేక అట్లా అప్డేట్లు వండినాయి. ఇప్పుడు ఏంటంటే కాలము లాస్ట్ దాకా పడుతున్నది. ఇప్పుడు ఒక 15 ఏళ్ళ ఇంకా సురువులు తక్కువ పోతున్నది, లాస్ట్ సెప్టెంబర్ అప్పుడు ఎక్కువ పడుతున్నది వానలు. అందుకోసం కంటే ఆపరేట్ వెళ్ళ ఇప్పుడు ఆయన తీసే ముందట అవి పోనే పోతాయి. అందుకోసం స్కిల్ని ఇస్తున్నాం. మా ఊళ్ళోనే ఒక 20 ఏండ్లు జొన్న కర్రంటే లేకుండే. ఎందుకోసం కంటే అవి రాక పోసిళ్ళు పోసిళ్ళు ఇసే పెట్టి చిన్నకు 20 ఏండ్ల దాకా ఒక జొన్న కర్రంటే తులసి లాగ్గా హైదరాబాద్ కెళ్ళి కొనుకొచ్చుకున్నాం మేమే. మరి ఇప్పుడు అందరు జొన్నలు వస్తున్నారు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకెళ్ళ జొన్న అన్ని లీళ్ళు అయినాయి. ఇప్పుడు కినాలి ఒడ్డరు కినాలి వేస్తే మౌరేకి లీళ్ళు అయినాయి. అందరు బోల్డ్ వేసుకుంటే కొందరికి బోల్డ్ పడ్డాయి. అందరికి లీళ్ళు వేసుకెళ్ళ జొన్న పోసుకుంటున్నారు.
1: మంచిది మరి లచ్చారెడ్డి గారు, మంచిగా మీ జొన్న పెద్ద జొన్న నుంచి అయితే ఇప్పటి జొన్న దాకా సాగులో ఉన్న అనుభవాలు, అందులో ఎదురైన ఇబ్బందులు, అట్లాగే సాధించిన ఫలితాలు, కాలం ఎట్లా ఉన్నది, ఇవన్నిటికి సంబంధించి మీ అనుభవాన్ని పంచుకున్నారు. మరి ఈయోడు ఈ ఆనాకాలం ఏదైతే పంటలు వేయబోతున్నారో ఈ పంటలు కూడా మంచి దిగుబడులు వచ్చి ఈ కాలం మీకు కలిసి రావాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
1: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పెజ్జొన్న సాగు అనుభవాలను గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చటయినారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. ఈ రైతు అంతరంగం కార్యక్రమం మళ్ళా సోమవారం రాత్రి 7:30కి ఇల్లు యోసంలా, మళ్ళా గురువారం రాత్రి 7:30కి అట్లనే శనివారం రాత్రి 7:15కు కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారమవుతుంది. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:30కి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:30కి ఇల్లు యోసం, యోసం ధరల కార్యక్రమం ప్రసారమవుతుంది. జిల్లా సోయా చిక్కుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట, అదైనాక పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది.

Ușaru. ఇది మీలో జోరును నింపే సినిమా పాటల హోరు.

మరి శ్రోతలు, మీరు కూడా గీజోరులో హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0878732 కోడ్ను జత చేసి 2950801 లేదా 2300081 నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా సుక మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లను కొత్త శ్రోతల కోసం మళ్ళొకసారి చెప్తున్నా. 0878732 కోడ్ను జత చేసి 2950801, ఇంకొక నంబర్ 2300081.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నా పేరు రామారావు.
0: రామారావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బజారత్నూర్ మండల్.

0: నుంచి.
1: అవును.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
1: ఇప్పుడు ఏం చెప్పాలని మేడం, వచ్చే ఇంటి కాడనే ఉంటున్నా.
0: ఎందుకు మరి వాటికి ఇంటి కాడ ఉంటున్నారు?
1: చేతనైతలేదు కదా ఇప్పుడు, ఇక
0: ఆహా, అట్లా నా చేతనైతలేదా?
1: ఇలాగంటే చెప్తున్నారు.
0: తిన్నారా మరి? రాత్రి భోజనం అయిపోయిందా?
1: కాలేదు మేడం, ఇంకా టైం ఉంది, గంట.
0: ఇంకా టైం ఉందా?
1: అవును.
0: చెప్పాలా మరి శ్రోతలకేమైనా చెప్తారా కొత్త విషయాలు?
1: ఏం కొత్త విషయాలు చెప్పాలి మేడం?
0: ఏం లేవంటారు?
1: ఏం లేదు, వర్షాలు పడతా లేవు, మొత్తం నీటి నల్లలు నాశనం అయిపోయినాయి. ఏం చెప్పాలి ఇక?
0: అంతే. సరే మరి రామారావు గారు చెప్పండి, ఏ పాట వింటారు ఇవాళ?
1: తాజాగా మా ఇంట్లో
0: సినిమా పేరేంటి?
1: మా అన్నయ్య రాజశేఖర్.
0: మా అన్నయ్య. ఓకే మరి తప్పకుండా వినిపిస్తా. మరి పాట విందామా?
1: అవును.
0: సరే రామారావు గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట వస్తుంది, విందాం మరి.
1: అవును.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న ఉషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నగేష్.
0: నగేష్, నగేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు?
1: శాంతినగర్ మేడం.
0: శాంతినగర్ నుంచి. ఓకే నగేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? డ్రైవింగ్ చేస్తారా? ఓకే, అదేంటి అంటే దేని డ్రైవింగ్? ఏ డ్రైవింగ్ చేస్తారు?
1: టిఫిన్ సెంటర్ అమ్మా. ఇడికెళ్ళి ఆదిలాబాద్ నుంచి బోరోజు పోయి టిఫిన్ సెంటర్ బడి మీద.
0: ఓకే ఓకే ఓకే, మంచిగా జరు. మంచిగా అవుతుందా మరి గిరాకి?
1: మంచిగా అవుతుంది, మనం జీతాలం కదా, సీట్ వేరా, మనం జీతాలం, మనం డ్రైవర్.
0: అదే అదే, ఎంతైనా కూడా మంచిగా గిరాకీ అయితే సంతోషం. గట్లా
1: అవుతుంది గిరాకీ, దేవుడు ఓరని ఉపాసం పడి సంపడు.
0: అవును, ఇవాళ పోయొచ్చిర్రా మరి?
1: పోయొచ్చినమ్మా.
0: చెప్పండి నాగేష్ గారు, మరి వర్షాలు అయితే లేవు, పడతలేవు సరిగా, ఇక్కడ మన దిక్కు అయితే ఎక్కువ పడతలేవు.
1: ఈ నెలంతా లేవు అమ్మా.
0: ఈ నెలంతా లేవంటారా? మరి వచ్చే నెల జూలైలో పడతాయి అంటారా?
1: ఏ అగ్గిదారులు చెప్పండి. ఈ ఇంట్లో మంచి చెడ్డలు అందరు కలిపోతుంది అమ్మా,
0: అంతే కదా.
1: ఏం చేస్తావు?
0: అవును, అవును పాపం, రైతులు కూడా చాలా మంది విత్తనాలు పెట్టుకుని పత్తి పెట్టి పెట్టేసిండ్రు. అవును, కొందరు ఏమో మొలకలు వచ్చినాయి. అవునా, మీరు కూడా పెట్టేసిండ్రా? ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు పెట్టిండ్రు?
1: జూన్ ఫస్ట్ కి పెట్టినాం, ఇంకేమీ 20 రోజులు
0: 20 రోజులు అయిపోయింది. అవును, మరి మొలకలు వచ్చినాయి లేవా? అదే అంటున్నా,
1: నీళ్లు ఉంటే మొలకలు.
0: ఇప్పుడు మీకు చేనులో నీళ్లు లేవేమో, బోర్ లేదు? మరి ముందే ఎందుకు పెట్టేశారు కాక? మరి అంటే వర్షం లేదు, ఒకటి కూడా పడలేదు కదా. పడతాయి అనుకొని పెట్టిండ్రు కదా, అందరు పెట్టిండ్రు. బాగా మంది పెట్టేసిండ్రు. చెప్పండి నాగేష్ గారు, మరి ఏ పాట వింటారు? అంతేనా? తప్పకుండా, స్వయం స్వయంవరం సినిమా నుంచి గాలివానలో పాట కావాలా మీకు, అంతేనా?
1: సరే అమ్మా, మీ అందరి శ్రోతలు సెలవు ఉండాలా?
0: అంతే,
1: వర్షాలు పడితే సెలవు ఉంటారు పాపం.
0: అంతేకాక మరి సరే, మరి మంచిది, చక్కగా మాట్లాడిండ్రు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, విందాం.
1: రైట్ ఓకే.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 కోను జత చేసి 295081, ఇంకో నంబర్ 2300081. ఇప్పుడైతే మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, మీ పేరు?
1: కవిత.
0: సవిత, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: యాపల్గూడ నుంచి మేడం.
0: యాపల్గూడ నుంచి? చెప్పండి సవిత, వర్షం పడ్డదా ఇవాళ యాపల్గూడలా?
1: లేదు మేడం, పల్లె.
0: అసలు వర్షం పడతనే లేదు కదా. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం వేస్తారా? పెట్టినరా మరి, పంట ఏమన్నా పెట్టినరా?
1: ఇంకేం లేదు మేడం, వర్షాల కోసం పెట్టలే.
0: అవునా, పత్తి పెట్టలే మరి? ఇంకా
1: పెట్టలే.
0: వర్షం పడితేనే పెడతామని చూస్తున్నారా?
1: అవును.
0: అవునవును,
1: ఎండలు
0: బాగా కొడుతున్నాయి. అవును, ఆ ఎండాకాలంకి ఇంకా మించి కొడుతున్నాయి. అప్పటికన్నా ఇంకా కొంచెం ఎక్కువనే కొడుతున్నాయి, కానీ తక్కువనైతే లేవు కదా. సరే సైతా, చెప్పండి మరి ఏ పాట వింటారు? తప్పకుండా మీ పాట వస్తుంది, మరి విందామా?
1: ఓకే మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో హలో దుర్గేష్, వినిపిస్తుందా? హలో దుర్గేష్, వినిపిస్తుందా మీకు? వినబడుతుందా? మరి నాకైతే మీ వాయిస్ సరిగా వస్తలేదు. దుర్గేష్ సంగారెడ్డి నుంచి ఫోన్ అయితే చేసారు మీరు, వినిపిస్తుందా మీకు? సరేనండి, మీ నాకు వాయిస్ అయితే సరిగా వస్తలేదు. మరి మీరు బుల్లెట్ నుంచి, మా తెలుగు బుల్లెట్ మూవీ నుంచి మా తెలుగు తల్లికి అనే పాటనైతే కోరిండ్రు. మరి మీ పాట వస్తుంది, విందాం మరి.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని కోరాలంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2952981, ఇంకొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా ఉంటుంది. ఫోన్లు చేయుర్రి, పాటల్ని కోరుర్రి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో శ్రోత ఫోన్లో ఉన్నారు, వాడితో మాట్లాడదాం. హలో హలో, దేవత అంకోలి నుంచి. హలో హలో దేవత, హలో. వీరి ఫోన్ లైన్ అయితే మరి కట్ అయినట్టుంది. వీరికి వసంతం సినిమా నుంచి గాలి చిరుగాలి అనే పాటను కోరిండ్రు, వారి కోసం వారు కోరుకున్న పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో హలో
1: హలో శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి. కీర్తి రాజ్ కుమార్ గారు, మీరు ఎట్లా ఉన్నారు?
1: నేను బాగున్నాను మేడం.
0: నేను కూడా బాగున్నా. ఇక్కడ అందరం కూడా బాగున్నాము.
1: చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి మీరంతా.
0: ధన్యవాదాలండి. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: అమ్మా, నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తాను, ఇప్పుడే డ్యూటీ దిగాను.
0: ఓకే. అంటే అయిపోయింది, వర్క్ అయిపోయిందా లేకపోతే ఇప్పుడు?
1: వర్క్ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాను.
0: ఓకే.
1: వర్క్ అయిపోతుంది.
0: ఓకేనండి.
1: ఇప్పుడు పాట విని ఇంటికి వెళ్ళి భోంచేసి.
0: ఓకే
1: ఓకేమ్మా.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: జాతి రత్నాలు సినిమా నుంచి చిట్టి నీ నవ్వంటే లక్ష్మి తప్పాసే.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు కీర్తి రాజ్ కుమార్ గారు. మీ పాట వస్తుంది మరి, విందామా?
1: ఓకే, థ్యాంక్స్ అమ్మా.
0: ఓకేనండి, ధన్యవాదాలు.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో హలో
0: మేడం, నమస్తే.
1: నమస్తే మేడం,
0: ఎట్లున్నారు? మంచిగున్నారా?
1: మంచిగున్నాం మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: పేరు సుజాత మేడం, ఆదిలాబాద్ కేఆర్కే కాలనీ.
0: ఆదిలాబాద్ కేఆర్కే కాలనీ నుంచి మాట్లాడుతున్నారు సుజాత. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: వంట చేస్తున్నాం మేడం, చపాతి.
0: వంట చేస్తున్నా? చపాతి చేస్తున్నావా?
1: అవును మేడం.
0: మరి ఎందుకు ఇవాళ వంట లేట్ అయింది?
1: లేట్ అయింది మేడం.
0: అవునా? ఏం పని చేస్తావు సుజాత? ఇంట్లోనే ఉంటావా, ఎటైనా ఏదన్నా చేస్తావా వర్క్?
1: చేయని పని ఉంటే వెళ్తా మేడం.
0: ఓకే,
1: ఇప్పుడు ఇంట్లోనే.
0: సరే మరి సుజాత, ఏ పాట వింటావు ఇవాళ?
1: సంసారం ఒక చేదరంగం మేడం.
0: ఆ సినిమా నుంచి?
1: సంసారం ఒక చేదరంగం,
0: అదే పాటనా?
1: అదే పాట.
0: ఓకే సుజాత, ఫోన్ చేసినావు, మంచిగా మాట్లాడినావు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీ పాట వస్తుంది, విందాం మరి.
1: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

ఈ పాటతో ఇలటి హుషారు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. రేపొద్దుగల్లా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45 గా వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:30కు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: పుస్తకంతో చక్కటి తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇయ్యలటి పుస్తకంతో. కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఆరవ భాగంలో గంగుబాయి హంగల్ గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇది వినే ముందు ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: భారతీయ సంగీత ప్రపంచంలోని 5 గంధర్వులను గురించి ఇది వరకు మాట్లాడుకున్నాం. పురుషులైన వారి గాత్రంలో పలికే సౌకుమార్యాన్ని, మార్ధవాన్ని అనుసరించి సంగీత రసజ్ఞులు వారిని గంధర్వులు అన్నారు. మార్ధవంగా వినిపించవలసిన స్త్రీ కంఠంలో పురుష కంఠంలోని జీర వినిపిస్తే అది గంధర్వగాత్రం అవుతుంది. అటువంటి గంధర్వగాత్రం గల గొప్ప గాయిక విదుషి గంగూబాయి హంగల్. అట్లా అని ఆమె కంఠం మొదటి నుండి గంధర్వగాత్రమే అని కాదు. మొదట్లో ఆమె స్వరం కోకిల స్వరమే. ఆనాటి ఆమె రికార్డులు వింటే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అని ఆశ్చర్యం కలగక మానదు. మొదట్లో గంగూబాయి హంగల్ గాత్రం హీరాబాయి బరోడేకర్ను పోలి ఉండేది. గంగూబాయి కూడా కిరాణా ఘరానాకు చెందిన గాయకనే కనుక అట్లా ఉండటం సహజమే. ఆనాటి గాయికలందరూ హీరాబాయిని కాపీ చేయటం అనివార్యం అనుకున్నారు. జ్యోత్స్నా భోలే, మాళవికా కానన్ వంటి గాయనీమణుల కంఠంలో హీరాబాయి కనబడుతుంది, వినబడుతుంది. అది హీరాబాయి మీద వారికున్న ఆరాధనాభావం. హిందుస్థానీ సంగీత ఘరానాల్లో మాధుర్యానికి, మార్ధవానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది కిరాణా ఘరానానే. ఆ ఘరానాకు కౌస్తుభమణి అని పేరు పొందిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్. అతన్ని సచ్చే స్వరోంకా దేవత అని కూడా అంటారు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాత్రానికి ముగ్ధులై కిరాణా ఘరానా సంగీతాన్ని నేర్చుకుని తమ కఠోర సాధనతో ఈనాడు గొప్ప సంగీతజ్ఞులుగా పేరుగాంచిన వాళ్ళు ఇద్దరు. ఒకరు పండిత్ భీమ్సేన్ జోషి, మరొకరు గంగూబాయి హంగల్. చిన్ననాట ఒకసారి గంగూబాయి కంఠాన్ని ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వినడం తటస్థించిందట. ఆమెను దగ్గరికి పిలిచి, "బేటా, తుమారా గళా అచ్చా హే, ఖూబ్ గావో, ఖూబ్ రియాజ్ కరో" అని ఆశీర్వదించినాడట. రియాజ్ అంటే సాధన. ఆ ఆశీస్సులను తలదాల్చిన గంగూబాయి కఠోర సాధన చేసి కిరాణా ఘరానా ఖ్యాతి నిలబెట్టే విధంగా స్వర సాక్షాత్కారం చేసుకుని ధన్యురాలైంది. గంగూబాయి హంగల్ కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినందున ఆమె బాల్యం సంగీతమయ వాతావరణంలోనే జరిగింది. గంగూబాయి తల్లి అంబాబాయి, ఆమె కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలు. ఆమె తల్లి కమలాబాయి, ఆమె తల్లి చంద్రక్క, అందరూ సంగీతంలో ప్రవీణులే. గంగూబాయి తల్లి అంబాబాయి కర్ణాటక సంగీతంలో విద్వాన్మణి వంటిది కాక ఏకసంతాగ్రాహి కూడా. ఎవరి గాత్రమైనా ఒక్కసారి విన్నదంటే చాలు, స్వరలిపితో సహా గుర్తుపెట్టుకుని గబగబా కాగితం మీద రాసుకునేది. ఈ విద్య గంగూబాయి తన తల్లి వద్దనే నేర్చుకున్నది. అంబాబాయికి తన కూతురు గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనే కోరిక ఉండేది. చిన్ననాటనే సరళీస్వరాలు నేర్పడం మొదలుపెట్టింది. కానీ కూతురుకు ఆ సంగీతం పట్ల ఆసక్తి లేదని గ్రహించింది సూక్ష్మగ్రాహి అయిన అంబాబాయి. తన కూతురుకు ఇష్టమైన హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించాలని సంకల్పించింది. పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా తాము కోరిందే పిల్లలు చదివి తీరాలని పట్టుబట్టే తల్లిదండ్రులు అంబాబాయి నుండి నేర్చుకోవలసింది చాలా ఉన్నదనిపిస్తుంది. గంగూబాయికి సరైన గురువు కొరకు వెతకడం ప్రారంభమైంది. గంగూబాయి చిన్న మేనమామ రామన్న సహకారం కూడా చిన్నది కాదు. గురువులను వెతకడం, గురువుల వద్దకు మేనగోడరిని తీసుకొని వెళ్ళి పాఠం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకొని రావటం వంటి పనులన్నీ అతడు ఇష్టంగా చేసినాడు. గంగూబాయిని గాయికగా తీర్చిదిద్దినాడు. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ శిష్యుడు హుడుగర్ కృష్ణాచార్య అనే పండితుడు హుబ్లీలో సంగీత పాఠశాల తెరిచినాడని తెలిసి అంబాబాయి ధార్వాడ నుండి హుబ్లీకి మకాం మార్చి హుడుగర్ కృష్ణాచార్య వద్ద గంగూబాయికి సంగీత శిక్షణ ప్రారంభింపజేసింది. తన కూతురు నేర్చుకుంటున్న హిందుస్థానీ సంగీతానికి తన సంగీతానికి పొంతన కుదరదని భావించిన అంబాబాయి తన సంగీతాన్ని అటకెక్కించి తన కూతురును అన్ని రకాలుగా ప్రోత్సహించటం మొదలుపెట్టింది. అది కూతురు కోసం అంబాబాయి చేసిన గొప్ప త్యాగం. కాని హుడుగర్ కృష్ణాచార్య సంగీతం నేర్పే పద్ధతి అంబాబాయికి నచ్చలేదు. ఆ సంగీత సాధనకు స్వస్తి చెప్పి కూతుర్ని తీసుకుని ధార్వాడ చేరుకుని మళ్లీ గురువు కోసం వెతకటం ప్రారంభించింది. హుబ్లీలో ఉండగానే అంబాబాయికి దత్తోపంత్ దేశాయి అనే సంగీతజ్ఞునితో పరిచయం ఏర్పడింది. అతని సిఫార్సుతో సవై గంధర్వ శిష్యరికం చేసే సువర్ణావకాశం గంగూబాయికి లభించింది. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడైన సవై గంధర్వ మరాఠీ నాటకాలలో నటిస్తూనే సంగీత కచేరీలు చేసేవారు. తరచుగా హుబ్లీ వచ్చి నాటక ప్రదర్శనలిచ్చేవారు. అట్లా వచ్చినప్పుడు దత్తోపంత్ దేశాయ్ ఇంట్లోనే మకాం చేసేవారు. అక్కడున్న 10-15 రోజులు గంగూబాయికి సంగీతం నేర్పేట్లుగా, ఆ తర్వాత తాను తిరిగి వచ్చే వరకు తాను నేర్పిన సంగీతాన్ని సాధన చేసి అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. అంతేగాక సవై గంధర్వ అక్కడున్నన్ని రోజులు నాటక ప్రదర్శనకు రిహార్స్ చేసుకోవడానికి అంబాబాయి ఇంట్లోనే వసతి ఏర్పాటు చేయాలనేది మరో నిబంధన. ఇది మంచిదే అనుకున్నది అంబాబాయి. సవై గంధర్వ నాటకాని కోసం సాధన చేస్తున్న నాట్యగీతాలను పక్క గదిలో కూర్చుండి విని స్వరలిపి రాసుకుని సవై గంధర్వ వెళ్లిపోయిన తర్వాత గంగూబాయికి ఆ నాట్యగీతాలు నేర్పేది. సవై గంధర్వ సంగీతం చాలా నెమ్మదిగా నేర్పేవారు. గంగూబాయికి 4 సంవత్సరాలలో 4-5 రాగాలనే నేర్పినాడు. కానీ క్షుణ్ణంగా నేర్పినాడు. అతడు నేర్పిన రాగాలపై అధికారాన్ని సాధించగలిగితే మిగతా రాగాలు నేర్చుకోవడం తేలికవుతుందనేది కిరాణా ఘరానా వారి సంప్రదాయం. 1937 తర్వాత సవై గంధర్వ నాటకాలను వదిలిపెట్టి కుందుగోళ్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గంగూబాయి ప్రతిరోజు రైలెక్కి హుబ్లీ నుండి కుందుగోళ్ వెళ్లి వచ్చేది. ఆమె

0: తోడుగా చిన్నమేనమామ రామన్న వచ్చేవాడు. రోజూ 8 గంటలు కఠోర సాధన చేసి స్వరాల మీద పట్టు సాధించింది గంగూబాయి. సవై గంధర్వ కూడా ఆమెకు చాలా శ్రద్ధగా సంగీతం నేర్పినాడు. నేర్చుకోవాలన్న తపన ఉన్న శిష్యులకు గురువు శ్రద్ధగా నేర్పడం సహజమే. ఆ కాలంలోనే సవై గంధర్వ వద్ద పండిత్ భీమ్సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్లు కూడా సంగీతం నేర్చుకుంటుండేవారు. అయితే సవై గంధర్వ తన శిష్యులకు వేరువేరు పద్ధతుల్లో నేర్పేవాడు. ఎవరి గాత్ర స్వభావాన్ని బట్టి వారికి నేర్పినాడన్నమాట. పురుష గాత్రానికి ఉండే గాంభీర్యాన్ని, స్త్రీల గాత్రానికి ఉండే కోమలత్వాన్ని గమనించి వారికి సంగీత విద్యాదానం చేసినాడు సవై గంధర్వ. కనుక ఇద్దరూ ఒకే రాగాన్ని ఆలపించినా గాయన శైలిలోని భేదాన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా గంగూబాయి హంగల్ పాడిన దేశ్కార్ రాగం, భీమ్సేన్ జోషి పాడిన దేశ్కార్ రాగాలు రెండూ ఒక్కటే. అందులో గానం చేసిన చీజ్ కూడా ఒక్కటే. కానీ శైలి మరొక రకంగా ఉందని ఏమాత్రం స్వరపరిచయమున్న వాళ్ళైనా గుర్తించవచ్చు. భీమ్సేన్ జోషి గంగూబాయి కన్నా 9 ఏళ్లు చిన్నవాడు కనుక ఆమెను అక్క అనే సంబోధించేవాడు. వారి సౌహార్ద్ర పూరితమైన అనుబంధం గొప్పది. సంగీత పరిభాషలో చెప్పాలంటే భీమ్సేన్ జోషికి గంగూబాయి గురు భగిని, అంటే ఒకే గురువు వద్ద సంగీతాన్ని సంగ్రహించిన సోదరి. గంగూబాయి హంగల్ జీవితాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితానికి దగ్గరి పోలికలున్నాయి. ఆమె కర్ణాటక సంగీతంలో శిఖరాయమానమైన విద్వన్మణి, అయితే గంగూబాయి హిందుస్థానీ సంగీతంలో విదుషి. గంగూబాయి తల్లి వలెనే సుబ్బులక్ష్మి తల్లి షణ్ముగ వడివు కూడా సంగీత విద్వాంసురాలే. సుబ్బులక్ష్మికి కూడా గంగూబాయి వలెనే తన తల్లే తొలి గురువు. సుబ్బులక్ష్మి తన సవతి కూతురు రాధా విశ్వనాథన్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. గంగూబాయి కూడా తన కూతురు కృష్ణా హంగల్ను పక్కన కూర్చోబెట్టుకునే కచేరీలు చేసింది. బాల్య చాపల్యం వల్ల కృష్ణా హంగల్ ఒక్కొక్కసారి తల్లి కంటే ముందుగా అంతరా ఎత్తుకునేది. అయితే గంగూబాయి ముసిముసిగా నవ్వుతూ మురిపెంగా కూతుర్ని చూసుకునేది. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉండేది. గంగూబాయి గాత్రం గంగా ప్రవాహంలాగా సాగితే పర్వతాల మీది నుండి దూకుతున్న జలపాతంలాగా కృష్ణాహంగల్ గాత్రం ఉంటుంది. కానీ కృష్ణాహంగల్ ఎప్పుడూ సొంతంగా కచేరీలు చేయలేదు. తన 74వ సంవత్సరాల వయస్సులో మరణించింది ఈ తల్లిచాటు బిడ్డ. సుబ్బులక్ష్మి కూతురు రాధా విశ్వనాథన్ మాత్రం ఒద్దికగా కూర్చొని సుబ్బులక్ష్మి కంఠం నుండి ఎటువంటి స్వరం బయలు వెడితే తానూ అట్లాగే పాడుతుంది. గంగిరెద్దుల వాడి దగ్గరుండే సన్నాయిలో షడ్జమం పాట రెండూ ఒకేసారి వస్తాయి. అట్లాగే సుబ్బులక్ష్మి రాధా విశ్వనాథన్ల కంఠాల నుండి కూడా ఒకేసారి సుస్వరం బయలువెడుతుంది. అది శ్రోతలకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాధ ఎప్పుడూ తల్లిని దాటి వెళ్ళదు. కృష్ణాహంగల్ తన తల్లి కళ్ల ముందే స్వర్గస్థురాలు కావడం బాధాకరమైన విషయం. గంగూబాయి భర్త గురురావు కౌల్గి అడ్వకేటు. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. వారికిద్దరు కొడుకులు. వారి పేర్లు నారాయణరావు, బాబురావు. కూతురు కృష్ణ. సంగీతంలో శిఖరాయమానంగా ఎదిగినా గంగూబాయి స్వభావం ఒదిగి ఉండేదే. చాలా సాదా సీదా జీవితాన్ని గడిపింది. గ్రామ్ఫోన్ కంపెనీల వారు, రేడియో స్టేషన్ల వారు ఆమె పాటలు రికార్డు చేయడానికి ఎదురు చూసేవాళ్లు. ఆమె అందుకున్న అవార్డులు పురస్కారాలకు లెక్కలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. కర్ణాటక శాసనసభలో ఆమెకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి పంపింది. కానీ అది అమలు కాలేదు. అయినప్పటికీ భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె రత్నం వంటిదే. హీరా ముక్సే నా కహే లాక్ హమారా మోల్ అన్నాడు కబీర్. వజ్రం తన విలువ 100,000 రూపాయలని తన నోట చెప్పుకోదు. దాన్ని ఖరీదుగట్టే శరాబులెక్కడో ఉంటారు. భారత ప్రభుత్వం గంగూబాయి హంగల్కు భారతరత్న ఇవ్వకపోతేనేం? ఆమె రత్నమే.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగంలో గంగూబాయి హంగల్ గురించి

0: విశేషాలు విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇలాంటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి నూడొక కథలు సంపుటి నుండి పేదోడి గడి కథ వింటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. షామే గజల్ ఇవాల్టి ఈ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం ఇప్పుడు విందాం. ప్రముఖ భారతీయ గజల్ గాయకుడు మరియు సంగీతకారుడైనటువంటి చందన్ దాస్ 1956 మార్చి 12 జన్మించిండ్రు. ఈయన గజల్ గాయకుడు, స్వరకర్త. 8 సంవత్సరాల చిన్న వయసులోనే ఉస్తాద్ మూసాఖాన్ వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించిండు. తర్వాత పండిట్ మణిప్రసాద్ వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు విందాం షామ్య గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం.

ఇంతవరకు షామ్మే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 ఇగ ఇనుండ్రిలో రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట మొదటి భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

కలయిక కార్యక్రమంలో ముందుగా ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని అందించింది కెఎం రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొమ్మరిల్లు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాటకు సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల. ఇప్పుడు పాట విందాం.

దట్తో ఇలాంటి మధురిమ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 వస్తుంది. మరికొంచెం సేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దు గల 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.